శ్రోతలందరికీ నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ లో ఈనాటి ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, శ్రావణమాసం 11వ రోజు అనగా క్రీస్తు శకం 2026వ సంవత్సరం ఆగస్టు నెల 2వ తేదీ ఆదివారం. ఇప్పుడు సమయం 5:56 దాటి 10 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6 గంటలు కావస్తోంది. కొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

भक्तिरंजनी। ఏనాటి కార్యక్రమంలో సూర్యదేవుని భక్తి గీతాలు, అనంతరం క్రైస్తవ భక్తి గీతాలు వింటారు. ముందుగా వినండి సూర్యదేవుని భక్తి గీతాలు.

ആദിത്യ ഹൃദയം. ത്രേതായുഗമുന మహాపరాక్రమవంతమైన రామరావణ యుద్ధము నీతి న్యాయ సమ్మతమైనది జరుగుట సర్వవిదితమైన విషయం. ఈ మహాయుద్ధము 10 దినములు జరిగినది. రామరావణ సంగ్రామమునకు రామరావణ సంగ్రామమే సాటి, సాగరమునకు సాగరమే సాటి. బహుశ్రమతో, వేదనతో, పరితాపముతో తపించు శ్రీరామచంద్రుని, రణరంగధీరుని, దుష్ట సంహారణార్థమై జన్మించిన మహానుభావుని గమనించిన అగస్త్య మహర్షి, రామ, నీవు మానవాకారమున జన్మించిన శ్రీ మహావిష్ణు స్వరూపుడు. మహాభాగ రామచంద్ర, అతి సనాతనమైనది, అతి రహస్యమైనది, బహు గోప్యమైనది, సర్వ శుభదాయకమైనది, సమస్త దేవాత్మకమైనది బ్రహ్మ, విష్ణు, శివ, స్కంధ, సూర్యనారాయణ శక్తియుక్తులు గల ఆదిత్య హృదయమును నీకు అందించుచున్నాను. శ్రీ సూర్యభగవానుడు శత్రుజయుడు, జ్యోతిషాంపతి, ఆ మహానుభావుని హృదయమునందుకున్న, ఆరాధించిన, పూజించిన, జపించిన నీకు విజయము కరతలామలకము. రావణాసురుని సంహరించగలవు రామచంద్ర. ఈ ఆదిత్య హృదయమును మహామంత్రమును భుక్తిముక్తదాయకము, మహావీర్యవంతము, సకలాభీష్టదాయకము, లోకశోక నివారకము, ఆరోగ్య ఐశ్వర్యప్రదము, ఆనందదాయకము, సురుచిర సుందర శుభావహము, విజయదాయకము.

0: శ్రోతలు భక్తిరంజని కార్యక్రమం వింటున్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: శ్రోతలు భక్తిరంజని కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు క్రైస్తవ భక్తి గీతం విందాం.
1: ప్రార్థనాకర్తాహు. మొదటి తెసలోనిక 5:15లో ఎడతెగక ప్రార్థన చేయుడి. ప్రార్థించక పోవడం పాపమే. అటువంటి పాపం మనం చేయకుండా మనము అనుదినం ప్రార్థించి ఆయనతో మాట్లాడి మన జీవితాలను సరిచేసుకొని ఆయనకు తగినట్లుగా ప్రార్థనలో మనలను మనము సిద్ధపరచుకుందాం.

0: భక్తిరంజని విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు వినండి శ్రీ బి జోసెఫ్ గారు వినిపించే సూక్త సుధ.
1: ప్రియ ఆకాశవాణి శ్రోతలకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. రండి మనందరం కలిసి దేవుని వాక్యం ధ్యానిస్తాం. పరిశుద్ధ గ్రంథము నుండి మానవుడు దేవుని మీద వేయవలసినవి అనే అంశమును బైబిల్ గ్రంథము నుండి మనం ధ్యానిస్తాం. కీర్తనల గ్రంథం 64 కీర్తన 19 చరణములో ఇలాగూ రాయబడి ఉంది. ప్రభువుని స్తుతించునుగాక, అనుదినము ఆయన మా భారములను భరించుచున్నాడు. దేవుడు మాకు రక్షణకర్తయ్యి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు చెప్పిన వ్యక్తి ఒక గొర్రెల కాపరి. ఆయన పేరు దావీదు. తన ప్రయాణాలలో అనేకమైన ప్రమాదాలు, అననుకూల పరిస్థితులు ఎదుర్కొన్నాడు. ఆ పరిస్థితుల్లో ఆయన ఎరిగింది, ఆ ప్రమాదాల నుండి దేవుడే నన్ను కాపాడాడు అని అతడు గుర్తెరిగాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ఆయన అంటున్నాడు, అనుదినము ఆయన మా భారమును భరించుచున్నాడు అని ఆయన గ్రహించి ఆ మాటను తెలియపరుస్తున్నాడు. అందుకే ఈ మాట చెప్తున్నాడు. నిజమే, మన భారములు మన మీద వేసుకున్నట్లయితే మనము కృంగిపోతాం. కాబట్టి ఏ భారము నీ జీవితంలో బాధపడుతున్నావో ఆ భారమును నీ మీద వేసుకున్నట్ల కంటే ఆయనే నీ భారమును మోయుచున్నాడని, ఆయన నీ భారమును భరించుచున్నాడని నీవు గుర్తుపెట్టుకునవలెను. పరిశుద్ధ లేఖన గ్రంథాల్లో కొన్ని మాటలను మనము ధ్యానిస్తాం. సామెతల గ్రంథం 16:3 ప్రకారం, నీ పనుల భారం యెహోవా మీద నుంచుము. ఈనాడు విస్తారమైన పనులు పెట్టుకుని నిస్సహాలు, నిరుత్సాహతలు నీ జీవితంలో ఉంటూ ఉంటే ఈ సమయంలో 1, నీ జీవితంలో నీ పనుల భారం ఆయన మీద మోపుము. నీవు కోరుకుంటున్నావు అనేక కోరికలు, ఫలానా పని చేయాలని ఆశపడుతున్నావు, అయితే నీ భారము నీ మీద వేసుకునక నీవు ప్రభు మీద వేయవాలనని మరొకసారి గుర్తు చేయుచున్నాను. వాక్యం వింటున్న శ్రోతలారా, నీ పనుల భారం ఆయన మీద మోపుచున్నావా? అప్పుడు నీ పనులు సఫలమవుతాయి. కీర్తన గ్రంథం 57 కీర్తన 2 చరణం ప్రకారం దావీదు అంటున్నాడు, నా కార్యములు సఫలము చేయు దేవునికి నేను మొర్ర పెట్టుచున్నాను అంటున్నాడు. కీర్తనల గ్రంథం 37 కీర్తన 5 చరణం ప్రకారం, నీ మార్గమును యెహోవాకు అప్పగించుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యములు నెరవేర్చును. కాబట్టి మనము ఆయన మీద నమ్మకము ఉంచి ఆయన మీద మన భారములు మోపాలి. ఈనాడు మానవుల్లో మరొక భారాన్ని దేవుని మీద మోపవలసి ఉంది. అది నీ చిత్తము అనగా నీ చింత యావత్తు ఆయన మీద వెయ్యాలి. పేతురు మొదటి పత్రిక 5:7 వచనం ప్రకారం, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. చితి మనిషి శవాన్ని కాలుస్తుంది, చింత బ్రతికున్న మనిషిని కాలుస్తుంది. కాబట్టి ఈ సమయంలో నీ చింతలు నీ మీద వేసుకొనక నీ చింతలు ప్రభు అయినటువంటి క్రీస్తు మీద వేయవలనని మరొకసారి గుర్తు చేస్తున్నాను. ఈ సమయం మరొక భారాన్ని మనం క్రీస్తు మీద మోపవలసి ఉంది. అది మానవులకు అసాధ్యమైనది, మోయలేనిది. దానిని గురించి మీకు తెలియపరుస్తున్నాను. నీ పాప భారము ఆయన మీద వేయవలెను. మత్తయి శుభవార్త 11:28 ప్రకారం, ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీ భారాన్ని తొలగిస్తానంటున్నాడు. మన పాప భారాన్ని క్రీస్తు మీద వేసి మన పాపాన్ని తొలగించుకుని పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకుందాం. రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేతునని యేసుక్రీస్తు ప్రభు వారు ఆహ్వానిస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.
0: శ్రీ బి జోసెఫ్ గారు వినిపించిన సూక్తి సుధ విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 6:45 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలీవ్ వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు దేశవ్యాప్తంగా నషా ముక్తి యువ ఫర్ వికసిత్ భారత్ అభియాన్ ను ప్రారంభించనున్నారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. చెరువులను పరిరక్షించడం అంటే భావితరాల భవిష్యత్తును సంరక్షించడమని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్టాలకు ముందస్తుగా పన్నుల వాటాను విడుదల చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్వాగతించారు. 2047 నాటికి మాదక ద్రవ్యరహిత భారతదేశ నిర్మాణ లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు దేశవ్యాప్తంగా నషా ముక్తి యువ ఫర్ వికసిత్ భారత్ అభియాన్ ను ప్రారంభించనున్నారు. మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా ప్రజల భాగస్వామ్యంతో మై భారత్ విభాగం ఆధ్వర్యంలో 100 వారాల పాటు ఈ జాతీయ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ తెలిపింది. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. విశాఖపట్నం నుంచి అమరావతికి చేరుకున్న అనంతరం కార్యక్రమ నిర్వహణ బాధ్యతలు చేపట్టిన మంత్రులు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి శ్రవణ మాధ్యమ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవం వైభవంగా జరిగిందని, తింసా నృత్యంతో స్వాగతం నుంచి బహిరంగ సభ వరకు ప్రతి అంశాన్ని అద్భుతంగా నిర్వహించారని ప్రశంసించారు. ఈ సందర్భంగా కార్యక్రమ విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరిని అభినందించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి గిరిజన సోదరీమణులు చేసిన కృషి, చూపిన సహనం చూసి చలించిపోయానని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. చెరువులను పరిరక్షించడం అంటే కేవలం నీటి వనరులను కాపాడటం మాత్రమే కాదని భావితరాల భవిష్యత్తును భద్రపరచడమని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఉప్పల్ నల్ల చెరువు పునరుజ్జీవంపై ఆయన నిన్న స్పందిస్తూ, ప్రతి చెరువును కాపాడుతూ ప్రతి అంగుళం ప్రజా ఆస్తిని సంరక్షించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హైదరాబాద్ క్యూర్ పరిధిని విస్తరిస్తూ చెరువులకు పునరుజ్జీవం పోస్తూ భావితరాలకు జీవంతో నిండిన భవిష్యత్తును హైదరాబాద్ విపత్తుల నిర్వహణ ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ సంస్థ హైడ్రా సంరక్షిస్తుందని తెలిపారు. హైదరాబాద్లో చెరువుల పునరుజ్జీవంతో నగర రూపురేఖలు మారుతున్న తీరు ఎంతో సంతృప్తిని ఇస్తోందని చెప్పారు. రాష్ట్రాలకు ముందస్తుగా పన్నుల వాటాను విడుదల చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్వాగతించారు. సాధారణ షెడ్యూల్కు ముందుగానే రాష్ట్రాలకు 1,09,019 కోట్ల రూపాయలు పన్నుల వాటాగా విడుదల చేయడం దూరదృష్టితో తీసుకున్న నిర్ణయమని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఈ నిధులు మూలధన వ్యయాన్ని వేగవంతం చేయడంతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల అమలు, గ్రామీణ పట్టణ అభివృద్ది, ఉపాధి కల్పన, పెట్టుబడుల ఆకర్షణ దేశ ఆర్థికాభివృద్దికి ఊతమిస్తాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్కు 4,597 కోట్ల రూపాయలు విడుదల కావడం కీలక సమయంలో లభించిన ఆర్థిక బలమని వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు పవన్ కళ్యాణ్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. శ్రీరామ్ సాగర్, ఎల్లంపల్లి, కడల్ ప్రాజెక్టుల పునరుద్దరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, గడ్డం వివేక్ వెంకటస్వామిలతో కలిసి ఈ 3 ప్రాజెక్టులను ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: ఆ 3 బ్యారేజెస్ కూడా సైంటిఫిక్ గా ఒక సిస్టమేటిక్ గా టెస్టింగ్ చేసి రిహాబిలిటేషన్ చేసి పునరుద్ధరణ పనులకి కట్టుబడున్నాము. 65 ఏళ్లు పూర్తయినా ఎంత గట్టిగా ఉంది ఈ డ్యాము. ఇంకా ఒక 3-4 రోజులు ఈ వాటర్ ఇన్ఫ్లో వాచ్ చేసి మేము ప్రకటన చేస్తామని చెప్పి మనం చేస్తున్నాం. పోయిన సంవత్సరం 38 టీఎంసీలు ఉంటే ఎస్ఆర్ఎస్పీ లో 26 టీఎంసీలు ఉన్నాయారు. తప్పనిసరిగా రైతుల పక్షపాత ప్రభుత్వం కాబట్టి ఏది రైతులకు మేలైతే ఆ విధంగానే ముందుకు పోతామని చెప్పి మనం చేస్తాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణలోని పేద గ్రామీణ కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం వీబీజీ రామ్జీ కింద భారీ ప్రయోజనాలు అందిస్తుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఎల్నినో ప్రభావంతో రాష్టంలో వ్యవసాయ ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో గ్రామీణ కుటుంబాలకు వీబీజీ రామ్జీ పథకం ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తున్నట్లు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. కోర్టుల్లో పెరుగుతున్న కేసుల భారాన్ని తగ్గించడంలో మధ్యవర్తిత్వం కీలక పాత్ర పోషిస్తోందని తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునేద్ అహ్మద్ మౌలానా పేర్కొన్నారు. వివాదాలను కోర్టు వెలుపలే సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఆయన కక్షిదారులకు సూచించారు. రాజమహేంద్రవరంలో నిన్న నిర్వహించిన మధ్యవర్తిత్వం దేశం కోసం అవగాహన కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ
2: whatever you done is if you use mediation to settle the cases, to take up some cases from the board. You know, almost we are facing a lot of pendency in districts like East Godavari, West Godavari, in Srisakhapatnam, and this one is last city, pendency. So wherever there is possibility of settlement, they can use mediation as a source to settle their cases. Advise the parties to use mediation as a source to settle their cases where there is possibility of settlement.
0: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రజలకు అందుబాటు ధరల్లో బియ్యం విక్రయాలను రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నుంచి ప్రారంభించనుంది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా రైతు బజార్లు, రైసు మిల్లుల్లో బియ్యం విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పౌర సరఫరాల శాఖ అధికారులు వెల్లడించారు. బీపీటీ సూపర్ ఫైన్ బియ్యాన్ని కిలో 52 రూపాయలు, బీపీటీ పచ్చి బియ్యాన్ని కిలో 50 రూపాయలు చొప్పున విక్రయించనున్నారు. రాష్టంలోని 130 రైతు బజార్లు, 500 రైస్ మిల్లుల కౌంటర్ల ద్వారా ఈ బియ్యం విక్రయాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవాడ పడమట రైతు బజార్లో మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించనున్నారు. ఆంధ్రప్రదేశ్ యానంలలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని వాతావరణ కేంద్ర అధికారిని జి లక్ష్మి పేర్కొన్నారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానంలలో ఈరోజు భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందన్నారు. తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముందని పేర్కొంటూ
3: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాము ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో రానున్న 4 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. విజయనగరం జిల్లా భోగాపురం విమానాశ్రయం నిర్మాణంలో 2019 ఎన్నికలకు ముందు శంకుస్థాపన మాత్రమే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తి చేశారని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. 2020 జూన్లో జీఎంఆర్తో రాయితీ ఒప్పందం కుదుర్చడం నుంచి భూసేకరణ, నిర్వాసితుల పునరావాసం, అనుమతులు, భద్రతా క్లియరెన్సులు, నీరు, విద్యుత్, అంతర్గత రహదారులు, ఆర్థిక సమీకరణ వంటి అన్ని కీలక పనులు వైసీపీ ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించిన వివిధ పనులకు మొత్తం 1200 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశామని తెలిపారు. శిశువులకు రోగనిరోధక శక్తిని అందించడంలో తల్లిపాల పాత్ర అత్యంత కీలకమని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మర్రిపాడులోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో నిన్న నిర్వహించిన ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు దేశవ్యాప్తంగా నషా ముక్తి యువ ఫర్ వికసిత్ భారత్ అభియాన్ ను ప్రారంభించనున్నారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. చెరువులను పరిరక్షించడం అంటే భావితరాల భవిష్యత్తును సంరక్షించడమని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రాలకు ముందస్తుగా పన్నుల వాటాను విడుదల చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్వాగతించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ప్రసార వివరాలు. ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ లో ఈ రోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు. అంతకన్నా ముందు వినండి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా

0: ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ప్రసారాల్లో ముందుగా ఈ ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 ప్రసారమయ్యే ప్రభాతలహరి కార్యక్రమంలో 7:30 వైష్ణవ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో హెచ్పివి వ్యాక్సిన్ ఆవశ్యకత, ఉపయోగాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. అలాగే 8:00 డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో గ్లాకోమా వ్యాధికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కాట్రాక్ట్ మరియు రిఫ్రాక్టర్ సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు అందించే వివరాలు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి. 8:30 బాలభారతి చిన్నారుల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట ఆదర్శ పాఠశాల సిరికొండ విద్యార్థుల కదంబ కార్యక్రమాన్ని మీరు వినవచ్చు. 9:00 హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకున్న సినీ గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:35 గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం భోగాపురంలో ప్రారంభించిన శ్రీ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం కార్యక్రమంపై రేడియోను వేదిక వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతుంది. 10:00 మధ్యాహ్నం 12:10 12:40 1:20 శ్రోతలు వివేక్ భారతి తెలుగు కార్యక్రమాన్ని ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. మధ్యాహ్నం 12:00 హిందీలో, 12:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 12:30 ప్రసారమయ్యే తెలుగులో వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతాయి. 3:00 సమన్వయ నాటక కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 4:00-5:00 శ్రోతలు వివిధ భారతి హిందీ కార్యక్రమాన్ని ఆకాశవాణి ముంబై కేంద్రం నుంచి రిలే వింటారు. 5:00 రాత్రి 8:00 శ్రోతలు ఉత్తరాయణ ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం అభిరుచి ప్రసారమవుతుంది. 5:30 వినవచ్చు జానపద గేయాలు. 5:45 6:30 సినీ రంజని కార్యక్రమంలో సినిమా పాటలు ప్రసారమవుతాయి. 6:30 ప్రసారమవుతుంది సమాచార దర్శిని. రాత్రి 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమం ఉంటుంది. 7:45 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ఈ రెండు కార్యక్రమాలు కూడా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతాయి. రాత్రి 8:30 లలిత సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. రాత్రి 8:40 హిందీలో, 9:00 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. 9:15 వినవచ్చు స్పాట్ లైట్. ఈ మూడు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి. రాత్రి 9:30 న్యాయ మరియు చట్ట మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం నాలుగో భాగం ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 9:40 సినీ గీతాలు ప్రసారమవుతాయి. 10:00 అఖిల భారత రవివాసరి సంగీత సభ కార్యక్రమం ప్రసారమవుతుంది. రాత్రి 11:00 హిందీలో, 11:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఈ మూడు కార్యక్రమాలు కూడా ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి. ఇవి ఈ రోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. నషా ముక్త్ భారత్ అభియాన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభిస్తారు. నీట్ పీజీ పరీక్ష నిర్వహణ సజావుగా జరిగేలా చూసేందుకు కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నుల బదిలీలో అదనపు వాయిదా కింద కేంద్ర ప్రభుత్వం నిన్న 1,09,019 కోట్ల రూపాయలు విడుదల చేసింది. క్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో 13 బంగారు పథకాలతో భారత్ 4వ స్థానానికి చేరుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప అభియాన్ను ప్రారంభిస్తారు. ఈ ప్రారంభోత్సవం మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా 100 వారాల దేశవ్యాప్త జనభాగీదారీ ప్రచారానికి నంది పలుకుతుంది. దేశవ్యాప్తంగా 10,000కు పైగా ప్రాంతాల నుంచి యువత ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. మై భారత్ వాలంటీర్లు, మై భారత్ నేషనల్ సర్వీస్ స్కీమ్ వాలంటీర్లు, యువజన క్లబ్లు, పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, ఎన్జీఓలు, కార్మిక సంఘాల యువజన విభాగాలు, 125కు పైగా భాగస్వామ్య ఆధ్యాత్మిక సంస్థలు కూడా వర్చువల్ పద్దతిలో ఈ కార్యక్రమంలో కలుస్తాయి. ఈ ప్రచారంలో భాగంగా డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడంలో అవగాహన కల్పించేందుకు, ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి ప్రతి ఆదివారం దేశవ్యాప్తంగా వీకెండ్ కార్యకలాపాలు నిర్వహిస్తారు. క్రీడల ఈవెంట్లు, వాకథాన్లో మెడిటేషన్ సదస్సులు, సాంస్కృతిక కార్యక్రమాలు, అవగాహన ప్రచారాలు, నుక్కడ్ నాటకాలు, చర్చా వేదికలు, కళా పోటీలు, సామాజిక భాగస్వామ్య కార్యక్రమాలు నిర్వహిస్తారు. మాదక ద్రవ్యాల బారిన పడకుండా యువతను దూరంగా ఉంచేందుకు, సానుకూలమైన సామాజిక మార్పుగా రాయబారులుగా మారేందుకు వారిని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న మైసూరులో స్వామి వివేకానంద కల్చరల్ యూత్ సెంటర్ వివేక్ స్మారకాన్ని ప్రారంభించారు. 1892లో స్వామి వివేకానంద మైసూర్ చారిత్రక సందర్శన జ్ఞాపకార్థంగా ఈ స్మారకాన్ని నిర్మించారు. ఆ సమయంలో ఆయన మైసూర్ దివాన్ సర్ కె శేషాద్రి అయ్యర్ను కలుసుకున్నారు. షికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనంలో పాల్గొనడానికి అమెరికా ప్రయాణానికి మైసూర్ మహారాజా శ్రీ చామరాజేంద్ర వడియార్ నుండి వివేకానంద ఆర్థిక సహాయం పొందారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, స్వామి వివేకానంద నిజమైన భారత్ ఆత్మను ప్రతిబింబించారని, దేశ యువత ప్రపంచ వృద్ధికి చోదక శక్తిగా నిలుస్తుందని చెప్పారు.
3: స్వామి వివేకానంద యువాఓ కి శిక్షా కో రాష్ట్ర నిర్మాణ కా మజబూత్ ఆధార్ మాన్తే థే. ఉన్హోనే స్వయమే దేఖా థా కి కైసే దునియా కే దేశ్ అప్నే యువాఓ కో శిక్షిత్ బనా రహే హై. భారత్ కే యువానే ఏక్ లంబీ యాత్రా తయ్ కీ హై. ఆజ్ వో యువా దునియా కే వికాస్ కో గతి దే రహా హై.
2: ఉజ్బెకిస్తాన్ విదేశాంగ మంత్రి సైదో బక్తియార్ ఒదిలోవిచ్ ఇవాళ నుంచి 4వ తేదీ వరకు మన దేశంలో అధికార పర్యటన నిర్వహిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఒదిలోవిచ్ రాష్టపతి భవన్లో రాష్టపతి ద్రౌపది ముర్మును మర్యాద పూర్వకంగా కలుసుకుంటారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్తో ఒదిలోవిచ్ సమావేశమవుతారు. ఢిల్లీలో జరగనున్న ఒక వాణిజ్య వేదికలో కూడా పాల్గొంటారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా నీట్ పీజీ 2026 పరీక్షను సజావుగా, సురక్షితంగా, పారదర్శకంగా, సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో నిర్వహించే ఏర్పాట్లను సమీక్షించారు. ఈ నెల 30వ తేదీన ఈ పరీక్ష జరుగుతుంది. ఈ సమావేశంలో నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్, టెక్నాలజీ భాగస్వాములు, పరీక్ష నిర్వహణలో పాలు పంచుకుంటున్న ఇతర భాగస్వాములు పాల్గొన్నారు. పరీక్షలకు సంబంధించిన లాజిస్టిక్స్, అభ్యర్థుల సౌకర్యార్థం తీసుకుంటున్న చర్యలు, భద్రతా విధానం, నీట్ పీజీ 2026 కోసం ప్రవేశపెట్టిన సాంకేతిక ఆధారిత చర్యల గురించి మంత్రికి సమావేశంలో వివరించారు. పుకార్లు నమ్మి మోసపోవద్దని, కేవలం ఎంబీఎంఎస్ ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జారీ చేసే అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని నడ్డా అభ్యర్థులను కోరారు. పరీక్ష ప్రారంభానికి కొద్ది సమయం ముందు సురక్షితమైన, ఎన్క్రిప్ట్ చేసిన, సమయపాలనతో కూడిన ప్రక్రియ ద్వారా తుది ప్రశ్నపత్రం ఎంపిక చేస్తారని, షెడ్యూల్ చేసిన సమయం వరకు దాని గోప్యత కాపాడడానికి బహుళ స్థాయిలో సాంకేతిక కార్యాచరణ రక్షణలున్నాయని నడ్డా తెలియజేశారు. 2026 నీట్ పీజీ కోసం 273,183 మంది అభ్యర్థులు తమ పేర్లు నమోదు చేసుకోగా, ఇది గత సంవత్సరంతో పోలిస్తే 12.5% పైగా పెరుగుదల సూచిస్తోందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ పరీక్షను 340 నగరాల్లో, 1,300కు పైగా పరీక్ష కేంద్రాల్లో ఒకే షిఫ్ట్లో నిర్వహిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఆగస్టు 10వ తేదీన జరగవలసిన సాధారణ నెలవారీ బదిలీతో సంబంధం లేకుండా రాష్ట ప్రభుత్వాలకు పన్నుల బదిలీలో అదనపు వాయిదా కింద కేంద్ర ప్రభుత్వం 1,09,019 కోట్ల రూపాయలను నిన్న విడుదల చేసింది. రాష్ట్రాలు మూలధన అభివృద్ది వ్యయాలను వేగవంతం చేసేందుకు మరింత వెసులుబాటు కల్పించడమే ఈ అదనపు వాయిదా ఉద్దేశమని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఉత్తరప్రదేశ్కు 19,208 కోట్ల రూపాయలతో అత్యధిక వాటా విడుదల చేయగా,
4: పర్వత స్థానాల్లో బీహార్ 10,845 కోట్ల రూపాయలు, మధ్యప్రదేశ్ 8,010 కోట్ల రూపాయలు అందుకున్నాయి. పశ్చిమ బెంగాల్కు 7,866 కోట్ల రూపాయలు, మహారాష్టకు 7,022 కోట్ల రూపాయలు విడుదల చేశారు. చిన్న రాష్టాల్లో కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా తమ వాటాలు అందుకున్నాయి. లోక్మాన్య బాలగంగాధర్ తిలక్ 160వ వర్ధంతి సందర్భంగా పుణెలో నిర్వహించిన కార్యక్రమంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కు 2026వ సంవత్సరం లోక్మాన్య తిలక్ జాతీయ పురస్కారాన్ని ప్రదానం చేశారు. తిలక్ స్మారక్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసిన ఈ అవార్డును కేంద్ర హోంమంత్రి అమిత్ షా అజిత్ దోవల్ కు అందజేశారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, భారత జాతీయ భద్రతను బలోపేతం చేయడంలో అజిత్ దోవల్ విశేషమైన కృషి చేశారని, నరేంద్ర మోదీ నాయకత్వంలో అనేక కీలకమైన జాతీయ భద్రతా నిర్ణయాలను అమలు చేయడంలో దోవల్ కీలక పాత్ర పోషించారని, దేశానికి ఆయన అందించిన అసాధారణ సేవల గుర్తింపుగా ఈ పురస్కారం లభించిందని చెప్పారు.
5: భారత్ కి సేనా కు ఆధునిక్ బనానా, సమ సమాయిక్ పరివర్తన్ కర్నా, సేనా కే అందర్ టెక్నోలోజీ ఔర్ వీరతా దోనో కా ఏక్ అద్భుత్ ఫైన్ ట్యూనింగ్ కర్నా, కై ప్రకార్ కే బడే ఫైసలే అజిత్ జీ కే కార్యకాల మే నరేంద్ర మోదీ జీ నే లియే హై. ఔర్ నరేంద్ర మోదీ జీ కే ఫైసలో కే పీచే దోవల్ జీ కా బహుత్ లంబా అనుభవ్ సిద్ధ.
4: ఈ సత్కారాన్ని స్వీకరించిన అజిత్ దోవల్ మాట్లాడుతూ, స్వేచ్ఛ అనేది కేవలం ఇష్టానుసారం ప్రవర్తించే స్వాతంత్రం మాత్రమే కాదని, జాతీయ ప్రయోజనాలకే అన్నిటికంటే మొదటి స్థానం ఇచ్చే బాధ్యతని పేర్కొన్నారు. ఇరాన్పై సైనిక చర్యను తీవ్రతరం చేస్తానని అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరించారు. అమెరికా నౌకలపై దాడులు నాపేసి చర్చలకు తిరిగి వచ్చే వరకు అమెరికా దాడులు కొనసాగుతాయని హెచ్చరించారు. పశ్చిమాసియాలో పరిస్థితి మరింత దిగజారితే అక్కడి నుంచి వెళ్లిపోవడానికి సిద్దంగా ఉండాలని అమెరికా విదేశాంగ శాఖ తన పౌరులకు కొత్త భద్రత సూచిక జారీ చేసింది. అమెరికా మద్దతున్న కాల్పుల విరమణ ఒప్పందానికి తాము సిద్దమని హమాస్ ప్రకటించినప్పటికీ, ఇజ్రాయెల్ దాడులు కొనసాగించడంతో ఈ ఉద్రిక్తతలు లెబనాన్ కు కూడా పాకాయి. మరోవైపు తనపై దాడి జరిగితే పశ్చిమాసియాలోని కీలక ఇజ్రాయెల్ మౌలిక సదుపాయాలపై, అమెరికా ఇంధన సౌకర్యాలపై దాడులు చేయడానికి సిద్దంగా ఉన్నట్లు ఇరాన్ హెచ్చరించింది. పెరూలో నాజ్కా నగరం సమీపంలో ఒక పర్యాటక విమానం పొలాల్లో కూలిపోవడంతో 13 మంది మరణించారు. పెరూ ప్రాచీన తెగలు శతాబ్దాల క్రితం ఎడారిలో చెక్కిన పురాతన జియోగ్లిఫ్స్ అయిన ప్రసిద్ద నాజ్కా లైన్స్ ను వీక్షించేందుకు టూరిస్టులను తీసుకువెడుతున్న విమానం కూలినట్లు నాజ్కా మున్సిపల్ ప్రభుత్వం తెలియజేసింది. గ్లాస్గోలో జరుగుతున్న 2026 కామన్వెల్త్ క్రీడల 10వ రోజున 4 విభాగాల్లో 16 పతకాలు సాధించడం ద్వారా భారత్ పతకాల పట్టికలో 4వ స్థానానికి చేరుకుంది. మొత్తం పతకాల సంఖ్య 39కి చేరింది. అందులో 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్య పతకాలున్నాయి. బాక్సింగ్ జట్టు 10 పతకాలతో అగ్రగామిగా నిలిచింది. పురుషుల పారాషాట్ పుట్, పురుషుల ట్రిపుల్ జంప్ లో 2 పతకాలు, జూడో అథ్లెటిక్స్ లో 1 చొప్పున భారత అథ్లెట్లు సాధించారు. కామన్వెల్త్ క్రీడల్లో భారతీయ బాక్సర్లు చారిత్రాత్మకంగా ఒకే ఎడిషన్ లో ఏ దేశం సాధించని విధంగా అపూర్వమైన 7 స్వర్ణ పతకాలతో పాటు 3 రజత పతకాలను కూడా కైవసం చేసుకున్నారు. ప్రీతి పవార్, జాస్మిన్ లంబోరియా, సాక్షి చౌదరి, ప్రియా ఖంగా, సరుంధతి చౌదరి, సచిన్ శివాచ్, అంకుష్ పంగల్ స్వర్ణ పతకాలను సాధించారు. విశేషాలు మరొకసారి. నషాముక్త్ భారత్ అభియాన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభిస్తారు. నీట్ పీజీ పరీక్ష నిర్వహణ సజావుగా జరిగేలా చూసేందుకు కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట ప్రభుత్వాలకు పన్నుల బదిలీలో అదనపు వాయిదా కింద కేంద్ర ప్రభుత్వం నిన్న 1,09,019 కోట్ల రూపాయలు విడుదల చేసింది. గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో 13 బంగారు పతకాలతో భారత్ 4వ స్థానానికి చేరుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

విభిన్నాంశాల సమాహారం ప్రభాతలహరి కార్యక్రమం. ఈరోజు ఈ కార్యక్రమంలో ప్రసారమయ్యేవి 8 గంటలకు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో గ్లాకోమా వ్యాధికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కాట్రాక్ట్ మరియు రిఫ్రాక్టర్ సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారి తెలియజేసే వివరాలు వింటారు. అలాగే 7:30కు వైష్ణవి హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో హెచ్పివి వ్యాక్సిన్ ఆవశ్యకత, ఉపయోగాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. ముందుగా వింటాం ప్రబోధ గీతం.

0: ప్రభూత గీతం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు విందాం.
1: హ్యాపీ యానివర్సరీ డియర్.
2: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
1: ఏమైంది, ఎందుకంత నిష్ఠూరం?
2: ఏమీ కాలేదనే కదా నా బాధ.
1: అంటే
2: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్లా పాప లేరు, అదే కదా నా బాధ.
1: దానికేముంది, ఈరోజు మంచి డాక్టర్ ని కలుద్దాం.
2: సంప్రదించండి,
1: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
2: రెడ్ క్రాస్ బ్లడ్.

0: ఎదురు సందులో ఖలీల్ వాడి నిజామాబాద్.
1: ఫోన్ 08462253344.
0: డాక్టర్ ఏ వనిత.
2: కంటి పైపొర కొలికి మండలి ఆపరేషన్.
0: ఆధునిక కంప్యూటర్ ద్వారా కంటి పరీక్ష చేసి గ్లాసెస్ కాంటాక్ట్ లెన్స్ ఇవ్వబడును.
2: మోతబిందు శుక్లాలకు కంటి ఆపరేషన్లు.
0: సంప్రదించండి డాక్టర్ ఏ వనిత, నేత్ర వైద్య నిపుణులు.
2: ఆర్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
0: సెల్ 9032323258. బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
2: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
0: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
2: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని ఒకే చోట.
0: 24 గంటలు అత్యవసర సేవలు.
2: NABH గుర్తింపు.
0: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: డాక్టర్ బలరామ్ జాదవ్.
0: ఎత్తు వంకర బల్లకు క్లిప్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్ ఒక రోజులో అమర్చబడును.
2: రాష్ట్ర ప్రభుత్వం మరియు విద్యుత్ శాఖ వారికి ఫీ రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు.
0: డాక్టర్ బలరామ్ జాదవ్,
2: బాబుజీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్,
0: ఖలీల్వాడి, నిజామాబాద్.
3: శ్రోతలు వింటున్నారు ప్రభాత లహరి కార్యక్రమం. ఇప్పుడు వినండి

0: శివరామరాజు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన భక్తిరస గీతం విన్నారు. శ్రోతలు ప్రభాత లహరి కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు వినండి.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
2: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ బన్ గయి హై.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆ ಕಿಂದ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೆ ಉಚಿತ ಚಿಕಿತ್ಸೆಗೆ ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಿದ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನಿ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: శ్రోతలు ప్రభాతలహరి కార్యక్రమం వింటున్నారు. నిలయంలో సమయం 7:30 దాటి 10 సెకండ్లు. ఇప్పుడు వినండి వైష్ణవి హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో హెచ్పీవీ వ్యాక్సిన్ ఆవశ్యకత, ఉపయోగాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారితో పరిచయ కార్యక్రమం. పరిచయం చేస్తున్నవారు శ్రీ ఎన్ లింగం వర్ధన్ గారు.
3: ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ కె సవితారాణి, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్, వైష్ణవి హాస్పిటల్, ప్రగతి హాస్పిటల్ వెనుక, సరస్వతి నగర్, నిజామాబాద్. వైష్ణవి హాస్పిటల్.
4: మాతృత్వం అనేది మహిళలకు ఒక అద్వితీయమైన వరం. సంతానానికి నోచుకోవడం స్త్రీకి ఒక అపూర్వమైన సౌభాగ్యం.
3: పిల్లలు కలగడం లేదని, ఆ సౌభాగ్యానికి నోచుకోవడం లేదని చింతించవలసిన పని లేదిక.
4: సంతాన సాఫల్యతకు మెరుగైన వైద్యం మన నిజామాబాద్ ఉందిక.
3: సంతాన సాఫల్యతకు మీరు సంప్రదించాల్సిన చిరునామా
4: డాక్టర్ కె సవితారాణి, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, వైష్ణవి హాస్పిటల్, ప్రగతి హాస్పిటల్ వెనుక, సరస్వతి నగర్, నిజామాబాద్.
5: డాక్టర్ సవితారాణి గారు నమస్కారం అండి.
6: నమస్తే అండి.
5: డాక్టర్ గారు, ముఖ్యంగా నేను అడగబోయే ప్రశ్న ఏమిటంటే, పుట్టిన శిశువుకి పుట్టినప్పటి నుంచి ఒక వయసు వచ్చే వరకు రకరకాల వ్యాక్సిన్స్ ఇస్తూ ఉంటారు.
6: అవునండి.
5: అంటే ముందస్తు జాగ్రత్తగా ఆ బిడ్డ పుట్టింది మొదలు ఒక వయసు వచ్చేదాకా ఎలాంటి వ్యాధికి లోను కాకుండా, గురి కాకుండా ఉండడానికి రకరకాల వ్యాక్సిన్స్ ఇవ్వడం మనం గమనిస్తున్నాం, చూస్తున్నాం. ఇవి కాకుండా, ఈ రొటీన్ వ్యాక్సిన్స్ కాకుండా, ఇటీవలి కాలంలో, ఈ మధ్య కాలంలో హెచ్పివి వ్యాక్సిన్ అనే మాట తరచుగా నేను వింటున్నాను, అందరూ వింటున్నారు, నేను కూడా విన్నాను.
6: అవును సార్.
5: అంటే ఈ రొటీన్ గా ఇచ్చే వ్యాక్సిన్ జాబితాలో ఈ వ్యాక్సిన్ లేదా, ఒక ప్రశ్న. ప్రత్యేకంగా ఈ వ్యాక్సిన్ యొక్క ఉద్దేశం ఏమిటి, ఈ వ్యాక్సిన్ ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది, ఇది ఆడపిల్లల కోసమా మగపిల్లల కోసమా, అదొకటి. మళ్ళీ ఏ వయసులో ఇస్తే బాగుంటుంది, ఈ వ్యాక్సిన్ యొక్క ప్రయోజనాలు ఎంతవరకు ఫలితాన్ని సాధిస్తున్నాయి.
6: సార్ చాలా ప్రశ్నలు అడిగారు, బట్ చాలా మంచి మంచి ప్రశ్నలు అడిగారు. ఇవి చాలా అందరికీ కామన్గా వచ్చే ప్రశ్నలే. సో ఇప్పుడు మీరు అడిగినట్టుగా హెచ్పివి వ్యాక్సిన్ ఎందుకు తరచుగా వినిపిస్తుంది అంటే, ఇప్పుడు మన గవర్నమెంట్ ఈ వ్యాక్సిన్ అందరికీ ఇవ్వాలని సంకల్పించింది. సో దాని మూలంగా ఈ వ్యాక్సిన్ అనేది పాపులారిటీ వచ్చింది. లాస్ట్ 20 ఇయర్స్ నుంచి మనకి ఈ వ్యాక్సిన్ ఉంది, కానీ మనము ఇనీషియల్ డేస్లో ఈ వ్యాక్సిన్ అంటే మనం సర్వైకల్ క్యాన్సర్ని నివారించడానికి ఇది వ్యాక్సిన్ ఇస్తాం. హెచ్పివి వైరస్ యాక్చువల్గా అంటే మనకు చాలా రకాల క్యాన్సర్స్ ఉంటాయి, మనకు తల నుంచి కాళ్ళ వరకు రకరకాల క్యాన్సర్స్ ఉంటాయి. బట్ మనకి క్యాన్సర్కి వ్యాక్సిన్ అంటే ఈ సర్వైకల్ క్యాన్సర్కి మాత్రమే ఉంది. అంటే ఈ సర్వైకల్ క్యాన్సర్ మనకు హెచ్పివి వైరస్తో వస్తుంది. సో ఈ వైరస్కి మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం ఈ హెచ్పివి వ్యాక్సిన్ ఇస్తాము. సో లాస్ట్ 20 ఇయర్స్ నుంచి కూడా ఇది ఉంది.
5: గతంలో ఇది ఎప్పుడు విన్నట్టుగా నాకు అనిపించట్లేదు.
6: అయితే ఇది గత 20 సంవత్సరాల నుంచి ఉంది, కానీ మనకి ఇండియాలో ట్రయల్ వచ్చినప్పుడు అంటే వ్యాక్సిన్ ఇంట్రొడ్యూస్ చేసి ఇచ్చినప్పుడు కొన్ని మనకి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్స్ ఈ వ్యాక్సిన్ ద్వారానే వచ్చాయనే అపోహతోని అది ఆపేయడం జరిగింది. యాక్చువల్గా ఏవైతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఆ వ్యాక్సిన్ షెడ్యూల్లో వచ్చినాయో అవి ఈ వ్యాక్సిన్కి సంబంధించిన కావు, కానీ ఆ భయంతో ఆ వ్యాక్సిన్ అనేది మన ఇండియాలో పాపులర్ కాలేదు. కానీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలలో ఈ వ్యాక్సిన్ రొటీన్ గా ఇస్తారు. సో మన ప్రభుత్వం కూడా ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది మన ఇండియాలో సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్. అంటే మనం చూసుకున్నట్టు ప్రతి 8 నిమిషాలకు ఒక స్త్రీ ఈ సర్వైకల్ క్యాన్సర్ బారిన పడుతుంది. సో అంత కామన్ క్యాన్సర్. సో ఆ క్యాన్సర్కి మనకి వ్యాక్సిన్ అనేది ఇప్పుడు మన గవర్నమెంట్ కూడా దాని యొక్క ఇంపార్టెన్స్ని తెలుసుకుని మన ఈవెన్ మన తెలంగాణ గవర్నమెంట్ కూడా అందరి పిల్లలకి ఇవ్వాలి అని సంకల్పించింది.
5: అంటే ఇది కేవలం బాలికలకు మాత్రమే ఉద్దేశించిందా, లేదా బాలురు అంటే బాయ్స్ కూడా,
6: బాయ్స్ కి కూడా ఇవ్వాలి, గర్ల్స్ కి కూడా ఇవ్వాలి. ఇప్పుడు ఈ వ్యాక్సిన్ ఏంటంటే మనకి ఒక అనదర్ 10-20 ఇయర్స్లో మనకు ఈ సర్వైకల్ క్యాన్సర్ నుంచి మన అమ్మాయిలను ప్రొటెక్ట్ చేయడానికి మన గవర్నమెంట్ కూడా ఇనిషియేషన్ తీసుకుంది. ఇప్పుడు ప్రతి స్కూల్లో ప్రతి పిహెచ్సిలో అందరి ఆడపిల్లల్ని మన ఎలిజిబుల్ గర్ల్స్ అంటే 14-15 ఇయర్స్ ఏజ్ ఉన్న వయసు ఉన్న ఆడపిల్లలందరినీ వాళ్ళు గుర్తించి వాళ్ళకు ఒక డోసు ఈ హెచ్పివి వ్యాక్సిన్ మన గవర్నమెంట్ ఇస్తుంది. సో ఇప్పుడు ఒకవేళ వాళ్ళ స్కూల్లో కానీ ఎక్కడ అంగన్వాడీలో కానీ ఎవరైనా సరే వాళ్ళకి అమ్మాయిలకి ఇలాంటి వ్యాక్సిన్ ఇస్తున్నారు అని తెలిస్తే తప్పకుండా రిజిస్టర్ చేసుకుని వ్యాక్సిన్ తీసుకోవాల్సిందే.
5: ఉచితంగానే
6: ఇవ్వబడుతుంది. సో
5: మరో మాట, ఇక్కడ 15-16 అన్నారు, అంటే 15 లోపు వాళ్ళకి కానీ 16 పైన ఉన్న వయసు ఉన్న అమ్మాయిలకు కానీ ఇది వర్తించదా?
6: వెరీ గుడ్ క్వశ్చన్ సార్. యాక్చువల్గా ఈ వ్యాక్సిన్ అనేది 9 నుంచి 45 సంవత్సరాల మధ్యలో ఉన్న స్త్రీలకు అందరికీ ఇవ్వచ్చు. 9 నుంచి 45 సంవత్సరాలు
5: 9 ఇయర్స్ టు 45 ఇయర్స్ మధ్య వయసులో
6: ఉన్న వాళ్ళందరికీ ఇవ్వచ్చు. 9 to 26 ఇయర్స్ మధ్యలో బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. 9 నుంచి 26 సంవత్సరాల మధ్యలో ఇస్తే బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. అయితే మనకి ఏ వయసులో ఇస్తున్నాము అనే దాన్ని బట్టి ఎన్ని డోసులు ఇవ్వాలనేది నిర్ణయిస్తాం అన్నట్టు. సపోజ్ 9 నుంచి 14 సంవత్సరాల మధ్యలో గనక ఆ టీకా ఇచ్చినట్టయితే 2 డోసులు సరిపోతాయి. మొదటి డోస్ తీసుకున్నాక 6 నెలలకి 2 డోస్ తీసుకుంటే వాళ్ళకి ఆల్మోస్ట్ 90-100% ప్రొటెక్షన్ ఉంటుంది. అంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నుంచి ఆ అమ్మాయిని
5: మనం కాపాడినట్టు అవుతుంది.
6: 100% కాపాడే అవకాశం ఉంటుంది. బెస్ట్ ఎప్పుడు అంటే మొదటి సెక్షువల్ ఇంటర్ కోర్స్ అంటే ఫస్ట్ ఈ సంభోగం కంటే కనుక ముందు కనుక వాళ్ళు ఆ వ్యాక్సిన్ తీసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 100% ప్రొటెక్షన్ ఉంటుంది. ఈ వ్యాక్సిన్ మన గవర్నమెంట్ ఎందుకు ఓన్లీ 14 నుంచి 15 మంది అంటే బడ్జెట్ దాంతో ఏంటంటే మన గవర్నమెంట్ ఇచ్చే వ్యాక్సిన్ ఏంటంటే సింగిల్ డోస్ ఇస్తుంది. యాక్చువల్గా షెడ్యూల్ ప్రకారం మనం 9 నుంచి 14 సంవత్సరాల పిల్లలకి మనం 2 డోసెస్ ఇవ్వాలి.
5: 2 డోసెస్ ఇవ్వాలి.
6: ఒకవేళ 15 సంవత్సరాలు దాటినట్టయితే 3 డోసెస్ ఇవ్వాలి. బట్ ఈ 14-15 సంవత్సరాల్లో వాళ్ళ పిల్లల ఇమ్యూన్ సిస్టమ్ చాలా పవర్ఫుల్ ఉంటుంది అన్నట్టు. ఈవెన్ ఒక్క డోస్ ఇచ్చినా కూడా వాళ్ళు ప్రొటెక్ట్ చేయబడతారు. కాబట్టి మన గవర్నమెంట్ అయితే ఫస్ట్ ఒక సింగిల్ డోస్కి అయితే అందరు గర్ల్స్ని జాబితాలోకి తీసుకుని వాళ్ళకి ఇవ్వడానికి నిర్ణయించింది. అయితే ఇప్పుడు సపోజ్ 15 సంవత్సరాలు దాటిన పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి 3 డోసులు ఇవ్వాలి. మొదటి డోస్ తీసుకున్న తర్వాత 2 నెలలకి 2వ డోసు, మొదటి డోస్ తీసుకున్నాక 6 నెలలకి 3వ డోసు. ఈ విధంగా ఇచ్చినట్టయితే వాళ్ళకి ఆల్మోస్ట్ చిన్న ఏజ్లో ఇచ్చినట్టయితే ఆల్మోస్ట్ 100% ప్రొటెక్షన్ ఉంటుంది. అంటే ఏజ్ ప్రకారము లేటు తీసుకున్నట్టయితే మ్యాక్సిమం ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. అయితే కొంతమంది అడుగుతారు, మేడం మాది ఆల్రెడీ సెక్షువల్ ఇంటర్ కోర్స్ అయిపోయింది, మ్యారేజ్ అయ్యింది, మరి మేము తీసుకోవచ్చా? ఇప్పుడు మీరు అన్నారు కదా ఫస్ట్ సెక్షువల్ ఇంటర్ కోర్స్ బిఫోర్ తీసుకుంటే లేకపోతే 15 సంవత్సరాల లోపల తీసుకుంటే, మేము ఏజ్ మాకు 21 ఇయర్స్ ఉన్నాయి, ఆల్రెడీ సెక్షువల్ ఇంటర్ కోర్స్ అయిపోయింది, మేము తీసుకోవచ్చా? 100% తీసుకోవచ్చు. అంటే సెక్షువల్ ఇంటర్ కోర్స్ అయినా సరే, మ్యారేజ్ అయినా సరే, డెలివరీ అయినా సరే ఈ వ్యాక్సిన్ అనేది తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు సపోజ్ ఈ సర్వైకల్ క్యాన్సర్ ఏ విధంగా వస్తుంది అంటే సర్వైకల్ క్యాన్సర్ ఈ హెచ్పివి వైరస్ అనే వైరస్తో వస్తుంది. సో అంటే ఈ హెచ్పివి వైరస్ లో మనకి 100 రకాలు ఉంటాయి. దాంట్లో మనకి 16-18 అనే వెరైటీతో వచ్చే ఈ హెచ్పివి వెరైటీస్తో వచ్చేవి క్యాన్సర్ లాగా రూపాంతరం చెందుతాయి. సో మనకి వ్యాక్సిన్ కూడా మనకి 16-18-6-11 వాటి నుంచి ప్రొటెక్షన్ ఇస్తుంది. సో మరి ఈ 6-11 వెరైటీతో ఏం ప్రొటెక్షన్ ఉంటుందంటే జెనైటల్ వార్డ్స్ అంటే జననాంగాల పైన చిన్న చిన్న కురుపులు వస్తాయి చూడండి, వాటి నుంచి ఈ 11 and 6 అనే వెరైటీస్ ప్రొటెక్ట్ చేస్తాయి.
5: డాక్టర్ ఒక మాట ఏంటంటే, ఇక్కడ ఈ వైరస్ వ్యాప్తి అన్నది పురుషుడి నుంచి ప్రారంభమవుతుందా లేక స్త్రీలో ఉత్పత్తి అవుతుందా ఈ వైరస్ అన్నది?
6: వెరీ గుడ్ క్వశ్చన్ సార్. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ వైరస్ అనేది సెక్షువల్ కాంటాక్ట్తోని ఒక అంటే స్త్రీ నుంచి పురుషునికి రావచ్చు, పురుషుడి నుంచి స్త్రీకి కూడా రావచ్చు. అండ్ అట్లా కాకుండా మామూలుగా లోదుస్తులతోని టచ్తోని కూడా ఈ వైరస్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఈ వైరస్ మన శరీరంలో వచ్చినంత మాత్రాన అది కంపల్సరీ జెనైటల్ వార్డ్స్ లాగానో లేకపోతే క్యాన్సర్ లాగానో రూపాంతరం చెందదు. చాలా మటుకు మన శరీరంలో ఉన్న ఇమ్యూన్ వ్యవస్థ ఏం చేస్తుందంటే ఈ హెచ్పివి వైరస్ని మన శరీరం నుంచి తొలగించేస్తుంది. సో రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు 16-18 అనేటివి కొంచెం ఎక్కువ వెరులెంట్ ఉంటాయి అన్నట్టు. వాటితో రికరెంట్గా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అంటే 3-5 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ వరకు అది శరీరంలో క్యాన్సర్ లాగా రూపాంతరం చెందే అవకాశం ఉంటుంది. సో అంటే ఆ హెచ్పివి వైరస్ మన శరీరంలో ఉన్నంత మాత్రం మనం క్యాన్సర్ బారిన పడతామని కాదు, మాక్సిమం టైమ్స్ అది మన శరీరం నుంచి తొలగించబడుతుంది. బట్ రికరెంట్గా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు అవి మన శరీరంలో మార్పులను తీసుకొచ్చి అది క్యాన్సర్ లాగా రూపాంతరం చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడైతే హెచ్పివి వ్యాక్సిన్ తీసుకుంటామో దానికి యాంటీబాడీస్ మన శరీరంలో ఉంటాయి కాబట్టి ఎప్పుడైతే ఆ వైరస్ మన శరీరంలోకి వస్తుందో ఇమీడియట్ గా తొలగించేస్తుంది. అయితే ఇప్పుడు కొంతమంది అడుగుతారు, మేడం మరి ఇది సర్వైకల్ క్యాన్సర్ నుంచే ప్రొటెక్షన్, ఇంకేదైనా సో హెచ్పివి వైరస్ తో వచ్చే క్యాన్సర్స్ అంటే ఈ యోని మార్గం క్యాన్సర్స్, ఓరోఫారెంజల్ క్యాన్సర్స్ అంటే నోటి క్యాన్సర్స్ కూడా కొన్నిటికి ఈ హెచ్పివి వైరస్ తో వస్తుంది. జెనిటల్ వార్డ్స్ ఇవన్నిటి నుంచి కూడా ఈ వ్యాక్సిన్ అనేది ఆ స్త్రీని ప్రొటెక్ట్ చేస్తుంది.
5: ఈ వ్యాక్సిన్ తీసుకుంటే కనుక ఆ స్త్రీకి ఇతర వ్యాధుల నుంచి అరికట్టడం సంతోషమే, అది కాకుండా భవిష్యత్తులో దీని మూలంగా ఏదైనా సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఏమైనా
6: లేదు? 100% లేదండి,
5: పూర్తి ప్రొటెక్షన్,
6: పూర్తి ప్రొటెక్షన్ ఉంటుంది. అంటే సరైన మోతాదులో సరైన వయసులో సరైన షెడ్యూల్ ప్రకారం తీసుకున్నట్లయితే 100% ప్రొటెక్షన్ ఉంటుంది. అంటే ఎప్పుడైతే స్త్రీ ఈ హెచ్పివి వ్యాక్సిన్ తీసుకుంటుందో తన బాడీలో ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. సో తనకి ఆ ఇమ్యూనిటీ డెవలప్ అవడం మూలంగా తన నుంచి ఇన్ఫెక్షన్ తన సెక్షువల్ పార్ట్నర్కి అంటే తన లైఫ్ పార్ట్నర్కి వచ్చే అవకాశం ఉండదు. సో ఒక స్త్రీ వ్యాక్సిన్ తీసుకున్నట్టయితే తన జీవిత భాగస్వామి కూడా ప్రొటెక్ట్ అవ్వబోతాడు, ఎందుకంటే ఈమె నుంచి ఇన్ఫెక్షన్ తనకు వచ్చే అవకాశం
5: అవకాశం లేదు.
6: ఆయన నుంచి ఈ అమ్మాయికి ఇన్ఫెక్షన్ వచ్చినా ఈమె బాడీలో ఇమ్యూనిటీ
5: తీసుకుంది కాబట్టి ఈమె సోకదు.
6: సో ఈ విధంగా తనతో పాటు తన లైఫ్ పార్ట్నర్ కి కూడా ప్రొటెక్షన్ ఉంటుంది.
5: మరో విషయం ఏంటంటే ఇక్కడ ఈ సందర్భంలో డాక్టర్ గారు, పుట్టబోయే బిడ్డ పైన ఏదైనా ప్రభావం ఉండే అవకాశం ఉంటుందా?
6: ఈ క్వశ్చన్ ఏంటంటే కొంతమంది వ్యాక్సిన్ తీసేసుకుంటారు, కొంతమంది పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా ఉంటాయి, వాళ్ళు పీరియడ్స్ ఇర్రెగ్యులర్ కదా అని వ్యాక్సిన్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత వాళ్ళకు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ అని వస్తుంది, అప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. అంటే మనకి ఎక్కడ కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవడం మూలంగా పుట్టబోయే బిడ్డకి అవయవాల లోపాలు కానీ అబార్షన్ అయ్యే అవకాశం కానీ హార్మోనల్ చేంజెస్ కానీ ఎట్టి పరిస్థితుల్లో జరగవు. ఒకవేళ వాళ్ళు తెలియకుండా వ్యాక్సిన్ తీసుకున్నారు, తను ప్రెగ్నెంట్ ఉన్నదని తెలియకుండా వ్యాక్సిన్ తీసుకున్నారు, లేకపోతే వ్యాక్సిన్ తీసుకున్నాక తను ప్రెగ్నెంట్ వస్తే ఆ మిగతా డోసెస్ ని ఆపేసేయాలి. పుట్టిన తర్వాత, డెలివరీ అయిన తర్వాత మిగతా డోసెస్ ని తీసేసుకోవచ్చు. ఒకవేళ తీసుకున్నా కూడా మనకి ఎక్కడ కూడా ఈ వ్యాక్సిన్ మూలంగా బేబీకి, పుట్టబోయే బిడ్డకి అవయవాల లోపాలు కానీ అట్లాంటివి ఏమీ జరగవు. కొంతమంది భయపడతా ఉంటారు, చిన్న అమ్మాయి కదా మేడం, ఇప్పుడు మనము ఈ వ్యాక్సిన్ తీసుకుంటే తన బాడీలో హార్మోనల్ చేంజెస్ ఏమైనా వస్తాయా, లేకపోతే తనకి ఇన్ఫర్టిలిటీ ఏమైనా వస్తుందా ఫ్యూచర్లో అని భయపడుతుంటారు. ఎట్టి పరిస్థితుల్లో ఇన్ఫర్టిలిటీ కానీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ ఈ వ్యాక్సిన్ తోనే రాదు.
5: ఎలాంటి దుష్ప్రభావం
6: లేదు, ఉండవు
5: తల్లికి గానీ ఆ పుట్టబోయే బిడ్డకి గానీ,
6: తీసుకున్న అమ్మాయికి గానీ ఎటువంటివి ఉండవు. అయితే కొంతమంది కొంచెం, మేడం మరి ఇది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అంటున్నారు కదా, అంటే సెక్షువల్ కాంటాక్ట్ తో వచ్చే ఇన్ఫెక్షన్ కదా, మరి ఇలాంటివి ఇవ్వడం అంటే కొంచెం స్టిగ్మా లాగా అనిపిస్తుంది కదా, మా పిల్లలు అలాంటి వాళ్ళు కాదు కదా అని కొంతమంది అడుగుతుంటారు. సో ఇది సెక్షువల్ కాంటాక్ట్ తో కాదు, అంటే మిగతా మార్గాల ద్వారా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను సింగిల్ పార్ట్నరే ఉన్నాడు, సో నాకు అవసరమా అని అడుగుతారు. సో మనకి ఓన్లీ సెక్షువల్ కాంటాక్ట్ తో కాదు, మన ఇతరత్ర మార్గాల ద్వారా కూడా వైరస్ మన శరీరంలోకి సోకే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ తీసుకోవాలి. అయితే ఇప్పుడు ఏంటంటే మనము ఇచ్చే సందేశం ఏంటంటే ప్రతి అమ్మాయి 14 నుంచి 15 సంవత్సరాలు, ప్రైవేట్ స్కూల్ కావచ్చు, గవర్నమెంట్ స్కూల్ కావచ్చు, స్కూల్ మానేసిన వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు రిజిస్టర్ చేసుకుని తప్పకుండా ఈ వ్యాక్సిన్ తీసుకున్నట్టయితే మన గవర్నమెంట్ ఏదైతే పాలసీ చేసిందో అది దానికి ఒక సార్థకత ఉంటుందని నా ఉద్దేశం.
5: మంచి ఉద్దేశం మేడం, మంచి ఆలోచన. మరి మీ ఆలోచనను అందరు ఆచరించి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పి ఆశిద్దాం. మీకు ధన్యవాదాలు.
6: థ్యాంక్ యూ అండి.
7: వైష్ణవి హాస్పిటల్
8: సంతాన సాఫల్యం, ప్రసూతి సేవలు, స్త్రీ వైద్యానికి సంబంధించి పూర్తి శిక్షణ పొంది నిపుణత కలిగిన పూర్తి కాలపు వైద్యులు పనిచేస్తున్న హాస్పిటల్ వైష్ణవి హాస్పిటల్.
7: సంతాన సాఫల్యత కొరకు దూర ప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా అన్ని రకాల అధునాతన వైద్య విధానాలు, వైద్య పరికరాలతో సంతాన సాఫల్యంలో నాణ్యమైన ఫలితాలను అందిస్తోంది వైష్ణవి హాస్పిటల్.
8: ఇంకా రియంబర్స్మెంట్ సౌకర్యాన్ని కూడా కల్పిస్తోంది వైష్ణవి హాస్పిటల్. మీరు సంప్రదించాల్సిన చిరునామా
7: డాక్టర్ కె సవితారాణి, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, వైష్ణవి హాస్పిటల్, ప్రగతి హాస్పిటల్ వెనుక, సరస్వతి నగర్, నిజామాబాద్.
8: ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ కె సవితారాణి, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్, వైష్ణవి హాస్పిటల్, ప్రగతి హాస్పిటల్ వెనుక, సరస్వతి నగర్, నిజామాబాద్.
2: మీరు ఇంతవరకు వైష్ణవి హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. శ్రోతలు, ప్రభాతలహరి కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి సినీ గీతాలు.

0: సీతారామం చిత్రం కోసం అనురాగ్ సింధూరి పాడిన పాట విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు వినండి.
1: హ్యాపీ యానివర్సరీ డియర్.
2: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
1: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
2: ఏమీ కాలేదనే కదా నా బాధ.
1: అంటే
2: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్లా పాప లేరు, అదే కదా నా బాధ.
1: దానికేముంది, ఈ రోజు మంచి డాక్టర్ ని కలుద్దాం.
2: సంప్రదించండి.
1: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
2: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్.
1: ఫోన్ 0846225334.
3: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
0: శ్రోతలకు ఒక గమనిక. నిజామాబాద్ నగర ప్రజలకు తెలియజేయనిది ఏమనగా, ఈరోజు ఊర పండగ ఉన్నందున ఊర పండగ యొక్క ఊరేగింపు ముఖ్యంగా కిల్లా చౌరస్తా నుంచి బయలుదేరి వివేకానంద స్టాచ్యూ, గాజుల్పేట గురుద్వారా నుంచి, లక్ష్మీ మెడికల్ గోలమ్మ నుంచి వేరువేరుగా వినాయక్ నగర్ మరియు దుబ్బా వైపు వెళ్ళిపోతాయి. ఈ దారి మళ్లింపు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఈరోజు రాత్రి 10 గంటల వరకు బోధన్ వైపు నుంచి వచ్చే మరియు పోయే వాహనాలు అనగా ఆర్టీసీ బస్సులు, ఇతర భారీ వాహనాలు బైపాస్ గుండా ప్రయాణించాలి. ఆర్టీసీ బస్టాండ్ వెనుక నుంచి రైల్వే స్టేషన్, ఎన్టీఆర్, జెడ్పీ చౌరస్తా, కంటేశ్వర్, మీ సేవ, కంటేశ్వర్ బైపాస్ నుంచి ఐడిఓసి గుండా అస్సాపల్లి చేరుకుని బోధన్ వైపు ప్రయాణం సాగించాలి. హైదరాబాద్ మరియు బాన్స్వాడ నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు మరియు ఇతర వాహనాలు యథాతథంగా ప్రయాణం సాగించాలని, అలాగే ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని నిజామాబాద్ నగర ప్రజలు తమ యొక్క ప్రయాణాలు జరుపుకోవాలని నిజామాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయం వారు విజ్ఞప్తి చేస్తున్నారు. గమనిక విన్నారు.
4: చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
0: శ్రోతలు ప్రభాత్ లహరి కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు.

0: అత్తిలి సత్యబాబు చిత్రం కోసం చిత్ర హరీష్ రాఘవేంద్ర పాడిన పాట విన్నారు.
1: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
2: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల

0: శ్రోతలు ప్రభాత లహరి కార్యక్రమం వింటున్నారు. నిలయంలో సమయం 8 గంటలు. ఇప్పుడు వినండి, డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి నిజామాబాద్ వారి ప్రాణోజిత కార్యక్రమం. ఈ కార్యక్రమంలో గ్లాకోమా వ్యాధికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కాట్రాక్ట్ మరియు రిఫ్రాక్టివ్ సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు తెలియజేసే వివరాలు వింటారు. ఇప్పుడు
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా, ఖలిల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462220066. నిజామాబాద్ మరియు సరిహద్దు జిల్లా ప్రజలకు శుభవార్త. మొట్టమొదటి 24/7 సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ ఇప్పుడు మన నిజామాబాద్ లో పనిచేస్తోంది. కేటరాక్ట్ ప్యాక్ ఆపరేషన్ అయినా, లాసిక్ సర్జరీ అయినా, రెటీనా ఆపరేషన్ అయినా, గ్లకోమా ఆపరేషన్ అయినా, ఎటువంటి కంటి ఆపరేషన్ కైనా ఇక హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేదు. నాణ్యమైన కంటి వైద్య సేవలు అందిస్తోంది డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్. మీరు సంప్రదించాల్సిన చిరునామా డాక్టర్ టి శ్రీనివాస్, కేటరాక్ట్ ప్యాక్, రెటీనా, లాసిక్, ఆర్ఓపీ మరియు యువియా స్పెషలిస్ట్, డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా, ఖలిల్వాడి, నిజామాబాద్.
2: శ్రోతలకు నమస్కారం. గ్లకోమా అంటే తెలుగులో నీటి కాసులు అని అంటారు. గ్లకోమా అేది ఆప్టిక్ నర్వ్ని డ్యామేజ్ చేస్తుంది కంట్లో. గ్లకోమా అంటే కంటి లోపల ప్రెజర్స్ పెరగడం. సో సాధారణంగా మనకు బ్లడ్ ప్రెజర్స్ బాడీలో పెరిగినట్లు కంటిలో కూడా ప్రెజర్స్ ఉంటాయి. నార్మల్గా కంట్లో ప్రెజర్స్ 10 నుంచి 21 వరకు ఎంఎంహెచ్

0: హెచ్జి ఉండాలి. సో దీనికి ఎక్కువ పెరిగినట్లయితే దాన్ని మనము గ్లకోమాగా చెప్పుకోవచ్చు. 10-21 ఉంటే దాన్ని నార్మల్ ప్రెజర్గా, కంటి ప్రెజర్గా చూస్తాము. ఎక్కువగా ఉంటే గ్లకోమా అని చెప్పవచ్చు. ఇది ఏ ఏజ్లో వస్తుందంటే ఎక్కువగా 40 ఏళ్ళ పైబడిన వాళ్ళలో గ్లకోమా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. బట్ చిన్నపిల్లల్లో కూడా కంజనైటల్ గ్లకోమాస్, కూడా కంజనైటల్గా పుట్టిన వాళ్ళలో కూడా గ్లకోమాస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. స్పెషల్ రిస్క్ ఫ్యాక్టర్స్ మాత్రము ఎబో 40 ఇయర్స్ వాళ్ళకి ఉంటుంది. సో గ్లకోమా అనేది ఒక సైలెంట్ థీఫ్ ఆఫ్ సైట్ అంటారు. అంటే ఇది గ్లకోమా వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు మనకి ఉండవు, స్లోగా కంటి చూపుని అది దొంగిలిస్తుంది. సో 40 ఏళ్ళ పైబడిన వాళ్ళు ఖచ్చితంగా గ్లకోమా స్క్రీనింగ్ చేసుకోవాలి. కంటి హాస్పిటల్కి ఓపీడీకి వచ్చినప్పుడు ప్రెజర్స్ చెక్ చేస్తాం. ప్రెజర్ చెక్ చేసే మిషన్స్ ఉంటాయి, ఎన్సిటీ అని, అప్లినేషన్ టోనోమీటర్ అని ఉంటుంది. దాంట్లో స్క్రీనింగ్లో మనకి గ్లకోమాలో ఉందా లేదా, ప్రెజర్ ఎలా ఉన్నాయని తెలుస్తుంది. ఇంకో స్పెషల్ ఏంటంటే గ్లకోమా అనేది కొంచెం ఫ్యామిలీస్లో కూడా రన్ అవుతుంది. ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు గ్లకోమా, ఆ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఖచ్చితంగా గ్లకోమా టెస్ట్ చేసుకోవాలి. కొన్ని రకాలు ఉంటాయి గ్లకోమాలో. సో ఓపెన్ యాంగిల్ గ్లకోమా, క్లోజ్డ్ యాంగిల్ గ్లకోమా, లెన్స్ ఇండ్యూస్డ్ గ్లకోమా అనే రకాలు ఉంటాయి గ్లకోమాలో. సో మేము పేషెంట్ వచ్చినప్పుడు కంటిలో యాంగిల్స్ ఎలా ఉన్నాయి, క్లోజ్ ఉన్నాయా ఓపెన్ ఉన్నాయా అని దాని ప్రకారము మేము ఆయనకు ట్రీట్మెంట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. క్లోజ్డ్ ఉన్నప్పుడు ఒక విధమైనటువంటి ట్రీట్మెంటు, ఓపెన్ ఉన్నప్పుడు ఒక విధమైన ట్రీట్మెంట్ ఉంటుంది. సో లెన్స్ ఇండ్యూస్ గ్లకోమా అంటే మూత బిందుల వల్ల గ్లకోమా వస్తుంది. మూత బిందులు ముదిరినప్పుడు కూడా అది గ్లకోమాని కాజ్ చేస్తుంది. సో అప్పుడు మనం మూత బిందులు తీసేసినప్పుడు అప్పుడు హై ప్రెజర్స్ అనేవి తగ్గుతాయి. సో ట్రీట్మెంట్ వచ్చేసి డ్రాప్స్ ఉంటాయి, సర్జరీస్ ఉంటుంది, లేజర్స్ కూడా ఉంటాయి. క్లోజ్డ్ యాంగిల్స్ ఉన్నప్పుడు లేజర్ అనే ట్రీట్మెంట్ ఉంటుంది. లేజర్ చేసినప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ బాగుండి గ్లకోమాని మనం అరికట్టచ్చు. సర్జరీస్ అనేది ఎండ్ స్టేజ్లో మనం సర్జరీస్, డ్రైనేజ్ డివైజెస్ సర్జరీస్ అనేవి ఉంటాయి. అంతవరకు వెళ్ళకముందు మనం డ్రాప్స్ ఉంటాయి, డిపెండ్ ఆన్ పేషెంట్ ప్రాబ్లమ్ని బట్టి డ్రాప్స్ ఉంటాయి. హార్మోనిక్ హెనైడ్రేజ్ అని, బీటా బ్లాకర్స్, ఎడినర్జిక్ అవన్నీ సిమిలర్ ఉంటాయి. సో పేషెంట్ యొక్క లక్షణాలను బట్టి డ్రాప్స్ అనేవి ఉంటాయి. గ్లకోమా గురించి కొన్ని లక్షణాలు చెప్పాలండి. గ్లకోమా వచ్చినప్పుడు ఎలా కనుక్కోవచ్చు అనేది నేను కొన్ని చెప్తాను. సో గ్లకోమా అనేది నేను ముందు చెప్పినట్లు సైలెంట్ డిసీజ్. అది అడ్వాన్స్ స్టేజ్ అప్పుడు మనకి ట్యూబులర్ విజన్ అంటారు. సో పెరిఫెరల్ విజన్ తగ్గిపోయి ఓన్లీ మధ్యలోనే విజన్ వాళ్ళకి కనిపిస్తుంది. కానీ దీనికి ముందు కొన్ని లక్షణాలు ఉంటాయి. సో ఫ్రీక్వెంట్ చేంజ్ ఆఫ్ గ్లాసెస్, మామూలుగా మనము గ్లాసెస్ 6 మంత్స్కి ఒకసారి లేదంటే 1 ఇయర్కి ఒకసారి చేయాలి. బట్ వాళ్ళకి కంఫర్ట్ ఉండదు గ్లాసెస్, ఫ్రీక్వెంట్గా గ్లాసెస్ చేంజ్ చేస్తుంటారు. అప్పుడు గ్లకోమా సస్పెక్ట్ చేయొచ్చు ఎర్లీగా. సో ఇంకొకటి ఏంటంటే ఓపెన్ యాంగిల్ కాకుండా క్లోజ్డ్ యాంగిల్ గ్లకోమాలో సడన్ పెయిన్ ఉంటుంది ఐలో. రెడ్నెస్, చాలా రెడ్గా కన్ను చాలా రెడ్గా అయిపోతుంది. ఇవి సడన్గా వస్తుంటాయి. ఇది క్లోజ్డ్ యాంగిల్లో అలా ఉంటుంది. సో అట్లా అది ఎమర్జెన్సీ కండిషన్. యాక్చువల్గా యాంగిల్ క్లోజ్ అయినప్పుడు చాలా పెయిన్ ఉంటుంది, భరించలేని పెయిన్ ఉంటుంది. బట్ దానికి కూడా ట్రీట్మెంట్ ఉంటుంది. కరెక్ట్ టైంలో వస్తే క్లోజ్డ్ యాంగిల్స్ కూడా ట్రీట్మెంట్ ఇచ్చి దాన్ని సెట్ చేయొచ్చు. ఇంకా కొన్ని టెస్ట్లు అంటే గ్లకోమా ఇంతకుముందు ట్రీట్మెంట్ అడ్వాన్స్ లేనప్పుడు, మనకి డిసీజ్ బాగా ముదిరిపోయినప్పుడు మాత్రమే మనము గ్లకోమాను కనిపెట్టేవారు. బట్ ఇప్పుడు చాలా టెస్ట్లు మనకి ముందుగానే గ్లకోమాను కనిపెట్టేలాగా టెస్ట్లు వచ్చాయి. ఎప్పుడైతే పేషెంటు చెకప్కి వచ్చినప్పుడు మనకి గ్లకోమా డౌట్ ఉందని తెలిస్తే 2-3 సంవత్సరాల ముందే మనం కొన్ని కనుక్కునేలాగా టెస్ట్లు వచ్చాయి. సో డౌట్ ఉన్నప్పుడు మనము కొన్ని టెస్ట్లు ఉంటాయి. సో గ్యాంగ్లియాన్ సెల్ లేయర్ టెస్ట్ కానీ, ఆర్ఎన్ఎఫ్ఎల్ కానీ, సో విజువల్ ఫీల్డ్స్, ఎంప్రీ విజువల్ ఫీల్డ్స్ అని ఒక టెస్ట్ ఉంటుంది. సో ఇట్లాంటి టెస్ట్ల వల్ల మనము ముందుగానే గ్లకోమాని పసిగట్టి వాళ్ళని అడ్వాన్స్ స్టేజెస్కి వెళ్లకుండా చేయొచ్చు. సో దీంతో పాటు బేసిక్గా నేను ముందు చెప్పినట్లు ప్రెజర్ చెకప్ చేయడానికి అప్లినేషన్ టోనోమెట్రీ అని ఒక టెస్ట్ ఉంటుంది. సో నాన్ కాంటాక్ట్ టోనోమెట్రీ అని ఒక టెస్ట్ ఉంటుంది. ఇవన్నీ మనము ప్రెజర్ ఉందా లేదా అని కనుక్కోవచ్చు. సో దాంట్లో కూడా మనకి డౌట్ వచ్చింది అంటే ఈ ప్రీ గ్లకోమా టెస్ట్లు అంట. సో గ్లకోమా డిసీజ్ వచ్చిందంటే మనము మందులు వాడి డ్యామేజ్ అయిన నర్వ్స్ని వెనక్కి తేలేము యాక్చువల్గా. అందుకంటే దానికి ముందే మనము ప్రెజర్లో మనకి డౌట్ ఉందన్నప్పుడు ఈ ప్రీ టెస్ట్ అంటే గ్లకోమా ముదరక ముందే మనం కొన్ని టెస్టులు చేసుకుంటే అవి ముందుగానే పసిగట్టి మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. సో గ్లకోమా అనేది మనకి జనరల్గా బ్లడ్ ప్రెషర్ లాగా, యాక్చువల్గా బాడీలో మనకి జనరల్గా ప్రెషర్ ఎలా ఉంటుందో, బీపీ వచ్చినప్పుడు లైఫ్ లాంగ్ మందులు ఎలా వాడాలో, గ్లకోమాలో కూడా మనం మందులు అలాగా వాడుతుంటే మనము ఫ్యూచర్లో ఆప్టిక్ నర్వ్ని డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవచ్చు. సో ట్రీట్మెంట్లు మనము ముందుగా చెప్పినట్లు కొంచెం మనకి టిమోలాల్ అని బీటా బ్లాకర్స్ ఉంటాయి. సో పేషెంట్ హార్ట్ ప్రాబ్లం ఉందా, లంగ్స్ ప్రాబ్లం ఉందా లేదని దాని ప్రకారం మేము కొన్ని టెస్ట్లు మన డ్రగ్స్ ఇస్తాము. ఇంకా కొన్ని డార్జోలమైడ్, బ్రిమోనిడిన్, ఇంకా కొన్ని ప్రోస్టాగ్లాండ్స్, అట్లా పేషెంట్కి ఏది కంఫర్టబుల్లో, పేషెంట్ కాంట్రాఇండికేషన్స్ ఏమున్నాయి, పేషెంట్కి ఏ డ్రగ్ కరెక్ట్గా పనిచేస్తుందని ఆ డ్రగ్స్ మేము ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు రాకుండా ఉండడం అనేది మన చేతిలో ఉండదండి. అందుకే సస్పెక్ట్ అంటే ఇండికేషన్స్ ఉన్నప్పుడు, ఫ్యామిలీ హిస్టరీ కానీ లేదంటే ఏదన్నా డౌట్ వచ్చినప్పుడు, మేము చెప్పే లక్షణాలు కానీ అట్లా ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా ఒక్కరోజు చెకప్కి ఓపీడీకి వెళ్ళితే మీకు కన్ఫామ్గా ఆ రోజు తెలిసిపోతుంది ఉందా లేదా అనేది. లేదు అంటే మళ్ళీ ఒక 6 మంత్స్కి మళ్ళీ చెకప్ చేసుకోవాలి. సడన్గా ఇది చూపుబోయే డిసీజ్ కాదు, ఇట్ విల్ టేక్ ఇయర్స్ అంటే చాలా సంవత్సరాలు పడుతుంది ఈ డిసీజ్ చూపు పోగొట్టడానికి. సో మీకు డౌట్ ఉంటే మళ్ళీ ఒక 3 మంత్స్కి కానీ 6 మంత్స్కి కానీ మీ డాక్టర్ చెప్పిన టైంకి కరెక్ట్గా ఫాలో అప్ చేసి మళ్ళీ టెస్టులు చేయించుకుంటే, డాక్టర్ అడ్వైజ్ చేసిన టెస్టులు చేయించుకుంటే మీరు మనల్ని మళ్ళీ డౌట్ ఉంటే మళ్ళీ మనం దాన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ట్రీట్మెంట్ మొదలైన తర్వాత అంటే సర్జరీస్ కానీ ట్రీట్మెంట్ మొదలైన తర్వాత కంపల్సరీగా ఫాలోఅప్లో ఉండాలి. ఇది డయాబెటీస్, హైపర్ టెన్షన్ లాగా ఇది కూడా చాలా రోజులు ఉంటుంది డిసీజ్. సో పర్మనెంట్గా క్యూర్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సో ఎవ్రీ టైం ఫాలోఅప్లో ఉండాలి. కొంచెం నెగ్లెక్ట్ చేస్తే డ్రాప్స్ వాడకపోయినా కానీ, సో డాక్టర్ సలహాలు సరిగా పట్టించుకోకపోయినా కానీ డిసీజ్ కంపల్సరీగా అది ప్రోగ్రెస్ అయ్యి మీ కంటి చూపుని ఖచ్చితంగా అది చేస్తుంది. కొందరు పేషెంట్స్ ఏంటంటే డ్రాప్సే కదా అని ఒక 1 వీక్ వాడి, 1 మంత్ వాడి ఆపేస్తారు. ఈ గ్లకోమాలో అలా కాదు. వేరే కేసెస్లో, వేరే ఇన్ఫెక్షన్ కానీ వేరే కేసెస్లో మనం 1 వారం వాడి, డాక్టర్ చెప్పినట్లు 2 వారాలు వాడి ఆపేయచ్చు, ప్రాబ్లం లేదు. కానీ గ్లకోమా అనే జబ్బులో మాత్రము ఖచ్చితంగా డాక్టర్ సలహాలు తీసుకుంటూ ఉండాలి. చాలా రోజులు ఈ గ్లకోమా మందులు వాడాల్సి ఉంటుంది. మందుల వల్ల అంటే చుక్కల మందుల వల్ల తగ్గకపోతే దానికి సర్జరీస్ ఉంటాయి. సో డాక్టర్ ఎప్పుడు సర్జరీ చేయాలనేది డాక్టరే నిర్ణయిస్తాడు. సో సర్జరీ తర్వాత కూడా ఖచ్చితంగా మీరు లైఫ్ లాంగ్ ఆల్మోస్ట్ ఫాలోఅప్లో ఉండాలి గ్లకోమా జబ్బులు డౌట్ వచ్చినప్పుడు. సో మందులు ఏవి ఆపాలి, ఏది స్టార్ట్ చేయాలని కంటి డాక్టర్ చెప్పాలి. అప్పుడే మీరు నిర్ణయం తీసుకోవాలి. మీ సొంతగా మందులు ఆపేస్తే మాత్రము ఖచ్చితంగా మీకు ప్రాబ్లం వస్తుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మనకి క్యాట్రాక్ట్ అంటే మూతబిందు వల్ల గ్లకోమా వస్తుందా అంటే నార్మల్ స్టేజ్లో రాదండి క్యాట్రాక్ట్ ఉన్నప్పుడు. కానీ చాలామంది చూపంతా కోల్పోయే వరకు వెయిట్ చేస్తారంటే మూతబిందు ముదిరి మొత్తం చాలా తెల్లగా అయ్యే వరకు వెయిట్ చేస్తారు. అప్పుడు ఆ లెన్స్ సైజ్ పెరిగి లేదంటే లెన్స్ నుంచి పార్టికల్స్ బయటకు వచ్చి అది గ్లకోమాని కాజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అప్పుడు మనము ప్రెషర్ని తగ్గించి మూతబిందు ఆపరేషన్ చేస్తే మళ్ళీ తిరిగి విజన్ వచ్చే ఛాన్స్ ఉంది. కానీ అప్పుడు లేట్ చేయకూడదు. ప్రెషర్ హై ప్రెషర్స్ ఉన్నప్పుడు 1 రోజు లేదు 2 రోజులలో సర్జరీ చేయకపోతే ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ అయ్యి మళ్ళీ చూపు రాని స్టేజ్కి అంటే ఇర్రివర్సిబుల్ విజన్ లాస్కి ఆ స్టేజ్కి వెళ్ళిపోతుంది. సో మూతబిందుల్ని కూడా మీరు నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ చెప్పిన టైంలో సర్జరీ చేసుకుంటే ఆ గ్లకోమా వచ్చే స్టేజ్ వరకు వెళ్లకుండా ఉంటుంది. సో సర్వేంద్రియానం నయనం ప్రధానం అని చెప్తారు కదండి. సో నేను చెప్పిన సూచనలన్నీ పాటిస్తూ మీ కళ్ళను కాపాడుకుంటారని ఆశిస్తూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.
1: డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్. కళ్ళు మనకు ప్రపంచాన్ని పరిచయం చేసే అతి విలువైన ఇంద్రియాలు. ఇంతటి ప్రశస్తమైన కళ్ళకొచ్చే ఎలాంటి వ్యాధికైనా ఇప్పుడు మన నిజామాబాద్ లోనే అత్యంత అధునాతన వైద్య పరికరాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక మరియు మొట్టమొదటి హాస్పిటల్ ఇది. మీరు సంప్రదించాల్సిన చిరునామా డాక్టర్ టి శ్రీనివాస్ కేటరాక్ట్ ప్యాకు రెటీనా లాసిక్ ఆర్ఓపీ మరియు యూవియా స్పెషలిస్ట్ డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా ఖలీల్వాడి నిజామాబాద్. సెల్ 9256925667. ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా ఖలీల్వాడి నిజామాబాద్. ఫోన్ 08462220066.
2: మీరింతవరకు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.

శ్రోతలకు ఒక గమనిక. నిజామాబాద్ నగర ప్రజలకు తెలియజేయడం ఏమనగా, ఈరోజు ఊర పండుగ ఉన్నందున ఊర పండుగ యొక్క ఊరేగింపు ముఖ్యంగా ఖిల్లా చౌరస్తా నుంచి బయలుదేరి వివేకానంద స్టాచ్యూ, గాజుల్పేట గురుద్వారా నుంచి లక్ష్మీ మెడికల్, గోలమ్మ నుండి వేరువేరుగా వినాయక్ నగర్ మరియు దుబ్బ వైపుగా వెళ్లిపోతాయి. ఈ దారి మళ్లింపు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఈరోజు రాత్రి 10 గంటల వరకు బోధన్ వైపు నుంచి వచ్చి పోయే వాహనాలనగా ఆర్టీసీ బస్సులు, ఇతర భారీ వాహనాలు బైపాస్ గుండా ప్రయాణించాలి. ఆర్టీసీ బస్టాండ్ వెనుక నుంచి రైల్వే స్టేషన్, ఎన్టీఆర్ జెడ్పీ చౌరస్తా, కంటేశ్వర్ మీ సేవ, కంటేశ్వర్ బైపాస్ నుంచి ఐడీవీసీ గుండా అరసపల్లి చేరుకుని బోధన్ వైపు ప్రయాణం సాగించాలి. హైదరాబాద్ మరియు బాన్స్వాడ నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు మరియు ఇతర వాహనాలు యథాతథంగా ప్రయాణం సాగించాలని, అలాగే ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని నిజామాబాద్ నగర ప్రజలు తమ యొక్క ప్రయాణాలు జరుపుకోవాలని నిజామాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయం వారు విజ్ఞప్తి చేస్తున్నారు. గమనిక విన్నారు.

ఇది ప్రభాత లహరి కార్యక్రమం. ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:15 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ఆన్లైన్ వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: Nico.
1: ఇప్పటి వరకు మనం దేశభక్తి పాట విన్నాం కదా, ఇప్పుడు మంచి మాటలు వినిపించడానికి, మనలో మంచి గుణాన్ని తీసుకురావడానికి వినిత చెప్పే మంచి మాటలు విందామా? మరి
0: మితిమీరిన ఆశలకు పోయేవారు ఎక్కువగా మోసాలకు గురి అవుతూ ఉంటారు. సోమరితనం రాచపుండు లాంటిది, ఒకసారి వచ్చిందంటే ఆ రోగి ఇక ఎన్నటికీ బాగుపడలేడు. పనిలో సంతోషం ప్రతిసారి లభించకపోవచ్చు, కానీ పని లేకపోతే అసలు సంతోషమనేదే ఉండదు. చిన్న పొరపాటే కదా అని నిర్లక్ష్యం చేయకూడదు. ఓడను ముంచేయడానికి చిన్న రంధ్రం చాలు. ఏ పనినైనా 3 గంటల ముందు చేయడంలో తప్పులేదు, కానీ ఒక క్షణం కూడా ఆలస్యం చేయకూడదు.
1: మంచి మాటలు విన్నాం కదా, మరి వాటిని ఖచ్చితంగా పాటిద్దాం. ఈ లోకంలో తల్లిదండ్రులు మించిన దైవం మరొకటి లేదు అంటూ వారి గొప్పతనాన్ని తెలియజేస్తూ వారి పాట ద్వారా వినిపించడానికి వస్తున్నారు రుచిత. విందామా మరి?

0: ఇప్పటి వరకు తల్లిదండ్రుల గురించి పాట ద్వారా తెలుసుకున్నాం కదా. ఇప్పుడు వడ్రంగి పిట్ట మజాక అనే కథను తెలియజేయడానికి ఎం సంధ్య ముందుకు వస్తుంది. విందామా మరి.
1: వడ్రంగి పిట్ట మజాక. ఓ నేరేడు చెట్టుపై ఓ పిచ్చుక గూడు కట్టుకుని నివాసం ఉంటుంది. అది తన పిల్లలను కంటికి రెప్పలా చూసుకుంటుంది. ఒకరోజు ఎక్కడి నుంచో ఓ చిలక వచ్చి ఆ చెట్టు కొమ్మపై వాలింది. అయితే దాని బరువు తట్టుకోలేక బలహీనమైన ఆ కొమ్మ కాస్తా ఊగింది. అప్పుడు చిలక, ఈ కొమ్మ ఇలా ఊగుతుంటే భలే బాగుంది, అచ్చం ఉయ్యాల ఊగినట్లుగా ఉంది అనుకుని ఉత్సాహంగా ఆ కొమ్మను ఊపసాగింది. ఆ కొమ్మ అలా ఊగుతుంటే ఆదుటకు పిచ్చుక గూడు కదలసాగింది. దాంతో బెదిరిపోయిన పిచ్చుక పిల్లలు కిచ్ కిచ్ మని అరవసాగాయి. అయ్యో, హఠాత్తుగా ఈ ఉపద్రవమేమిటి అని కొమ్మ వైపు చూస్తే చిలక కనిపించింది. అప్పుడు పిచ్చుక దానితో, ఓ చక్కని చిలకమ్మ, దయచేసి ఆ కొమ్మను ఊపమాకు, అలా చేస్తే నా గూడు పడిపోతుంది అని చెప్పింది. అందుకు పొగరుగా, ఈ కొమ్మ నీ సొంతం కాదు, ఈ చెట్టుకు నీవు యజమానివి కాదు, నా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటాను అని ఆ కొమ్మను మరింత వేగంగా ఊపసాగింది. తరువాత వెళ్లిపోయింది. అయితే ప్రతిరోజు అది అక్కడకు వచ్చి కొమ్మ మీద ఊగసాగింది. దాంతో పిచ్చుక, అయ్యో, బలవంతులదే రాజ్యం అయిపోయింది, ఇక నన్నెవరు ఆదుకుంటారు అని ఏడవసాగింది. అప్పుడు అటుగా వెళ్తున్న ఓ వడ్రంగి పిట్ట దాని వద్దకు వచ్చి, పిచ్చుకమ్మా, ఏమిటమ్మా నీ కష్టాలు అని జాలీగా అడిగింది. అప్పుడు పిచ్చుక తుంటరి చిలక చేస్తున్న అల్లరి గురించి చెప్పింది. అది విన్న వడ్రంగి పిట్ట, సరే, నేను ఆ చిలకకు తగిన గుణపాఠం చెప్తాను అని ఎగిరిపోయింది. తరువాత అది చిలక గూడు ఉన్న కొమ్మపై వాలి ఆ చెట్టు కొమ్మ మొదలును పదునైన తన ముక్కుతో పొడవసాగింది. అది గమనించిన చిలక, అయ్యో, ఏమిటి నీవు చేస్తున్న పని, ఆ కొమ్మ విరిగితే ఎంత ఘోరం జరుగుతుంది అంది. అప్పుడు వడ్రంగి పిట్ట, చాలే నీ మాటలిక, కట్టిపెట్టు, ఈ కొమ్మ నీ సొంతం కాదు, ఈ చెట్టుకి నీవు యజమానివి కాదు అని తన పని తాను చాను చకచగా చేసుకుపోసాగింది. అప్పుడు చిలక ఏడుస్తూ, నేను ఇంతకు ముందు పిచ్చుకను ఇలాగే ఇబ్బంది పెట్టాను, ఇప్పుడు నా తప్పు తెలుసుకున్నాను, ఇక ముందు మంచిగా నడుచుకుంటాను అని చెప్పింది. ఆ మాట కోసమే ఎదురు చూస్తున్నానని వడ్రంగి పిట్ట, అమ్మయ్యా, నీలో మార్పు వచ్చింది, ఇక నీ కొమ్మను వదిలేస్తానులే అని అక్కడి నుంచి తుర్రుమంది. నీతి: మనం మన సంతోషం కోసం ఇతరులకు కీడు చేయకూడదు.
0: ఇప్పటి వరకు ఎం సంధ్య వడ్రంగి పిట్ట గురించి ఎన్నో విషయాలు తెలియజేసింది కదా. భలే బాగుంది కదా. ఇప్పుడు పల్లె పాటను వినిపించడానికి సంధ్య మన ముందుకు వస్తుంది. విందామా మరి.
2: ముచ్చటే.

0: ఇప్పటి వరకు కోడికూత, గోదారి ఉరుకలు, ముత్యాల ముగ్గులు, కమ్మారి, కుమ్మారి ఇలా పల్లెల్లోని వాతావరణాన్ని ముచ్చటైన పాట ద్వారా పల్లెతీరును తెలిపింది కదా. ఇప్పుడు చదువుకుందాం అనే నాటకాన్ని ప్రదర్శించడానికి విద్యార్థులు మీ ముందుకు వస్తున్నారు. విందామా మరి.
1: ఏ గీతా, ఏం చేస్తున్నావే?
2: భోజనం చేస్తున్నా సీత.
1: త్వరగా తిను, మనం నాటకం చూడడానికి వెళ్ళాలి గీత.
2: అవునా, ఎవరు మన ఊళ్ళో నాటకం వేస్తున్నారు సీత?
1: కళ్యాణి కంపెనీ వారు గీత.
2: అవునా, మరి నాటకం పేరేమిటి?
1: ఆ, అక్షర కిరణం.
2: దానిలో ఎంతమంది పాత్రలు ఉన్నాయి?
1: నలుగురు.
2: వారిలో ఏ పాత్రలు ఉన్నాయి?
1: రాము, శ్యామ్, అనిత, వనిత అని.
2: సరే, నాటకం చూడడానికి వెళ్దాం పద మరి.
1: అప్పుడే స్టేడియం లోకి వచ్చేసామే.
2: అవునా, అరే ఎంత రద్దీ.
1: మరి ఏమనుకున్నావు? ఈ నాటకం ఎంతో బాగుందట.
2: సరే పద, లోపలికి వెళ్దాం సీత.
1: ఆ గీత ఆగు, ముందు కూర్చుందాం, నాటకం బాగా కనిపిస్తుంది.
2: ఓ అలాగే.
1: నాటకం చూడడం ముగిసింది. మరుసటి రోజు బడిలో.
3: నిన్న ఆదివారం కదా పిల్లలు, ఏం చేశారు?
1: మేం నాటకం చూశాం.
3: ఎవరెవరు చూశారు?
1: నేను, గీత చూశాం గురువు గారు.
3: మరి నేను చూశాను. ఆ నాటకంలో పనిపిల్ల ఏమందో తెలుసా?
2: చదువుకుంటానని పోరి చేసింది.
1: గురువు గారు, వారి కుటుంబాల్లో పిల్లలంతా పనిచేయాలా?
3: చెయ్యాలి సీత, లేకపోతే బ్రతకలేరు.
2: వాళ్ళ నాన్న పనిచేస్తున్నాడుగా గురువు గారు.
3: నిజమే, కాని జీతం తక్కువగా వస్తుందిగా.
2: వాళ్ళ అమ్మ కూడా పని చెయ్యటం చూశాం గురువు గారు.
3: ఏం పని చేసింది గీత?
2: ఇళ్లలో పాత్రలు తోమేది.
3: పాపం చాలా కష్టపడ్డారు కదా సీత.
1: అంతేకాదు గురువు గారు, చివరికి వారి కూతుర్ని కూడా పనికి పంపారు.
3: పేదల ఇళ్లలో అందరూ పని చేస్తేనే కొద్దిగా డబ్బు వస్తుంది సీత.
1: మరి కొద్దిగా డబ్బు ఎందుకు వస్తుంది గురువు గారు?
3: సీత, మీ నాన్న ఏం పని చేస్తాడు?
1: డాక్టర్ గురువు గారు.
3: నెలకు ఎంత సంపాదిస్తాడు?
1: 4,000.
3: మరి గీత, మీ నాన్న ఏం పని చేస్తాడు?
2: మా నాన్న ఇంజనీరింగ్ గురువు గారు.
3: మీ నాన్నకు నెల జీతం ఎంత?
2: 5,000 గురువు గారు.
1: మేం బాగా చదువుకుంటున్నాం గురువు గారు.
3: ఈసారి నీ ర్యాంక్ ఎంత సీత?
1: మొదటి ర్యాంక్ గురువు గారు.
3: మరి నీ ర్యాంక్ ఎంత గీత?
2: 2వ ర్యాంక్ గురువు గారు. మరేమో వెనుక బెంచ్ లో ఉన్న లతకు తక్కువ మార్కులు వచ్చాయి గురువు గారు.
3: తను సరిగ్గా చదవదు గీత. అమ్మ, లత మీ నాన్న ఏం పని చేస్తాడ్రా?
4: కూలి పని గురువు గారు.
3: సీత, గీత చూశారా, వాళ్ళ నాన్న అమ్మ కూలి పని చేస్తారు కాబట్టి తనకు ఇంట్లో బోలెడు పని ఉంటుంది. పైగా తను ఎప్పుడైనా చదువుకుంటే ఏవైనా డౌట్స్ వస్తే ఇంట్లో చెప్పేవారు లేరు, అందుకే తక్కువ మార్కులు వస్తాయి సీత.
1: మా ఇంట్లో మాకేమన్నా డౌట్స్ వస్తే మా అమ్మ చెబుతుంది గురువు గారు.
3: చూసారా, ఇంట్లో అందరూ చదువుకుంటే పాఠశాలలో మేం బోధించినవి ఏవైనా డౌట్స్ వస్తే ఇంట్లో తల్లిదండ్రులు చెప్తారు, అందుకే మీకు మంచి ర్యాంకులు వస్తాయి సీత.
1: నిజమే గురువు గారు, అందుకే మా చెల్లిని కూడా మేం చదివిస్తున్నాం గురువు గారు.
3: నాటకంలో పనిపిల్లకు చదువుకోవాలని ఉంది, కాని వారి తల్లిదండ్రులకు చదివించే స్తోమత లేదు. అంతేకాదు, వారు చదువుకోకపోవటం వలన వారికి చదువు విలువ తెలియదు.
1: నిజమే గురువు గారు, నాటకాలు కూడా నిరక్షరాస్యులకు చాలా ఉపయోగపడుతున్నాయి.
3: అందరూ చదువుకోవాలి, అలా చదువుకుంటే వాళ్ళ ఇల్లు బాగుపడుతుంది, అంతేకాదు దేశ అభివృద్ధికి పాటు పడతారు సీత.
1: మేం బాగా చదువుకుంటాం, నిరక్షరాస్యులకు అక్షరాలు నేర్పి

0: ఇంతవరకు చదువుకుందాం నాటకం విన్నాం కదా, భలే బాగుంది కదా. ఇప్పుడు అనుషక్ కవిత్వం వినిపించడానికి ముందుకు వస్తుంది, విందామా మరి?
1: కవితా శీర్షిక ఒక్కటే ఒక్కటే ఒక్కటే ఒక్కటే, మానవులంతా ఒక్కటే. పక్షికైనా పశువుకైనా పలు ప్రాణికైనా తల్లి ఒక్కటే. విలువైనది కొనలేనిది స్నేహం ఒక్కటే. మరువలేనిది మరుపు రానిది ప్రేమ ఒక్కటే. పేదకైనా పెన్నిదికైనా ప్రాణం ఒక్కటే. కులమేదైనా మతమేదైనా దైవం ఒక్కటే. తరాలు మారిన యుగాలు గడిచిన మిత్రుని సైతం శత్రువుగా మార్చేది పైసా ఒక్కటే.
0: ఇప్పటి వరకు అనుషక్ కవిత్వం విన్నాం కదా. ఈ లోకంలో తల్లిని మించిన దైవం మరొకటి లేదు. తల్లి గొప్పదనాన్ని వినిపించడానికి మన ముందుకు వస్తుంది రమ్య, విందామా మరి?

రత్నమా మెరిసే ముత్యమా నా బంగారు తండ్రని అంటది. పడుకున్నా లేదా కూర్చున్నా రామ బంటోలే కాపల ఉంటది. చందమామను చూసి గోరు ముద్దలు పెట్టి జోల పాడే అమ్మ పండు.

బీర ఊరుకొచ్చి దెబ్బ తాకేనా నీ ఒళ్ళంతా చూస్తుంది. ఆస్తి పాస్తులు ఎన్ని ఉన్నా లేకున్నా మేడం ఇద్దరు లెక్కలేనని ఉన్నా. కన్న కడుపే మేడం ఇద్దరు అనుకుంటది, కడుపు తీపే ఆస్తి పాస్తులు అనుకుంటది. జ్వరమొచ్చి ఒళ్ళు కాలితే అమ్మ గుండె నిండా బాధ ఉంటది. ఓ దేవుడా నా కడుపును కాపాడుమని వేడుకుంటది. కొడుకు లేచి నవ్వి ఆడినప్పుడే అమ్మ ముఖములు కోటి దీపం.

0: ఇప్పటి వరకు తల్లి గురించి పాట ద్వారా తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మన శరీరానికి ఆరోగ్యాన్నిచ్చే వాటి గురించి తెలియజేయడానికి మన ముందుకు వస్తుంది కావ్య. విందామా మరి.
1: అరటి. అరటి పండ్లు శరీరానికి శక్తిని, చర్మానికి బిగువునిస్తాయి. రక్తహీనతతో బాధపడే వారికి ఉపశమనంతో పాటు మలబద్ధకాన్ని పోగొడుతుంది. ఎండుద్రాక్ష. ఎండుద్రాక్ష పిల్లలలో ఎదుగుదల, మంచి రంగును చేకూర్చడమే కాకుండా మూత్రంలో రాళ్లు చేరకుండా కాపాడుతుంది. వీటిని నీటిలో ఉడకబెట్టి ఆ నీటిని తాగితే రక్తం శుభ్రమవడంతో పాటు బలము వస్తుంది. ఆపిల్. సంపూర్ణ ఆరోగ్యం, రక్తం అభివృద్ధితో పాటు సరైన జీర్ణక్రియకు ఉపయోగపడే ఏ విటమిన్, సి విటమిన్ ఇందులో ఉంటాయి. అందువల్ల ఆపిల్ గుండె మెదడుకి చాలా మంచిది. అలాగే ఔషధ శక్తి గల పెప్సిన్ ఇందులో ఈమిడి ఉండడం వల్ల శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపుతుంది. క్యారెట్. ఏ విటమిన్ ఎక్కువగా ఉండడం వల్ల కండ్లకు చాలా మంచిది, శరీర కాంతిని కూడా పెంచుతుంది. బెండకాయ బలాన్ని ఇస్తుంది, పిల్లల్లో జ్ఞాపక శక్తిని పెంచడంతో పాటు శరీర ఉష్ణోగ్రతను సమతుల్యపరుస్తుంది.
0: ఇప్పటి వరకు ఆరోగ్యం కాపాడుకోవడానికి మన శరీరానికి ఆరోగ్యాన్నిచ్చేవి కావ్య ద్వారా తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఒకే కంఠం, ఒకే గమ్యం, ఒకే నినాదం మనమంతా అంటూ పాటను వినిపించడానికి సుస్మిత ముందుకు వస్తుంది. విందామా మరి.

కుటుంబం మనదంతా, భాష వేషం వేరైనా భారతీయులం మనమంతా, నీతి జాతి వేరైనా ఒకే కుటుంబం మనదంతా.

0: ఒకే కుటుంబం మనదంతా.
1: ఇప్పటి వరకు సుస్మిత ఒకే కంఠం ఒకే గమ్యం గురించి విన్నాం కదా. ఇప్పుడు సుదేష్ణ కవిత్వం వినిపించడానికి ముందుకు వస్తుంది, విందామా మరి.
2: కవిత శీర్షిక క్షణం ఆలోచించు. ఆకాశంలో విహరించే తారలెన్నో, అంధకారంలో తొంగి చూసే కోరికలెన్నో, మనిషి మనుగడలో అంతరాలెన్నో, మానవత్వాన్ని అడ్డగించే అవధులెన్నో, జీవితంలో చిగురించే ఊహలెన్నో, అనంతంలో కలిగే ఆలోచనలెన్నో, కాలగమనంలో విడలే రోజులెన్నో, కదులుతున్నా కంపించే కరములెన్నో, ఒక్క క్షణం గమనిస్తే లెక్కకు అంతుపట్టానని.
1: ఇప్పటి వరకు సుదేష్ణ కవిత్వం విన్నాం కదా. ఇప్పుడు స్వేజల్ ఆకుపచ్చ చందమామ పాటను వినిపించడానికి మన ముందుకు వస్తుంది, విందామా మరి.

0: కన్నమూతి సటి మహిమ నీకున్నది.
1: ఇప్పటి వరకు శ్రీజల్ పాటను విన్నాం కదా, ఇప్పుడు పాటను పాడడానికి ముందుకు వస్తుంది సంధ్య. విందామా మరి?

0: పరిచయమౌనా నువ్వు లేకుంటే నాకెక్కడిది చిరునామా.
1: ఇప్పటి వరకు నాన్న పాట రమ్య వినిపించింది కదా, భలే బాగుంది కదా. ఇంతవరకు తెలంగాణ రాష్ట్ర ఆదర్శ పాఠశాల సిరికొండ విద్యార్థినుల కదంబ కార్యక్రమం విన్నారు. దీనికి సహకరించిన ప్రిన్సిపాల్ సునీత గారికి, తెలుగు ఉపన్యాసకులు బి శ్రీధర్ రాజు, బి ప్రియా గారికి, పాఠశాల సిబ్బందికి ధన్యవాదములు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా శ్రేయ అనే విద్యార్థి వ్యవహరించారు.
2: ఈనాటి బాలభారతి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం.

హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకున్న సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా హ్యాపీ డేస్ ఈ చిత్రాన్ని పాట విందాం. ఈ పాటను ప్రసారం చేయమంటూ హైదరాబాద్ వనస్థలీపురం నుంచి దోర్నూల బాలరాజు, రేణుక, బద్రి, హరిణి, లోకేష్, సాయి కృప, ఇంకా దస్తగిరి నరసింహ, బాబు, ఆంజనేయులు రిక్వెస్ట్ పంపించారు. కార్యక్రమంలో మొదటి పాటగా ఆ పాటను ఇప్పుడు వినేద్దాం.

0: కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు విందాం.
1: ఆర్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
2: ఆస్తమా, అలర్జీ, గ్లకోమా, రెటీనా కంటి సమస్యలు,
1: ఎముకలు, కీళ్లు, కిడ్నీ, వెన్నుముక, నరాల సమస్యలకు,
2: క్రిటికల్ కేర్ ఎమర్జెన్సీ కేసులకు
1: ఆర్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
2: ద్వారకా నగర్, నిజామాబాద్.
1: సెల్ 9032323258.
3: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
4: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
1: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
2: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
1: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట.
2: 24 గంటలు అత్యవసర సేవలు.
1: NABH గుర్తింపు.
2: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
5: మేరా జూతా హై జపానీ, ఎప్పటిలోను ఇంగ్లీస్తానీ, సర్ పే లాల్ టోపీ రూసీ, ఫిర్ బే దిల్ హై హిందుస్తానీ.
6: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత, భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. మీ పాదాలను సురక్షితంగా ఉంచుకోండి.
0: శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 5వ తేదీ బుధవారం ఉదయం 8 గంటలకు SV స్మైల్ 32 సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల, ద్వారకా నగర్, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో అన్ని రకాల దంతాలు, చెవుల సమస్యల నివారణ మార్గాల గురించి దంత వైద్యుల వైద్య నిపుణులు డాక్టర్ కె అమర్నాథ్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు.
7: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత BLOలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 5వ తేదీ బుధవారం ఉదయం 7:30 శ్రీహర్ష కిడ్నీ మరియు యూరోకేర్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో కిడ్నీ మరియు అన్ని రకాల మూత్ర సంబంధ వ్యాధుల నివారణ మార్గాల గురించి యూరాలజిస్ట్ మరియు ఆండ్రాలజిస్ట్ డాక్టర్ ఎం ఆనంద్ కుమార్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు.
1: డాక్టర్ బలరాం జాదవ్,
2: ఎత్తు వంకర బల్లకు క్లిప్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్ ఒక రోజులో అమర్చబడును.
1: రాష్ట్ర ప్రభుత్వం మరియు విద్యుత్ శాఖ వారికి ఫీ రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు.
2: డాక్టర్ బలరాం జాదవ్,
1: బాబుజీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్,
2: ఖలీల్వాడి, నిజామాబాద్.
0: శ్రోతలు హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకున్న సినీ గీతాల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి పెళ్లిపందిరి. ఈ చిత్రంలోని పాటను మా కోసం ప్రసారం చేయండి అంటూ నల్గొండ జిల్లా చెంగంపేట మండలం చిత్రయాల గ్రామం నుంచి దమ్మోష్ వెంకటాచారి, వరలక్ష్మి, దమ్మోష్ కృష్ణ, మధు, శ్రీవాణి, రవి, రాధిక, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, ఇంకా సాయి రిత్విక్ పండు చిత్రయాల గ్రామం నుంచి రిక్వెస్ట్ పంపించారు. వారి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

0: మనిషికి దేవుడిచ్చిన బహుమానం ఈ ప్రపంచం. నింగి నేల నీటి వరకు ఎన్నో అందాలు చెక్కాడు.
1: ఈ అందాలన్నీ చూడలేని నా కళ్ళు కూడా ఆయన

0: శ్రోతలు హృదయ రాగాలు వాట్సప్ ద్వారా శ్రోతలు కోరుకున్న సినీ గీతాల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు విందాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 8:30 సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గుండె ఆరోగ్యానికి మంచి ఆహారం గురించి ప్రముఖ గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ కెంచి గోపికృష్ణ గారు తగిన సలహాలు సూచనలు ఇస్తారు. గమనిక విన్నారు.
2: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎస్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
3: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
2: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
0: శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 4వ తేదీ మంగళవారం ఉదయం 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో వివిధ రకాల కంటి సమస్యలు, గ్లాకోమా, మోతిబిందు, రెటీనా, శుక్లాల గురించి ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు, గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ మూకల్ గారు తగిన సలహాలు ఇస్తారు. ఈ కార్యక్రమం ఈ నెల 4వ తేదీ మంగళవారం ఉదయం 7:30 ప్రసారమవుతుంది. గమనిక విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 7:30 అనల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో షుగర్ వ్యాధి రావడానికి గల కారణాలు, జాగ్రత్తల గురించి డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు.
4: హలో
5: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
4: మళ్ళీ
5: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
6: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
4: సార్ అంత డబ్బా?
6: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
4: సార్ 2 లక్షలు?
7: ఏమైంది నాన్న?
4: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ డ్రగ్స్ దొరికాయట. కట్ చేసావా?
7: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
4: మోసమా?
7: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
8: డబ్బుని పోగొట్టుకుంటారు.
9: ఆర్బీఐ అంటుంది.
10: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
0: శ్రోతలు వింటున్నారు హృదయ రాగాలు. వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకున్న సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు మరికొన్ని ప్రకటనలు.
11: చెప్పి చెప్పి విసిగిపోయా.
12: ఏమైంది?
11: కొత్త కిట్ బ్యాగ్ కావాలి.
12: అయితే ముందు కెప్టెన్ తో చెప్పు, వినకపోతే మేనేజర్ తో.
11: కరెక్ట్.
12: అలాగే ముందు మీ బ్యాంక్ లో ఫిర్యాదు చేసి 30 రోజుల్లో జవాబు గానీ పరిష్కారం గానీ దొరకకపోతే సిఎంఎస్ పోర్టల్ పై ఫిర్యాదు చేయండి. అంటే ముందు బ్యాంక్, తర్వాత సిఎంఎస్ పోర్టల్. లేకపోతే ఫిర్యాదు స్వీకరించబడదు. వెళ్దామా? ఇదిగో వచ్చేసింది కొత్త కిట్ బ్యాగ్. ఆర్బీఐ అంటుంది
13: ముందు మీ బ్యాంక్, తర్వాత ఆర్బీఐ ఓంబుడ్స్మన్.
0: శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 8 గంటలకి బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో సంతాన సఫలతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలను ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. శ్రోతలు వింటున్నారు హృదయ రాగాలు. వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకున్న సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు వినండి. ఒకే ఒక్కడు ఈ చిత్రంలోని పాటని మా కోసం ప్రసారం చేయండి అంటూ నిజామాబాద్ కోటగల్లు నుంచి లోకం పాండు, సునీత, శ్రీవల్లి, ఆరాధ్య, గంగమణి ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్న పాట ఇది.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలకు ఒక గమనిక. నిజామాబాద్ నగర ప్రజలకు తెలియజేయనిదేమనగా, ఈరోజు ఊర పండుగ ఉన్నందున ఊర పండుగ యొక్క ఊరేగింపు ముఖ్యంగా ఖిల్లా చౌరస్తా నుంచి బయలుదేరి వివేకానంద స్టాచ్యూ, గాజుల్పేట, గురుద్వారా నుంచి లక్ష్మీ మెడికల్, గోల్హమ్మ నుండి వేరువేరుగా వివేక్ నగర్ మరియు దుబ్బ వైపుగా వెళ్తాయి. ఈ దారుణ మళ్లింపు వివరాలు ఇలా ఉన్నాయి. ఈరోజు రాత్రి 10 గంటల వరకు బోధన్ వైపు నుంచి వచ్చి పోయే వాహనాలు అనగా ఆర్టీసీ బస్సులు, ఇతర భారీ వాహనాలు బైపాస్ గుండా ప్రయాణించాలి. ఆర్టీసీ బస్టాండ్ వెనుక నుంచి రైల్వే స్టేషన్, ఎన్టీఆర్, జేపీ చౌరస్తా, కంటేశ్వర్, మీ సేవ, కంటేశ్వర్ బైపాస్ నుంచి ఐడిఓసీ గుండా అరసపల్లి చేరుకుని బోధన్ వైపు ప్రయాణం సాగించాలి. హైదరాబాద్ మరియు బాన్స్వాడ నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు మరియు ఇతర వాహనాలు యథాతథంగా ప్రయాణం సాగించాలని, అలాగే ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని నిజామాబాద్ నగర ప్రజలు తమ యొక్క ప్రయాణాలు జరుపుకోవాలని నిజామాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయం వారు విజ్ఞప్తి చేస్తున్నారు. గమనిక విన్నారు.

0: ஜா பபலா
1: சை பால்
0: நடுவுல காமரா
1: சை பால்
0: வரத புள்ளா
1: சை பால்
2: 80 சமச்சரலுகா மீ ஆரோக்கியానికి శ్రీ ఓభిలాషి சை பால்
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: హృదయ రాగాలు కార్యక్రమంలో ఇప్పుడు వినండి స్నేహం కోసం ఈ చిత్రం నుంచి పాటను ప్రసారం చేయండి మాకోసం అంటూ ఉదయం పోచంపల్లి నుంచి మాధవి ఆంజనేయులు శ్రావణి వంశీకృష్ణ అయాన్ అన్విక రిక్వెస్ట్ పంపించారు. వారి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

శ్రోతలు వింటున్నారు హృదయ రాగాలు. వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకున్న సినీ గీతాల కార్యక్రమంలో ఇప్పుడు వినండి. ఈ చిత్రం నుంచి పాట. ఈ పాటని ప్రసారం చేయమంటూ శ్రోతలు నిర్మల్ జిల్లా నర్సాపూర్ నుంచి ప్రవీణ్ కుమార్ ఇంకా శ్రీలత శ్రీలేఖ రిక్వెస్ట్ పంపించారు. వారి కోసం వచ్చేస్తుంది ఈ పాట. కార్యక్రమంలో చేయాలి పాటగా ఈ పాట విందాం.

హృదయ రాగాలు మంత్రి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకున్న సినీ గీతాల కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 9:35. కొద్ది క్షణాల్లో గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం భోగాపురంలో ప్రారంభించిన శ్రీ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం కార్యక్రమంపై రేడియో వేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి మరికొద్ది క్షణాల్లో

గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు భోగాపురంలో నిన్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న కార్యక్రమంపై రేడియో నివేదిక వింటారు ఇప్పుడు. సమర్పణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, సాంకేతిక సహకారం శ్రీ ఎస్ లక్ష్మీకాంత్, కొండపల్లి విశ్వేశ్వరరావు.

0: గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు నిన్న ఆగస్టు 1వ తేదీ శనివారం భోగాపురంలో అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర జానపద కళారీతులతో, గిరిజన సాంప్రదాయ దింసా నృత్యాలతో ప్రధానమంత్రికి సాదర స్వాగతం పలికారు ఉత్తరాంధ్ర ప్రజలు. ఈ సందర్భంగా జరిగిన సభా కార్యక్రమంలో కేంద్ర భారీ పరిశ్రమలు మరియు ఉక్కు శాఖల సహాయ మంత్రి గౌరవనీయులు శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు ప్రారంభోపన్యాసం చేశారు.
1: దాదాపు 5,000 కోట్ల రూపాయలతో అత్యాధునికమైనటువంటి టెక్నాలజీతో నిర్మించినటువంటి విమానాశ్రయం రాబోయేటువంటి రోజుల్లో 60 లక్షల మంది ప్రయాణికులకు సేవ కలుగజేస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను మిత్రులారా. అంతేకాదు, 20,000 మెట్రిక్ టన్ల యొక్క కార్గో రవాణా సామర్థ్యం కారణంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ ఉత్పత్తులు కానీ, ఆక్వా ఉత్పత్తులు కానీ, ఫార్మా ఉత్పత్తులు కానీ నేరుగా విదేశాలకి అగుమతి చేసేటువంటి ఒక హబ్బుగా రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను మిత్రులారా. ఈరోజు దేశంలో పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. 2016లో గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి ఉడాన్ పథకం ఏదైతే ఉన్నదో, ఈ ఉడాన్ పథకం భారతదేశం యొక్క విమానయాన రంగాన్ని యొక్క భవిష్యత్తును మార్చేసిందనడంలో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.
0: అనంతరం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి గౌరవనీయులు శ్రీ కింజరపు రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడుతూ, అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం వలన ఉత్తరాంధ్ర బాగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం ఉత్తరాంధ్ర యువత ముందుకు రావాలని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు.
2: ఉత్తరాంధ్ర అంటే ప్రతి ఒక్కరు కూడా ప్రపంచం వైపు చూసేవాళ్ళు. మనకి పని కావాలన్నా, మనకి ఏ అవకాశం కావాలన్నా, మనకి పొట్ట గడవాలన్నా, ఏ కార్యక్రమం చేయాలన్నా సరే ఉత్తరాంధ్ర అంతా కూడా ప్రపంచం వైపు చూసేది. కానీ ఈరోజు మన భోగాపురం ఎయిర్పోర్ట్ చూసిన తర్వాత ప్రపంచం ఉత్తరాంధ్ర వైపు చూస్తుందన్నది గర్వంగా మనందరం కూడా తెలియజేసుకోవాలి. అవకాశాల నిధిగా భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర ప్రాంతంలో మనందరికీ కూడా సింహద్వారంలా ఉందని తెలియజేస్తున్నాను. ఇచ్చాపురం నుంచి పాతపట్నం, పాలకొండ, శ్రీకాకుళం, అలాగే బొబ్బిలి, పార్వతీపురం, విజయనగరం, అరకు, అనకాపల్లి, విశాఖపట్నం, ఈ ఉత్తరాంధ్రలో ఏ ప్రాంతం తీసుకున్నా సరే అందరికీ కూడా సమాన దూరంలో ఉన్నటువంటి ఈ భోగాపురం విమానాశ్రయం మనందరికీ కూడా సింహద్వారంలాగా పనిచేయబోతుందని తెలియజేస్తున్నాను. అంతర్జాతీయంగా ఉన్న కంపెనీలన్నీ కూడా మన భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్ లో, మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి రాబోతున్నాయి. మన యువతి యువకులకి అన్ని ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించబోతున్నాయి. ఇలాంటి పవిత్రమైనటువంటి భూమి మన ప్రాంతంలో తీసుకుంటే, ఒక పక్కన ఆధ్యాత్మిక ఆలయాలు శ్రీకూర్మం, శ్రీముఖలింగం, అరసవెల్లి, సింహాచలం, అలాగే రామతీర్థాలు, పైడితల్లి అమ్మవారు, ఇలా ఎన్నో పవిత్రమైనటువంటి దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి. మరొక పక్కన పర్యాటక రంగం, కొండలు, సముద్రం, అలాగే దానితో పాటు ఈరోజు ఉత్తరాంధ్ర దిశని మార్చే విధంగా చంద్రబాబు నాయుడు గారి తాలూకా నాయకత్వంలో గూగుల్ లాంటి సంస్థ ఇక్కడికి వస్తుంది. ఆర్సిలార్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ వచ్చింది, రైల్వే జోన్ మనకు వచ్చింది, మూలపేట పోర్టు మనకు వచ్చింది. ఇలా లెక్క పెట్టుకుంటూ వెళ్తే ఏ ప్రాంతంలో జరగనటువంటి అభివృద్ధి ఈరోజు మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో జరుగుతుందన్నది యువతీ యువకులందరికీ కూడా నేను గుర్తు చేస్తున్నాను. ఇక చేయాల్సింది మనం ఒక్కటే. మనకి 2 విజన్లు ఉన్నాయి. స్వర్ణాంధ్ర విజన్ బై చంద్రబాబు నాయుడు గారు, వికసిత్ భారత్ విజన్ బై నరేంద్ర మోదీ గారు. మన యువతందరం కూడా కలిసి ఆ 2 విజన్లు 2 కళ్ళులాగా మనం అందరం కూడా ముందుకు నడిచి అత్యంత సుందరమైనటువంటి, శక్తివంతమైనటువంటి భారతదేశం తయారవడానికి ఈ 2 విజన్లు కూడా మనం స్వీకరిస్తూ ఇక్కడ ఉన్నటువంటి యువతి యువకులందరూ కూడా ముందుకు రావాలని మరొక్కసారి వాళ్ళందరికీ కూడా పిలుపునిస్తున్నాను.
0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారు మాట్లాడుతూ,
3: ఈ రోజు కేవలం ఒక ఎయిర్పోర్ట్ ప్రారంభం మాత్రమే కాదు, మన నమో గారి వికసిత్ భారత్, మన సిబిఎన్ గారి విజన్ కలయక ఈ రోజు ఉత్తరాంధ్ర భవిష్యత్తు మారే రోజు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో దూసుకుని వెళ్లే రోజు. రైతుల త్యాగం, కార్మికుల కష్టం వల్ల ఈ రోజు ఈ ఎయిర్పోర్ట్ మనం చేసుకుంటాం జరిగింది. భారతదేశ వ్యాప్తంగా నమో అంటే నరేంద్ర మోడీ గారు, మనందరం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అనేక ఇబ్బందులు ఉన్నాయి, అయినా కూడా ఈరోజు మనం నడవగలుగుతున్నామంటే దానికి కారణం మన నమో ఇస్తున్న సహకారం. ఈరోజు ఎవరు ఉంచిన విధంగా మన రాష్ట్రంలో అతిపెద్ద ఎయిర్పోర్ట్ తక్కువ సమయంలో మనం ప్రారంభించుకున్నాం. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తున్నాం. గూగుల్, ఆసిల్లర్ మిత్తల్, ఆమ్కా ఫైటర్ జెట్ ప్రాజెక్ట్ ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిందంటే దానికి కారణం కూడా మోడీజీ కా విజన్ ఆర్ నాయుడుజీ కా ఎగ్జిక్యూషన్ ఆర్ దోనో కా ఏకీ మిషన్ వికసిత్ ఉత్తరాంధ్ర. గడిచిన రెండేళ్ళలో ఇది ఐదోసారి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆంధ్ర రాష్ట్రానికి వస్తాం. ఆంధ్రప్రదేశ్ అన్నా ఆంధ్ర ప్రజలన్నా ఆయనకు అపారమైన ప్రేమ. ఆంధ్ర ప్రజలు కోరిన అన్ని కోరికలు గౌరవ ప్రధానమంత్రి గారు తీర్చుకుంటూ వస్తున్నారు.
0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ,
4: ఈ నేల బానిసగా ఉండదు, ఈ జాతి ఎవరికి తలవంచదని సవాల్ విసిరిన అసామాన్య విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారు, ఆయన పేరు మన ఎయిర్పోర్ట్ కి పెట్టడం చాలా చాలా స్ఫూర్తిదాయకం. యాజ్ వి డెడికేట్ దిస్ ఎయిర్పోర్ట్ టు ద పీపుల్, వన్ థాట్ కమ్స్ టు మై మైండ్, అల్లూరి స్ఫూర్తి రెక్కలపై ప్రపంచాన్ని చేరే ఆంధ్రప్రదేశ్. మోదీ గారి నాయకత్వంలో ఈరోజు 17,435 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకి అంకితం కావడం, అలాగే నేషనల్ హైవే ప్రాజెక్ట్స్, ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరగడం మన రాష్ట్ర అభివృద్ధిలో చాలా కీలకమైన ఘట్టం. ఈ ప్రాజెక్ట్స్ కనెక్టివిటీని బలోపేతం చేయడం కాదు, ఎనర్జీ సెక్యూరిటీని పెంచి ఇండస్ట్రియల్ గ్రోత్కు మరింత వేగాన్ని అందించి యువతకి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచి ఆంధ్రప్రదేశ్ని మరింత వేగంగా అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తాయి. ఒక దేశం కేవలం ప్రకటనలతో అభివృద్ధి చెందదు, ప్రజల కళ్ళ సాకారమయ్యే మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చెందుతుంది. సో ఆనరబుల్ మోదీజీ, యువర్ విజన్ ఆఫ్ వికసిత్ భారత్ అండ్ ఆత్మ నిర్భర్ భారత్ ఇస్ ట్రాన్స్ఫార్మింగ్ ద నేషన్ అక్రాస్ ఎవ్రీ సెక్టర్, ఫ్రమ్ హైవేస్ టు రైల్వేస్, ఫ్రమ్ పోర్ట్స్ టు ఎయిర్పోర్ట్స్, ఫ్రమ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు డిఫెన్స్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ. చరిత్ర కేవలం మన నిర్మించిన కట్టడాలను మాత్రమే గుర్తించుకోదు, వాటి ద్వారా నిర్మితమైన భవిష్యత్తుని గుర్తుంచుకుంటుంది. ఈ విషయం మీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్కు లభిస్తున్న అభివృద్ధిలో చాలా చాలా స్పష్టంగా కనిపిస్తాం. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అట్ విశాఖపట్నం ఏర్పాటు ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల ఆకాంక్షను సాకారం చేసింది. ప్రత్యేకించి ఈ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టడం ఆ మహావీరుడికి నివాళి మాత్రమే కాదు, ఆయన ఆశయాలను ఆయన స్ఫూర్తిని భావితరాలకు అందించే చాలా చాలా గొప్ప నిర్ణయం.
0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ, భోగాపురం ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్రకు మణిహారం అన్నారు. 2027 నాటికి పోలవరం, 2028 నాటికి అమరావతి మొదటి దశ పనులు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి అన్నారు.
5: ఉత్తరాంధ్రలో కొత్త చరిత్రకు నాంది పలికేలా ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సహకరించిన రైతులందరికీ ముందుగా పాదాభివందనం చేస్తున్నాను. మీరు కేవలం భూములు మాత్రమే ఇవ్వలేదు, ఉత్తరాంధ్రకు బంగారు భవిష్యత్ ఇచ్చారు. నేడు ఉత్తరాంధ్రకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది, ఉత్తరాంధ్రకి అంతర్జాతీయ ఐటీ దిగ్గజం గూగుల్ వచ్చింది, ఉత్తరాంధ్రకి ప్రపంచ స్థాయి స్టీల్ కంపెనీ ఆర్సీఆర్ మిత్తల్ వచ్చింది, ఇంకా ఎన్నెన్నో ఉత్తరాంధ్ర కలలకు రెక్కలొచ్చాయి. అద్భుతమైన ఎయిర్పోర్ట్ ఈరోజు నిర్మాణమైందంటే ఇది ఉత్తరాంధ్రకి గర్వ కారణమని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. కొత్త ఎయిర్పోర్టు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టుకున్నాం. పేరు తలుచుకుంటేనే గుండె ఉప్పొంగుతుంది. గిరిజనులతో కలిసి ఆయన చేసిన స్వాతంత్ర పోరాటం దేశం ఎప్పటికీ మరిచిపోదు. ఉత్తరాంధ్ర శక్తికి నిదర్శనం ఈ ఎయిర్పోర్టు. ఈరోజు ఉత్తరాంధ్ర దశ దిశ మార్చే కీలక ప్రాజెక్టు ప్రారంభానికి వచ్చిన మోడీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. 2027 పోలవరాన్ని పూర్తి చేసి మన ప్రధాని చేతుల మీద జాతికి అంకితం చేస్తామని హామీ ఇస్తున్నాం. 2028 అమరావతి మొదటి దశ పనులన్నీ పూర్తి చేసి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఏఎస్ఆర్ ఎయిర్పోర్టు 2703 ఎకరాలు, 5641 రూపాయలు అద్భుతంగా వచ్చింది. ఎయిర్పోర్టుని ఫ్లయింగ్ ఫిష్ ఆకారం నిర్మించారు. మన తీర ప్రాంతాన్ని ఇది గుర్తు చేస్తుంది. ఎయిర్పోర్ట్ లో అడుగడుగున తెలుగు కళలు సంస్కృతి కనిపిస్తున్నాయి. తెలుగు ముగ్గులు, ఏటి కొప్పాక బొమ్మలు, కూచిపూడి నృత్యం, తోలు బొమ్మలాట, బొబ్బలి వీణ, నాదస్వరం, లేపాక్ష నంది వంటివి ప్రతిబింబించేలాగా తీర్చిదిద్దారు. విశాఖ నుంచి భోగాపురాన్ని నిర్మించే బీచ్ కారిడారు ప్రకృతి అందాలతో మరింత ఆకర్షణ తెస్తుంది. ఈ 2 ఏళ్లలో ప్రధానమంత్రి గారి సహకారంతో ఉత్తరాంధ్రలో 189 ప్రాజెక్టులకు సంబంధించి 6,13,00,000 పెట్టుబడులు, ఇవి పూర్తయితే 5,57,000 మందికి ఉద్యోగాలు వస్తాయని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఉత్తరాంధ్రలో వచ్చే 3 ఏళ్లలో 2,784 కోట్లతో 8 ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. ఇది కాకుండా 65 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న నేరేడు బ్యారేజీని కేంద్రం క్లియర్ చేశారు. దశాబ్దాల కలని నిజం చేస్తాం. ఈ నెల 14వ తేదీన గోదావరి నీటిని ఉత్తరాంధ్రకి, ముఖ్యంగా అనకాపల్లికి తీసుకొచ్చే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటాం. గోదావరి వంశధారిని అనుసంధానం చేసే బాధ్యత తీసుకుంటాం.
0: భారతదేశ ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు మాట్లాడుతూ, అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంతో పాటు 18,000 కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించామని అన్నారు. అల్లూరు సీతారామరాజు గారు గిరిజన హక్కుల కోసం తన జీవితాన్ని అంకితం చేశారని, అటువంటి మహనీయుడి పేరుతో నిర్మించిన ఈ విమానాశ్రయం ఆంధ్రప్రదేశ్కు, ముఖ్యంగా ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఒక కొత్త రన్వేగా పనిచేస్తుందని ప్రధాని అన్నారు. గత 12 సంవత్సరాలలో విమానయాన రంగం ఎంతో ప్రగతి సాధించిందని అన్నారు. ఉడాన్ పథకం ద్వారా పేద కుటుంబంలోని ప్రజలు కూడా విమానంలో ప్రయాణిస్తున్నారని ప్రధానమంత్రి అన్నారు. వికసిత్ భారత్ సాధనలో ఆంధ్రప్రదేశ్ ఒక గ్రోత్ ఇంజన్లా పనిచేస్తుందని ప్రధానమంత్రి అన్నారు. పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ ద్వారా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అన్నారు. పీఎం గతిశక్తి ద్వారా రైల్వే, పోర్టులు, ఎయిర్పోర్టులను ఒక సమగ్ర నెట్వర్క్గా అనుసంధానం చేసి అభివృద్ధి చేస్తున్నాం అని ప్రధానమంత్రి అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రతిభావంతులైన యువత సామర్థ్యం దేశానికి ఉపయోగపడాలని గౌరవ ప్రధానమంత్రి ఈ సందర్భంగా కోరారు.
6: సాథ్యో ఆజ్ హా కరీబ్ 18,000 కరోడ్ రూపీస్ కి వికాస్ పరియోజనా కా శుభారంభ, లోకార్పణ ఔర్ శిలాన్యాస్ హువా హై. ఎయిర్పోర్ట్ కే సాథ్ సాథ్ యే ప్రోజెక్ట్ ఆంధ్ర కీ రోడ్ కనెక్టివిటీ సే భీ జుడే హై. इनमें एनर्जी सिक्योरिटी से जुड़े प्रोजेक्ट भी हैं. ये विकास कार्य इस बात के प्रतीक है कि इस समय आंध्र किस स्पीड से आगे बढ़ रहा है. मैं आप सभी को इन प्रोजेक्ट की बहुत बहुत शुभकामनाएं देता हूं. साथियों, ये धरती అల్లూరి సీతారాం రాజుకి ధర్తీ హై. అల్లూరి సీతారాం రాజుజీనే జిస్ ధర్తీ పర్ आदिवासी हितों के लिए अपना जीवन समर्पित किया, आज उसी धरती पर आंध्र प्रदेश के एक नए एयरपोर्ट की शुरुआत हो रही है। यह एयरपोर्ट आंध्र और उत्तर आंध्र की ग्रोथ का रनवे है। यह आंध्र के युवाओं के बेहतर भविष्य का लॉन्च पैड है। मैं आंध्र प्रदेश के लोगों को, देश के लोगों को बहुत बहुत बधाई देता हूं। साथियों, बीते 12 ईयर्स में देश के एविएशन सेक्टर ने असाधारण प्रगति की है। 2014 तक देश में केवल 74 एयरपोर्ट ऑपरेशनल थे, आज ये संख्या 166 है। एक समय था जब हवाई उड़ानें सिर्फ बड़े शहरों तक सीमित थी। एनडीए सरकार में आज छोटे शहर के साधारण लोग भी फ्लाइट से आ जा रहे हैं। 12 इयर्स में सिर्फ एयरपोर्ट की संख्या ही नहीं बढ़ी है, हमारी उड़ान योजना के कारण आज गरीब परिवार के लोगों को भी जहाज में बैठने का अवसर मिल रहा है।

0: గౌరవనీయులు శ్రీ అశ్విని వైష్ణవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ విధంగా అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా అత్యంత వైభవంగా ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గౌరవనీయులు శ్రీ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు, గోవా రాష్ట్ర గవర్నర్ గౌరవనీయులు శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు గారు పాల్గొన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజాప్రతినిధులు, అధికారులు, అత్యధిక సంఖ్యలో ఉత్తరాంధ్ర ప్రజలు పాల్గొన్నారు.
1: గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు భోగాపురంలో నిన్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించిన కార్యక్రమ రేడియో నివేదిక విన్నారు. సమర్పణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, సాంకేతిక సహకారం శ్రీయుతులు ఎస్ లక్ష్మీకాంత్, కొండపల్లి విశ్వేశ్వరరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
2: గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు విశాఖపట్నం భోగాపురంలో ప్రారంభించిన శ్రీ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ కార్యక్రమంపై రేడియో నివేదిక విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే అయింది.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. గత ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్ ఆసరాగా చేసుకుని భూములను ఆక్రమించుకున్నట్లు వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపిస్తామని, ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. నాటి ధరణి పోర్టల్ నుంచి ప్రస్తుత భూభారతి వరకు జరిగిన ప్రతి లావాదేవీని ఫాస్ట్ట్రాక్ విధానంలో ప్రభుత్వం విశ్లేషిస్తుందని ఆయన నిన్న హైదరాబాద్లో చెప్పారు. నీట్ పరీక్షలపై వచ్చే వదంతులను నమ్మవద్దని తమ శాఖతో పాటు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ జారీ చేసే ప్రకటనల్ని పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా సూచించారు. ఈ నెల 30న జరిగే నీట్ పీజీ పరీక్షల ఏర్పాట్లను ఆయన నిన్న సమీక్షించారు. రాష్ట్రంలో హరిత పరిశ్రమలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని, పరిశ్రమలను మరింత ప్రోత్సహించేందుకు త్వరలో నూతన విధానాలు వస్తాయని పరిశ్రమల శాఖ రాష్ట్ర డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తి చెప్పారు. ఇప్పటికే ఏ పరిశ్రమకైనా టీఎస్ ఐపాస్ ద్వారా 30 రోజుల్లోనే అనుమతులిస్తున్నామని, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, రైట్ టు డూ బిజినెస్ అనే కొత్త విధానాలను త్వరలో ప్రవేశపెడతామని వివరించారు. రాష్ట్ర హోంశాఖలో 7437 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. అభ్యర్థులు ఈ నెల 19 నుంచి వచ్చే నెల 19 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాల గడువును ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించారు. మొదటి నిర్ణయించిన ప్రకారం మొన్నటితోనే ఈ గడువు ముగిసింది. సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు కొనసాగుతున్నాయి. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో సందడి నెలకొంది. అమ్మవారి దర్శనానికి వచ్చే శివశక్తులకు 1 నుంచి 3 గంటల వరకు సమయం కేటాయించారు. రేపు ఎల్లుండి రాత్రి అమ్మవారి ఫలహార బండ్ల ఊరేగింపు ఉంటుంది. వచ్చే రోజుల్లో రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అక్కడక్కడ గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఎగువను కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం xhandle@AIRnews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలవించే సంపూర్ణ వినోదం స్టూడియో క్లాక్ లో టైం 10:03 దాటి 50 సెకండ్లు అయింది. అసలే సండే, అందులోనూ హైదరాబాద్ సికింద్రాబాద్ ఏరియాలో ఇవాళ ఉజ్జయిని మహంకాళి బోనాలు, అందులోనూ వండర్ఫుల్ అకేషన్ టుడే, దట్స్ నథింగ్ బట్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మరి ఇవాళ మీ సన్నిహితమైన స్నేహితుల్ని, స్నేహితురాల్ని, స్నేహితురాల్ని అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ని కలవబోతున్నారా? మరి సండే కదా, అంటే వేరే రోజుల్లో అయితే ఒక టెక్స్ట్ మెసేజ్ పెట్టేస్తాం అవునా, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని చెప్పేసి. ఇవాళ సండే కాబట్టి ఖచ్చితంగా కొంచెం కాకపోతే కొంచెమైన టైం దొరుకుతుంది కాబట్టి మీ ఇష్టమైన, మీ సన్నిహితమైన స్నేహితుడిని ఖచ్చితంగా కలవండి. మీ ఫ్రెండ్స్ని కలిస్తే నన్ను అడితే, అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే వేరే ఏ విషయాలు మాట్లాడుకో, మన గురించి మనమే గాసిప్ చేసుకుంటాం అవునా? అవునా? ఎస్. అలాంటి విషయాలు ఏదో ఉంటే చెప్పండి, జస్ట్ మెసేజ్ చేసేయండి 0402324082 మన నంబర్ మెసేజ్ చేసేసేయండి. ఇలాగైతే మంచి పాట వినేద్దాం, ఎందుకంటే ఇప్పుడు ఎవర్ గ్రీన్ హిట్స్ టైం కాబట్టి 10:00 నుండి 11:00 వరకు మనమైతే 2015 నుంచి 2026 అంటే ప్రజెంట్ ఇయర్ వరకు పాటలు ఎంచుకునేద్దాం ఇప్పటి ఎవర్ గ్రీన్ హిట్స్ లో. ఎవర్ గ్రీన్ హిట్స్ అంటే ఏదో పాత పాటలే కాదు, కొత్త సినిమాల్లో కూడా మంచి పాటలు ఉన్నాయి. వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం. మా శ్రోతలందరికీ మరోసారి హ్యాపీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఓం.

0: కంచె సినిమా నుంచి. అభయ్ శ్రేయా ఘోషాల్ పాడిన పాట విన్నారు. సిరివెన్న రచన, చిత్తరంజన్ భట్ సంగీతం. ఈ పాటను చోడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మీ శేషం, గాయత్రి విశ్రుత, మహాజ్యోతి, సాయిమన్విత, గీతానగర్ హైదరాబాద్ శ్రోతల కోసం, అలాగే నిజామాబాద్ ఆర్ఆర్ చౌరస్తా రాజురమ్మ, అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటు మండలం గంగు మహేందర్, నాగలక్ష్మి, గన్విత్, హర్షవర్ధన్, అశోక్, సమత, వైష్ణవి, సాయి చరణ్, సాన్విక్, ఇంకా నెహ్రూ పార్క్ నిజామాబాద్ శ్రోతలు అజీజ్ భాయ్, మసీన్ భాయ్, షేక్ చాంద్, ఫరూక్, వలీద్, సయద్, ఖలీల్, ముబీన్ భాయ్, యాసిన్, మోసా కరీం, షేక్ సలీం, అందరి కోసం ఆ పాట వినిపించాం.
1: LIC మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై LIC, LIC సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ e-KYC.
3: LIC ప్రతి క్షణం మీకు తోడుగా.
4: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
5: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నెంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

0: స్టూడియో క్లాక్లో టైం 10:12 దాటి 12 సెకండ్లు అయింది. ఇందాక నేను మీ ఫ్రెండ్ ఏంటి, మీ ఫ్రెండ్ గురించి ఒక మెసేజ్ పెట్టండి అని చెప్పాను, ఏ ఒక్కరూ పంపించలేదు. పాటని మాత్రం బోర్డు మంది అడుగుతున్నారు. ఒక మెసేజ్తో పాటు మీ ఫ్రెండ్ ఎవరు, అసలు మీకు ఆ ఫ్రెండ్ అంటే ఎందుకు ఇష్టం, అసలు ఆ స్నేహబంధం ఎన్ని రోజుల నుంచి ఉంది, ఒక చిన్న మెసేజ్ పెట్టేసేయండి. మరైతే ఇప్పుడైతే నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం శ్రోతలు దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి కృష్ణమ్మ, మధురవి, రాధిక, త్రిలోక్, నిహాన్, శ్రీవాణి, సౌమ్య, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్, ఇంకా నందిపేట నుంచి వెంకటేష్ గారి కోసం, అలాగే భూదాన్ పోచంపల్లి శ్రోతలు, ఎలగందల పద్మశాలి సిద్ధులు, శారద, పూజ, మనోజ్, రాజయ్య, ఎల్లంకి గ్రామం శ్రోతలు, జోగు ప్రవీణ్, సంధ్య, అక్షయ, గుణ కోసం, అలాగే నిజామాబాద్ ఉమ్మడి నుండి దివాకర్, విమల, యస్న, తనిష్క్ ఇంకా ఉప్పల్ నుంచి సురేంద్ర, సంగీత, సాహితీ కోసం వచ్చేస్తుంది ఉన్నది ఒకటే జిందగీ చిత్రం కోసం. డిఎస్పి పాడిన పాట, డిఎస్పి మ్యూజిక్ కంపోజిషన్లో చంద్రబోస్ రచన.
1: ఉన్నదొకటే జిందగీ, ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

అది గంటల 17 నిమిషాలు దాటి 55 సెకండ్లు ఎవర్ గ్రీన్ హిట్స్ వినేస్తున్నారు. నిజామాబాద్ పోతంగల్ నుండి తోట సంతోష్ నిఖిల, రణ్వీర్ నమ్రత నిత్య సంతోష్ని, అలాగే మోతి శ్రీనివాస్, పద్మ, శ్రీకాంత్, ప్రసన్న, ఉదల, అనిల్, శ్రీలత, షాన్విత్, ప్రకృతి, ఓల్డ్ బజార్ కరీంనగర్ శ్రోతలు, అలాగే

వరంగల్ నుండి పవన్ రాజ్, గణేష్, రాంబాబు ఇంకా వాళ్ళ స్నేహ బృందం, ఇంకా కాశీబుగ్గ నుండి వరంగల్ కాశీబుగ్గ నుండి నల్ల సుదర్శన్ వీళ్ళందరూ కాసర్ల సామ్రచన ఎస్ఎస్ థమన్ సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: గద్వేల్ సింగటం నుంచి సేర్ల వెంకటేశ్వర రాంప్రసాద్ రామ్ చరణ్, ఇంకా వరంగల్ కాసిబుగ్గ నుండి నల్ల సుదర్శన్, సరిత, విజయ్, వినయ్ పదే పదే మెసేజెస్ మాత్రం దయచేసి పంపించకండి. రేడియో వినండి, మెసేజ్ పంపించేస్తే సరిపోదు. రేడియో వింటే మీ పాట వచ్చిందో లేదో, మీ పేరు వచ్చిందో లేదో గమనించగలరు. అవునా? అయితే మాకోసం కూడా మంచి పాట వినిపించగలరు అంటూ భువనగిరి నుండి మాదాసు సత్యనారాయణ, కవిత, ఇంకా నాగేశ్వరరావు గారు మెసేజ్ చేశారు. ఫ్రెండ్స్ అందరు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారండి అని చెప్పేసి, దట్స్ ఓకే, ఒక చిన్న మెసేజ్ చేసేసేయండి. ఎందుకంటే లాంగ్ డిస్టెన్స్లో దగ్గరున్న వాళ్ళకన్నా లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళకి ఒక చిన్న మెసేజ్ పెట్టారనుకోండి, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ మై ఫ్రెండ్ అని. ఆహా, ఇవాళ ఇంకా అసలు తీసుకోవాల్సిన స్పెషల్ డిషెస్ కూడా ఆపేసి మీ మెసేజ్ని చూస్తూ ఉంటారు. ఒక్కసారి పంపించి చూడండి. ఫ్రెండ్స్ బోల్డ్ మంది ఉన్నారు, కానీ ఒక్క ఫ్రెండ్ మాత్రం స్పెషల్, తను కూడా నేమ్ మెన్షన్ చేశారు. ఎస్, మీ ఈ మెసేజ్ మీ ఫ్రెండ్కు ఖచ్చితంగా పంపించేసేయండి. ఈ మెసేజ్ మనకు పంపించిన వాళ్ళు కొత్తగూడెం డిస్ట్రిక్ట్ ఇల్లందు నుండి రాజేష్ ఖన్నా, చిన్నపాసి, అనితారాజ్, సునీతారాజ్, భానురాజ్, అమిత్ ఖన్నా, ఇంకా అమ్మి, అలాగే ఇబ్రహీంపట్నం నుంచి ఆదిపట్ల అక్రాది, గోపికిషన్, ఉమావతి మెసేజ్ చేశారు. ఇంకా నల్లకుంట హైదరాబాద్ శ్రోతలు మీనా, అనిల్ గౌడ్, నితిన్ గౌడ్, స్కంద గౌడ్, సాయి కిరణ్ గౌడ్, అందరి కోసం వచ్చేస్తుంది ముకుంద మూవీ నుండి చిత్ర పాడిన ఈ కమ్మని పాట, సిరివెన్నెల రచన, మిక్కిజీమయ్య సంగీతం.

0: మ్యూజిక్ అండ్ మస్తీ. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్. మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: స్టూడియో క్లాక్ లో టైం 10:30. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. ఇద్దరు మంచి స్నేహితులు ఉన్నారు. చెప్పిన మంచి మాటలు అనవసరమైన గొడవలకి వెళ్ళం. ఇంట్లోనే ఉండి ఏదైనా ఉంటే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటాం. మరీ బాధగా అనిపిస్తే రేడియో పాటలు విని బాధలను కష్టాలు మెరిపించే రేడియో ప్రసారాలు వింటూ ఉంటామంటూ మనకు మెసేజ్ చేశారు దమ్మోజు వెంకటాచార్య గారు. లవ్లీ అండి మీ మెసేజ్. ఇట్స్ ద మెసేజ్ మేడ్ ఆర్ డే యాక్చువల్లీ. థ్యాంక్ యూ ఫర్ సెండింగ్ ద మెసేజ్ అండ్ మా పాటను ఒకసారి వినిపించండి అంటూ మెసేజ్ చేస్తున్నారు. ఇంత పెద్ద మెసేజ్ చేశారు, మీ పేర్లు కనిపించడం లేదు ఇక్కడ. ఓకేనా? మెసేజ్ ఇందాక చెప్పున్నా నేను, మీకు ఏ పాట కావాలి, ఏ సినిమాలోని పాట కావాలి, ఏ పాట కావాలని మెసేజ్ చేస్తే సరిపోతుంది. మీ పేర్లు అనేవి వెతుక్కోవాల్సి వస్తుంది తెలుసా ప్లీజ్. ఓకే, లక్ష్మణ్ మానస మహేంద్ర హిల్స్ నుంచి మెసేజ్ చేశారు. ఇంకా బావండ్ల రాజు, మమత, పవన్ కళ్యాణ్, శ్రావణి, అమ్మ నాగ్మణి, భూదాన్ పోచంపల్లి శ్రోతలు మెసేజ్ చేస్తున్నారు. ఇంకా ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి, ఎవర్గ్రీన్ హిట్స్ అంటే ఏ పాట అయినా బాగుంటుంది అంటూ భద్రాద్రి కొత్తగూడెం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, సరు, కట్ల రాజేశం, ఇంకా వాళ్ళ స్నేహ బృందం, కుటుంబ సభ్యులు, ఎన్ని బంధాలు ఉన్నా స్నేహబంధం అనేది చాలా గొప్పది అంటూ మెసేజ్ చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి శ్రోతలు అరుణ, రాజేందర్. బాగుందండి నిజంగానే, ఎందుకంటే మిగతా బంధాలని మనతో పాటే ఉంటాయి, మనతో పాటే వస్తాయి, కానీ మనం ఎంచుకున్న బంధం మాత్రం స్నేహబంధం. ఎస్, అందరి కోసం ఎప్పుడైతే మంచి పాట వచ్చేస్తుంది శ్రీమధుర చిత్రం కోసం.

0: మ్యూజిక్ అండ్ మస్తీ. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంతా గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో. ఓన్లీ ఆన్ వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్. మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: నిజామాబాద్ ఆదర్శ్ నగర్ శ్రోతలు కీర్తి, రాజ్ కుమార్, సరోజ, సంతోష్, లక్ష్మీప్రియ, ప్రతీక్ష, సుస్వర ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు, ఇంకా మాకోసం మంచి పాట ఒకటి వినిపించండి అంటూ హస్తినాపురం ఈస్ట్ హైదరాబాద్ నుంచి కన్యకారి సత్యనారాయణ, ఇంద్రవేణి, మెద్నేష్, అనిరుద్ధ్, శ్రేయాంష్, అలాగే భువనగిరి జిల్లా మీనానగర్ నుండి సుదర్శన్, మాదాసు, విజయ, అలాగే జోగులాంబ గద్వాల జిల్లా నుండి కె ఆనందరావు, చాకాపురం ప్రదీప్ కుమార్, నల్లపోతల జ్ఞానేశ్వర్, రూప, రీతు ఇంకా సుజాత, నిజామాబాద్ జానకంపేట నుండి ఎం శ్యామ్లాల్, జగన్, మోహన్, ఆరాధ్య, సాయి, సాను. ఫ్రెండ్షిప్ డే సంబంధించి ఒక మంచి పాటను ప్లే చేయండి అంటూ తప్పకుండా అండి మార్నింగ్ నుంచి ప్లే చేస్తూనే ఉన్నారు, నిన్నే వింటూనే ఉన్నారు అనుకుంటున్నాం, కాబట్టి మీకోసం మంచి పాట అయితే ప్లే చేస్తాను. హనుమల మోహన్, సుభద్ర, రాజ్ కుమార్, రచన, మహిర మెసేజ్ చేస్తున్న మీ అందరి కోసం వచ్చేస్తుంది. ద్వారక చిత్రం నుండి సమీరా భరద్వాజ్ పాడిన పాట, రెహమాన్ గే రచన, సాయి కార్తిక్ మ్యూజిక్ కంపోజిషన్లో.

బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670494944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.

సుప్రీం చిత్రం నుండి రేవంత్ చిత్ర పాడిన పాట వేటూరి రచన సాయి కార్తిక్ సంగీతం. ఈ పాటను ఫిరాసిగూడ శ్రీనివాస్ శ్రీకర్ అభిరామ్ ప్రశాంతి నిఖిల్ ఇంకా దాసరి రవి రాయగిరి నుంచి శ్రోతల కోసం ఇంకా పెద్ద లిస్ట్ పంపించేశారు. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ బ్యాచ్ అంట ఇది. మొహమ్మద్ ఖలీల్, శివకుమార్, రాజు, సుధాకర్, సతీష్, వీర్ణ, ఈర్ల స్వామి, రామరావు, నాగారపు, రాజువు, రమేష్, భిక్షుపతి, రాజు, భద్ర, భద్రు, తిరుపతి, అనిత, జ్యోతి, కవిత, నిర్మాతన పేరు తప్ప పంపించినట్టున్నారండి, నిర్మల అయిండొచ్చు, సునీత, ఇంకా మీ స్నేహ బృందం అందరి కోసం. ఓకే అండి, మీ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఇంకా ఏదైనా మంచి ఎవర్ గ్రీన్ పాట వినాలనుకుంటున్నామంటున్నారు, తప్పకుండా అండి. భువనగిరి నుండి అర్బన్ కాలనీ నుండి కొండ నాగచందర్, శోభ, అభి, వైష్ణవి, యాదగిరి, శాంత, అలాగే రఘుపతి వరంగల్ నుంచి మెసేజ్ చేస్తున్నారు. అలాగే ఫులాంగ్ నిజామాబాద్ శ్రోతలు వహీద్ రుమానీ, మహమ్మద్ జమీర్, ఫసీ, జునేద్, జుబేర్, ముఖరామ్, నుమాన్, ఫరూక్, జకీర్, జకీర్, ఫజిల్, అలాగే పెద్ద అంబర్పేట నుంచి లావణ్య, సాయి ప్రకాష్ ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు, హన్మకొండ నుంచి శ్రీనివాస్, రమాదేవి ఇంకా వాళ్ళ స్నేహ బృందం అందరి కోసం వచ్చేస్తుంది ఫిదా మూవీ నుండి వండర్ఫుల్ సాంగ్.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతూ ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మధురిమా.
1: ఓ క్లాక్లో టైం 10:55 దాటి 55 సెకండ్లు అయింది. ఈ టైంని మిస్ చేయకూడదనే ఆ సెకండ్తో సహా చెప్పేశాను. మరి 11 గంటలు మరో 4 నిమిషాల్లో కాబోతుంది, కాబట్టి నేను అయితే మ్యూట్ అయిపోవాలి, ఎందుకంటే మా నెక్స్ట్ ఆర్జే వచ్చేసారు. మరి ఎవరు ఏంటి?
2: హాయ్ దీపిక, ఎలా ఉన్నారు?
1: ఐ యామ్ గుడ్, థ్యాంక్ యూ భవానీ.
2: ఏ, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటి చెప్పాలబ్బా మీకు అండ్ మన అందరి శ్రోతలకి, హ్యాపీ హ్యాపీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అసలు ఎంత ఎక్సైటింగ్గా ఉందంటే నాకు ఫ్రెండ్షిప్ డే, అలానే బోనాలు కూడా కలిసి వచ్చింది. ఇట్స్ అ నైస్ టైమ్.
1: సో 11 నుంచి 3 o'clock వరకు మీకు కూడా హ్యాపీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సో మీకు 11 గంటల నుంచి 3 గంటల వరకు ఈ రెండు సమ్మేళనం, బోనాలు ఫ్రెండ్షిప్, దాంతోపాటు సండే. సండేకు ఇన్ని అకేషన్స్ ఉన్నాయనుకోండి, మామూలుగానే సండే అంటేనే ఒక చిన్న స్పెషల్. ఏమంట భవానీ?
2: కరెక్ట్ అబ్బా, అసలు అయితే మన శ్రోతల ఎనర్జీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది.
1: మరి దానికి తోడు బోనాలు హైప్ ఉంటుంది. దాంతోపాటు ఈ బోనాల టైంలో ఖచ్చితంగా ఫ్రెండ్స్ కూడా కలుస్తారు కదా,
2: అంటే
1: ఫ్యామిలీతో పాటు ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా కలుస్తారు. ఎస్పెషలీ అమ్మాయిలు రెడీ అవుతారు ఇవాళ, అస్సలు
2: అందుకే ఫుల్ ట్రాఫిక్ ఉందేమో బయట.
1: ఆబ్వియస్ గానే ఉంటుంది, అందులో సాటర్డే సండే అంటే ఇంట్లో కన్నా బయటనే ఎక్కువ మంది ఉంటారు. అందుకనే మనం అనుకుంటాం అంటే వీక్ డేస్ లో మొత్తం అంతా ట్రాఫిక్ ఉంటుందని, కానే కాదని అడిగితే, ఎందుకంటే ఒక స్పెసిఫిక్ టైమ్ లోనే ఉంటుంది. ఆఫీస్ టైమింగ్స్ లో కానివ్వండి, లేకపోతే ఆఫీస్ ఎండ్ ఆఫ్ ది డే ఉన్నప్పుడు మాత్రమే ఉంటాయి. కానీ సండే సాటర్డే మాత్రం డే మొత్తం ట్రాఫిక్ ఉంటుంది. ఎలా అయితేనే నేను ఇలా మాట్లాడుతూ ఉంటే భవానీ మైక్ తీసేసుకుంటుంది, కాబట్టి నేను మ్యూట్ అయిపోతాను, భవానీకి మైక్ ఇచ్చేస్తాను. కాబట్టి మీరైతే ట్యూన్ చేసుకుని ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, తరతరాల తరగని ఆనందం
2: అలరించే సంపూర్ణ వినోదం.

మా శ్రోతలందరి కోసం రంగరంగ వైభవంగా ప్రతిరోజు వైభవంగా ఉండాలని కోరుకుంటూ చక్కటి పాట వచ్చేస్తుంది. వెంటనే ఉండండి, ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాలు తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ నివాళులర్పించారు. పింగళి వెంకయ్య నిజమైన గాంధీయవాది అని, స్వాతంత్ర సమరయోధుడిగా చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంకయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. పింగళి వెంకయ్య ఆలోచనలు, దేశభక్తి, త్యాగం ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకమని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నషాముక్తి యువా ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా 100 వారాల ప్రచార కార్యక్రమంలో భాగంగా దీనిని తలపెట్టారు. సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు కొనసాగుతున్నాయి. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో సందడి నెలకొంది. అమ్మవారి దర్శనానికి వచ్చే శివశక్తులకు మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు సమయం కేటాయించారు. రేపు ఎల్లుండి రాత్రి అమ్మవారి ఫలహార బండ్ల ఊరేగింపు ఉంటుంది. గత ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్ ఆసరాగా చేసుకుని భూములను ఆక్రమించుకున్నట్లు వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. నాటి ధరణి పోర్టల్ నుంచి ప్రస్తుత భూభారతి వరకు జరిగిన ప్రతి లావాదేవీని ఫాస్ట్ట్రాక్ విధానంలో ప్రభుత్వం విశ్లేషిస్తుందని ఆయన నిన్న హైదరాబాద్లో చెప్పారు. రాష్ట్ర హోంశాఖలో 7437 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. అభ్యర్థులు ఈ నెల 19 నుంచి వచ్చే నెల 19 తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాల గడువును ఈ నెల 15 వరకు పొడిగించారు. మొదట నిర్ణయించిన ప్రకారం మొన్నటితోనే ఈ గడువు ముగిసింది. వచ్చే రోజుల్లో రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అక్కడక్కడ గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఎగువను కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 11:04 దాటి 15 సెకండ్లు. మరి కాసేపట్లో మనందరికీ ఎంతో ఇష్టమైన గుర్తుకొస్తున్నాయి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి,

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.

ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో గుర్తుకొస్తున్నాయి అండ్ నేను మీ ఆర్జే భవాని. మరి సండే అంటే చిల్ డే కదా, అందులోనూ వర్షాలు పడుతున్నాయి, పడి ఆగుతున్నాయి, అలా క్లైమేట్ చల్లగా ఉంది. అండ్ హాలిడే, ఇంతకన్నా వేరే రీజన్స్ కావాలా రిలాక్స్ అయిపోయి మంచి మంచి పాటలు వినడానికి? అందుకే అది అర్థం చేసుకునే నేను మరి మీకోసం ఇవాళ గుర్తుకొస్తున్నాయిలో కొన్ని సూపర్ హిట్ ట్రాక్స్ ప్లే చేయబోతున్నాను. 1980 నుండి 1990 మధ్యకాలంలో వచ్చిన సినిమాలోని సూపర్ హిట్ పాటలు, అసలు గోల్డెన్ ఎరా కదా ఆ పీరియడ్ అనేది. మంచి మంచి డైరెక్టర్స్, యాక్టర్స్, మ్యూజిక్ కంపోజర్స్ ఎప్పుడు విన్నా ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్తాయి కదా ఈ సాంగ్స్ అన్ని. ఎస్, మరి ఇంకెందుకు ఆలస్యం, ఇవాళ గుర్తుకొస్తున్నాయని ఈ సూపర్ హిట్ ట్రాక్తో స్టార్ట్ చేసేద్దాం. ఆఖరి పోరాటం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, లతా మంగేష్కర్ పాడిన పాటకి ఇళయరాజా సంగీతం అందించగా వేటూరి సుందరరామూర్తి గారు రాశారు ఈ పాట మీకోసం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: ఎస్, తెల్ల చీరకు అంటూ సాగుతుంది ఈ పాట. మరి నాగార్జున శ్రీదేవి సాంగ్ లో మొత్తం తెల్లటి కాస్ట్యూమ్స్ లోనే ఉంటారు, అండ్ ఆ విజువల్స్ అయితే ఆహా ఎంత బాగుంటాయి కదా, ఏదో స్వర్గలోకంలో షూట్ చేసినట్టు అనిపిస్తుంది కదా. ఎంతైనా వైట్ అంటే మరి పీస్కే కదా సంకేతం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: గుర్తుకొస్తున్నాయి Go Retro with Akashvani Telugu.
0: కోడి రామకృష్ణ గారి మూవీస్ అంటే పక్కా కమర్షియల్ బ్లాక్ బస్టర్స్, అవునా? 1982 వచ్చిన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాలో డెబ్యూ డైరెక్టర్గా ఈ సినిమాతోనే స్టార్ట్ చేశారనమాట తన కెరియర్ని. అలా స్టార్ట్ చేసి మరి 3 దశాబ్దాలకి పైగా వందలాది సినిమాలు తీసి తనదైన ముద్ర వేశారు కోడి రామకృష్ణ గారు. అండ్ ఈ సినిమాలో గొల్లపూడి మారుతీరావు గారికి కూడా ఇది ఈ సినిమా డెబ్యూ అనమాట. మరి మొట్టమొదటి సినిమానే బ్లాక్ బస్టర్ అయిపోయింది, ఇంకా అందరికీ డైరెక్టర్ గారి మీద ఎక్స్పెక్టేషన్స్ భారీగా పెరిగిపోయాయి. మరి ఆ ఎక్స్పెక్టేషన్స్కి ఏ మాత్రం అన్యాయం చేయకుండా వరుసగా గూఢచారి నంబర్ 1, ఆదర్శవంతుడు, మంగమ్మ గారి మన్వడు ఇలాంటి సినిమాలతో కమర్షియల్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు టాలీవుడ్కైనా. మరి ఇప్పుడు వినబోయే పాట ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమా నుండి. మరి పాట వింటే బహుశా ఆడవాళ్ళంతా అనుకుంటారేమో అలకను ఇలా కదా తీర్చాలి అని. ఆమె చేతులు తాకిన కురులకు ఎంత మంచి భాగ్యమో, ఆమె మోమును చూసిన అద్దానికి ఎంతటి పుణ్యమో, ఆమె అడుగులు మోస్తున్న గడప, ఆమె నుదుటను వాలిన తిలకం వీటికి ఎంత సౌభాగ్యమో అని రాస్తారు ఈ పాటలో డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. అంతేకాదు అజంతా ఎల్లోరా శిల్పాలు, తాజ్మహల్, కాశ్మీర్ ఇవన్నీ వెలవెలబోతాయమ్మా నీ అలకకి అంటూ స్టార్ట్ అవుతుంది ఈ పాట. అందుకే అలిగిన ఆడవాళ్ళని ఇలా పొగిడితే అలకపోతుందేమో, ట్రై చేసి చూడండి కానీ పాట వినేయండి.

0: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
4: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. ఎస్, స్టూడియో క్లాక్ లో టైం 11:20 క్రాస్ చేసి 5 సెకండ్స్ అవుతుంది. అండ్ మనం 1980 నుంచి 1990 మధ్యలో వచ్చిన సినిమాల నుంచి సూపర్ హిట్ ట్రాక్స్ అని వింటున్నాం. ఎస్, సో మరి బాలకృష్ణ విజయశాంతిల కాంబినేషన్ అంటే స్పెషల్గా చెప్పక్కర్లేదు, అది పక్కా సక్సెస్. చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు వీళ్ళిద్దరి కాంబినేషన్కి. వాళ్ళ గ్రేస్ కానీ, డాన్స్, యాక్షన్, ఎక్స్ప్రెషన్స్ అన్నీ సూపర్ హిట్టే. మరి వాళ్ళ కాంబినేషన్లో వచ్చిన కొన్ని మూవీస్, కథానాయకుడు, అపూర్వ సహోదరులు, ముద్దుల మావయ్య, దేశోద్ధారకుడు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే పెద్ద లిస్టే ఉంటుంది. మరి అలాంటి సూపర్ హిట్లో ఒకటి మువ్వగోపాలుడు అనే సినిమా. శోభన, రావు గోపాలరావు, గొల్లపూడి మారుతీరావు, జయచిత్ర కూడా మంచి మంచి క్యారెక్టర్స్ ప్లే చేశారు ఈ సినిమాలో. ఇంకా సాంగ్స్ విషయానికి వస్తే అన్నీ సూపర్ హిట్టే. అందగాడ నిండు చంద్రుడ అంటూ ఒక పాట ఉంటుంది, మంచి డ్యూయట్ సాంగ్. షూటింగ్ లొకేషన్ గుడి. మరి డ్యూయట్ సాంగ్ గుడిలో అంటే ఎక్స్పెరిమెంట్ అనే చెప్పాలేమో, కానీ ఆడియన్స్ ఏ మాత్రం డిసప్పాయింట్ అవ్వలేదు. ఇంకా బాలకృష్ణ విజయశాంతిల ఎనర్జీ అయితే నెక్స్ట్ లెవెల్ అబ్బా. మంచి ఎనర్జీతో నిండిన స్టెప్స్ ఉంటాయి, అండ్ కొన్ని చోట్ల క్లాసికల్ డాన్స్ స్టెప్స్ కూడా ఉంటాయి, రెండు ఇరగదీసేసారని చెప్పాలి. అండ్ బాలు సుశీల గారుల గొంతు నుండి అంతే ఎనర్జీ కూడా వినిపిస్తుంది. అలాగే మరి ఇదే సినిమాలో ఇంకో సాంగ్, ఎదలోన రగిలిన అని ఒక సాంగ్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న డ్యూయట్కి టోటలీ ఆపోజిట్. జాబిలి కోసం ఆకాశం వెళ్ళి అనే పాట గుర్తుందా మీకు? ఆ పాటలోని కొన్ని లైన్స్లో వచ్చే ట్యూన్స్కి సిమిలర్గా ఉంటుంది ఈ పాట. మరి బాలకృష్ణ చాలా బాధలో ఉంటారు ఈ పాటలో. మరి పాట వింటూ శోభన విజయశాంతిల ఎక్స్ప్రెషన్స్కి కనెక్ట్ అయిన ప్రతి ఒక్కరూ ఈ పాట వింటూ ఖచ్చితంగా కంట తడి పెట్టుకుంటారు. ఈ పాటని కూడా బాలుగారు, సుశీలమ్మ గారే పాడారు, కానీ ఇమోషన్ ఆ డ్యూయట్కి చాలా భిన్నంగా ఉంటుంది. ఆ పాటకి ఎంత కనెక్ట్ అవుతామో దీనికి కూడా అంతే కనెక్ట్ అవుతాం అన్నమాట. మరి ఈ రెండు పాటలు మీకోసం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

నేషనల్ హ్యాండ్లూమ్ వీక్ సందర్భంగా హ్యాండ్లూమ్ ఎక్స్పో మన ఉప్పల్ శిల్పారామంలో ఈ నెల 1 నుంచి 10 వరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దేశంలో వివిధ రాష్ట్రాల్లో తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు మన ఉప్పల్ శిల్పారామంలో. అలాగే సందర్శకులు వీక్షించడానికి ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు మన హ్యాండ్లూమ్ ఎక్స్పోలో. అందరూ ఆహ్వానితులే, రండి. అపురూప హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన మరియు అమ్మకాలు వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తుల అభివృద్ధిని ప్రోత్సహించండి.

0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో, అండ్ మన స్టూడియో క్లాక్లో టైం 11:31 క్రాస్ చేసి 18 seconds అవుతుంది. ఎస్, దళపతి ఏం చెప్పాలి సినిమా గురించి. స్టోరీ, సాంగ్స్, యాక్షన్ అన్నింట్లో 100కి 100 మార్కులు సొంతం చేసుకున్న సినిమా. సూపర్ స్టార్ రజనీకాంత్, మమ్మూటి, శోభన, భానుప్రియ, శ్రీవిద్య, అమరీష్ పురి ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్స్. మరి తమిళ్లో తళపతిగా రిలీజ్ అయ్యి తెలుగులో దళపతిగా డబ్ చేయబడింది ఈ సినిమా. మహాభారతంలో కర్ణుడు, దుర్యోధనుడు వీళ్ల స్నేహాన్ని ఆధారంగా తీసుకుని ఈ సినిమాని డైరెక్ట్ చేశారు మణిరత్నం గారు. ఇళయరాజా కంపోజిషన్ అంటే కూడా మనందరికీ తెలిసిందే, వేరే లోకంలోకి తీసుకెళ్ళిపోతారు కదా ఆయన మ్యూజిక్తో. ఫాస్ట్ బీట్, మెలడీ, మాస్ సాంగ్, జానర్ ఏదైనా అది ఇళయరాజా గారు చాలా ఈజీగా కంపోజ్ చేసేస్తారు. ఏ జనరేషన్ వాళ్ళైనా కనెక్ట్ అవ్వాల్సిందే. అలా ఉంటాయి మరి ఆయన కంపోజ్ చేసిన పాటలు. అందులో దళపతి ఆల్బమ్ అయితే ఎన్నిసార్లు విన్నా అంతే ఫ్రెష్ ఫీల్. అందుకే ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఈ సినిమా నుండి ఒక సూపర్ హిట్ ట్రాక్ వినేద్దాం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర గారు పాడిన ఈ పాట మీ అందరి కోసం. రచన రాజశ్రీ, సంగీతం ఇళయరాజా. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: Go retro with Akashvani Telugu. ఒక రాధ ఇద్దరు కృష్ణులు సినిమా గుర్తుందా మీకు? కమల్ హసన్, శ్రీదేవిల సూపర్ హిట్ కాంబినేషన్. ఇద్దరు న్యాచురల్ యాక్టర్స్, ఒకే ఫ్రేమ్లో అండ్ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్కి ఫిదా అయిపోవాలి కదా. ఆ సినిమాలో ఒక పాట ఉంటుంది, బృందావనంలో షూట్ చేసినట్టు అనిపిస్తుంది. చక్కగా రాధా కృష్ణ అక్కడే సరదాగా డాన్స్ చేసినట్టు కూడా అనిపిస్తుంది. ఒక సీన్లో కృష్ణుడి వేణువుని ఉయ్యాలలాగా చూపిస్తారు. ఆ డైరెక్షన్ కూడా అసలు ఎంత క్రియేటివ్గా ఉంటుందో కదా. గుర్తొచ్చిందా మరి ఏ పాట? ఎస్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానకి గారు పాడిన ఆ పాట. ఇళయరాజా గారికి మ్యూజిక్ కంపోజిషన్కి వేటూరి సుందరరామూర్తి గారి సాహిత్యం తోడైంది. మరి ఆ పాట మీ అందరి కోసం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్షప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో అండ్ స్టూడియో క్లాక్లో టైం 11:46 క్రాస్ చేసి 8 సెకండ్స్ అవుతోంది. ఎస్, పెళ్ళంటే పెళ్ళంటే బోలెడన్ని ముచ్చట్లు, సరదాగా ఆటలు పాటలు, గోరింటాకులు, పందిళ్ళు, భోజనాలు, పట్టు చీరలు, ఇలా చెప్పుకుంటూ ఉంటే లిస్టు పెద్దగానే ఉంటుంది. ఇంకా వేరే ఊళ్ళోకి పెళ్ళిళ్ళకి అటెండ్ అవ్వాలి అంటే మాత్రం అది ఇంకో పెద్ద హడావిడే. కానీ ఇవాళ రేపు చాలా కేసెస్లో ఆరంభంలోనే అంతమైపోతున్న పెళ్ళిళ్ళు చూస్తున్నాం. కారణం ఏదైనా విడిపోవాలి అని ఒకసారి అనుకుంటే కలిసి ఉండడానికి ఒక్క క్షణం ఆలోచించడం కూడా కష్టమే. మరి పెళ్ళికి అసలైన అర్థం ఏంటి? సీతారాముల ఆదర్శం, రాధాకృష్ణుల అనురాగం, ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ ఒకరికి కష్టం వస్తే ఇంకొకరు తోడుగా ఉంటూ ఇది మనకి వచ్చిన కష్టం మనం కలిసి పోరాడాలి అన్న భావంతో ఉంటే అది ఏ బంధమైనా గట్టిగానే ఉంటుంది. అదేనేమో పెళ్ళంటే. కాలం 6 ఋతువులుగా విడిపోయినా, దైవం ఎన్ని మతాలుగా విడిపోయినా, వేద మంత్రాలతో అగ్నిసాక్షిగా కలిపిన పెళ్ళి అనే బంధం మాత్రం ఎప్పటికీ విడిపోదు అని ఇప్పుడు వినబోయే పాటలు రాస్తారు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. త్రిశూలం సినిమాలో కూడా పెళ్ళంటే పందిళ్ళు అని ఒక పాట ఉంటుంది. ఆచార్య ఆత్రేయ గారు రాశారు ఈ పాటని. సంగీతం అందించారు కేవి మహాదేవన్. మరి ఈ పాటలో కూడా పెళ్ళంటే ఏంటి అని చక్కగా వివరిస్తారు. మరి పెళ్ళి అనే బంధం గురించి మర్చిపోతున్న ఈ రోజుల్లో ఈ పాటలు వింటే ఆ బంధానికి ఉన్న విలువ మళ్ళీ మనకి ఖచ్చితంగా గుర్తొస్తుందేమో కదా.

నేషనల్ హ్యాండ్లూమ్ వీక్ సందర్భంగా హ్యాండ్లూమ్ ఎక్స్పో మన ఉప్పల్ శిల్పారామంలో ఈ నెల 1 నుంచి 10 వరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దేశంలో వివిధ రాష్ట్రాల్లో తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు మన ఉప్పల్ శిల్పారామంలో. అలాగే సందర్శకులు వీక్షించడానికి ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు మన హ్యాండ్లూమ్ ఎక్స్పోలో. అందరూ ఆహ్వానితులే, రండి. అపురూప హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన మరియు అమ్మకాలు వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తుల అభివృద్ధిని ప్రోత్సహించండి.

ఎస్, 1980 నుండి 1990 మధ్య కాలంలో వచ్చిన సినిమాల నుండి మంచి మంచి పాటలు విన్నారు ఇవాళ గుర్తుకొస్తున్నాయిలో. మరి మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. మరి స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 12 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో వార్తలు వింటారు.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
5: చైతన్య స్ఫూర్తి వింటున్నారు. ఆకాశవాణి వివిధ భారతిలో ఆయన మనం మాట్లాడుకుంటున్నాం భారతీయ పురాణాలు స్నేహం గురించి ఏం చెప్తున్నాయి అని. మరి మనందరికీ ఫస్ట్ గుర్తొచ్చే ఒక స్నేహబంధం కృష్ణుడు కుచేలుడిది. అవునా, కృష్ణుడు కుచేలుడు ఆశ్రమంలో చదువుకుంటారు. కుల మత భేదాలకి అతీతంగా ఉంటుంది వీళ్ల స్నేహం. అలా మరి పెరిగి పెద్దయి ఇద్దరు వేరువేరు స్థానాల్లో స్థిరపడి ఉంటారు. ఒకరోజు మరి కుచేలుడు కృష్ణుడిని కలవాలనుకుంటాడు, కానీ ఉట్టి చేతులతో వెళ్తే ఏం బాగుంటుంది అని ఏదైనా తీసుకెళ్దాం అనుకుంటాడు. కానీ మరి కృష్ణుడు ఉన్న స్థాయి తగ్గ తన ఇంట్లో ఏమీ లేవు అని తనకు అనిపించి కుచేలుడు పిడికెడు అటుకులు ఒక అతుకుల బట్టలో తీసుకెళ్తాడు. మరి మొహమాట పడుతూనే కృష్ణుడిని చూడగానే అవిస్తాడు. కృష్ణుడు పేద ధనిక అనే భేదం లేకుండా చిన్నప్పటి స్నేహితుడిని ఆత్మీయంగా హత్తుకుని తాను తెచ్చిన అటుకులు తింటాడు. తర్వాత తెలిసిందే కుచేలుడు ఎంత ధనవంతుడవుతాడు. అవునా, మరి ఈ కథ మనకేం నేర్పిస్తుంది? అవును, పేద ధనిక అనే తేడా స్నేహానికి తెలీదు. కానీ కొన్నిసార్లు కొన్ని ఫ్రెండ్షిప్స్లో ఈ డిఫరెన్సెస్ వస్తాయి. నా ఫ్రెండ్ నా కోసం ఖర్చు పెట్టినంత నేను పెట్టలేకపోతున్నాను అనిపించి, ఆర్ నేను ఒక పర్టికులర్ స్థాయికి రీచ్ అయిన తర్వాతే వాడితో మాట్లాడడం కంటిన్యూ చేస్తాను, ఇలాంటివి ఇన్ఫీరియర్గా ఇలాంటివి అనుకుని కొంచెం ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ ఎక్కువగా ఇది కాలేజ్ ఫ్రెండ్షిప్స్లో జరుగుతుంది. ఎస్, సో ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఏం పర్మనెంట్ కాదు, అందరూ బెటర్ అవుతారు అని అర్థం చేసుకుని ఇలాంటి చిన్న చిన్న విషయాలకి ఫ్రెండ్స్ని దూరం చేసుకోవడం మంచిది కాదనమాట. అయినా ఒకటి చెప్పండి, స్నేహాన్ని డబ్బుతో వెలకట్టగలమా? లేదు కదా.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆ ಕಿಂದ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೂ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕ್ಕೆ ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಿದ ದ್ವಾರ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೆ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: యుగాలు, రాజులు, కాలం అన్నీ మారే, ఇకపై మారతాయి కూడా. కానీ ఒక్కటి మాత్రం మారదు, అదే స్నేహానికి అర్థం చెప్పే కొన్ని బంధాలు. అవి ఎప్పటికీ మారో, మార్గదర్శకాల్లా నిలుస్తాయి. మరి అలాంటి ఇంకో స్నేహబంధం రాముడు సుగ్రీవులది. కిష్కింధలో రాముడు సుగ్రీవుణ్ణి హనుమంతుణ్ణి కలుస్తారు. రాముడికి సుగ్రీవుడికి ఉన్న స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సీతాన్వేషణలో రాముడికి సుగ్రీవుడు చేసిన సహాయం కూడా అంతా ఇంత కాదు. రాముడు ఏడిస్తే తాను ఏడ్చాడు, రాముడు ఎంత అంటే అంతే అంటాడు సుగ్రీవుడు. స్నేహితుడు అనుకున్నాక నీ సమస్య నా సమస్యనా, అలాంటి తేడా ఏమీ ఉండదు అని నేర్పిస్తుంది ఈ ఫ్రెండ్షిప్. వానర సైన్యాన్ని ఒకచోటికి చేర్చడం, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, ఎవరు ఏ దిక్కుకి వెళ్లి సీతని వెతికి తీసుకురావాలి, ఇలా మొత్తం ఒక మంచి ప్రణాళిక వేస్తాడు సుగ్రీవుడు. మరి ఇది నా సమస్య అని అనుకున్నాడు కాబట్టే కదా అంత చేశాడు సుగ్రీవుడు. మరి ఇంకో ఫ్రెండ్షిప్ గురించి కూడా మాట్లాడుకోవాలి మనం, అది కూడా రామాయణం నుండే. దాని గురించి కూడా మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. వికసిత్ భారత్ సాధనకు శారీరకంగా మానసికంగా స్వస్థత కలిగిన యువజనులు అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు చెప్పారు. నీట్ పీజీ పరీక్ష నిర్వహణ సజావుగా జరిగేలా చూసేందుకు కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. దేశంలో అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాల వల్ల జనజీవనం అస్తవ్యస్తమైంది. మన దేశానికి చెందిన తన్వీ శర్మ తైపే ఓపెన్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నారు. భారత్ వికసిత్ భారత్ దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో దేశ యువత శారీరకంగా దారుఢ్యంతో మానసికంగా బలంగా ఆత్మవిశ్వాసంతో నిండి ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీ నుండి వర్చువల్గా నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ ప్రారంభోత్సవం చేస్తూ ఆయన మాట్లాడారు. యువత ఇప్పుడు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవాలని ప్రధానమంత్రి కోరారు. మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా 100 వారాల దేశవ్యాప్త జన్ భాగీదారీ ప్రచారానికి ఈ ప్రారంభోత్సవం నాంది పలుకుతుందని ప్రధానమంత్రి తెలియజేశారు.
1: ఆజ్ లియా గయా యే సంకల్ప్ ఆనే వాలే 100 సప్తాహ్ తక్ లగాతార్ ఐసే హీ ఆగే బఢేగా. హర్ రవివార్ కళా సంస్కృతి స్పోర్ట్స్ మెడిటేషన్ అధ్యాత్మ और सेवा से जुड़ी गतिविधियां होगी. नशा मुक्ति का संदेश नए लोगों तक पहुंचेगा. आने वाले 100 रविवार नशा मुक्त भारत की दिशा में 100 मजबूत कदम होंगे. 100 मजबूत स्टेप.
0: డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడంలో అవగాహన కల్పించేందుకు, ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి ప్రతి ఆదివారం దేశవ్యాప్తంగా వీకెండ్ కార్యకలాపాలు నిర్వహిస్తారని మోదీ చెప్పారు. దేశవ్యాప్తంగా 28,000 ప్రాంతాల నుంచి 1,00,000 మందికి పైగా యువత ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో మై భారత్, నేషనల్ సర్వీస్ స్కీమ్, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, అలాగే పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, యువజన క్లబ్లు, ఎన్జీఓలు, ఆధ్యాత్మిక సంస్థల ప్రతినిధులు కూడా పాల్గొంటున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపటి నుంచి ఒడిశాలో 3 రోజుల పాటు పర్యటిస్తారు. కటక్, భువనేశ్వర్, బ్రహ్మపూర్, గంజాం జిల్లాల్లోని తప్తపాణిలో జరిగే పలు విద్యా సాంస్కృతిక అధికారిక కార్యక్రమాల్లో రాష్ట్రపతి పాల్గొంటారు. పర్యటన మొదటి రోజున కటక్లో జగద్గురు కృపాళు విశ్వవిద్యాలయాన్ని రాష్ట్రపతి ప్రారంభిస్తారు. మంగళవారం నాడు ఆమె దక్షిణ ఒడిశాకు వెళ్లి తప్తపాణి సమీపంలోని మా కామ్ధుని దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత అధికారిక కార్యక్రమాలకు హాజరవుతారు. రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా విస్తృతంగా భద్రతా ఏర్పాట్లు చేశారు. కార్యక్రమాలు సజావుగా సాగేందుకు భువనేశ్వర్, కటక్లో 40 ప్లాటూన్ల పోలీసులను మోహరించడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణ, నిఘా, ఇతర భద్రతా చర్యలను కూడా కట్టుదిట్టం చేశారు. ఐఐటి ఢిల్లీలో హ్యాండ్లూమ్ హ్యాకథాన్ 2.0 వీవింగ్ ఇన్నోవేషన్స్ 2వ సంచిక ముగిసింది. జౌళి మంత్రిత్వ శాఖ సహకారంతో నిర్వహించిన ఈ హ్యాకథాన్ భారత చేనేత రంగాన్ని బలోపేతం చేయడానికి సాంకేతికత, డిజైన్, సుస్థిర పరిష్కారాలను ఉపయోగించుకునే లక్ష్యంతో నిర్వహించారు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మగ్గాల ఆధునికీకరణ, డిజైన్ల ఆవిష్కరణ, సుస్థిరత, మార్కెట్లను అందుబాటులోకి తీసుకురావడం, చేనేత కార్మికుల జీవనోపాధికి సంబంధించిన సవాళ్లను పరిష్కరించేందుకు ఆవిష్కర్తలు, పరిశోధకులు, అధ్యాపకులు, చేనేత నిపుణులకు ఈ హ్యాకథాన్ ఒక జాతీయ వేదికను కల్పించింది. 2,500కు పైగా విద్యార్థులు వచ్చారని జౌళి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దేశవ్యాప్తంగా షార్ట్ లిస్ట్ చేసిన టాప్ 100 జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న 280 మంది సభ్యులు దేశ చేనేత రంగానికి సాంకేతిక ఆధారిత పరిష్కారాలను అభివృద్ది చేసేందుకు ఈ హ్యాకథాన్లో పాల్గొన్నారు. హ్యాకథాన్లో బహుమతి పొందిన పరిష్కారాల్లో చేనేత కార్మికుల జీవనోపాధి కోసం ఏఐ ఆధారిత ప్లాట్ఫామ్

0: లు డిజిటల్ మార్కెట్ యాక్సెస్ టూల్స్, మగ్గాల ఆధునికీకరణ మొదలైన ఆవిష్కరణలు ఉన్నాయి. జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఆయనకు ఈరోజు ఘనంగా నివాళులర్పించారు. పింగళి వెంకయ్య ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, గాంధేయవాది, భారత జాతీయ జెండా రూపకర్త అని రాధాకృష్ణన్ తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. దేశ చరిత్రలో పింగళి వెంకయ్య చెరగని ముద్ర వేశారని ఆయన అన్నారు. త్రివర్ణ పతాకం ప్రతి భారతీయుడిని గర్వంతో మమేకం చేస్తున్న తరుణంలో పింగళి వెంకయ్య నిస్వార్థ సేవలు, శాశ్వత వారసత్వాన్ని అందరూ అరుదైన గౌరవంతో స్మరించుకుంటున్నారని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. భారత్ గర్వానికి, ఆకాంక్షలకు ప్రతీకగా ఎత్తుగా ఎగురుతున్న జాతీయ జెండా తిరంగా రూపకల్పనలో పింగళి వెంకయ్య అమరమైన సేవలు అందించారని అమిత్ షా పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా నీట్ పీజీ 2026 పరీక్షను సజావుగా, సురక్షితంగా, పారదర్శకంగా నిర్వహించే ఏర్పాట్లను సమీక్షించారు. ఈ నెల 30వ తేదీన ఈ పరీక్ష జరుగుతుంది. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్, టెక్నాలజీ భాగస్వాములు, పరీక్ష నిర్వహణ లోపాలు పంచుకుంటున్న ఇతర భాగస్వాములు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పరీక్షకు సంబంధించిన లాజిస్టిక్స్, అభ్యర్థుల సౌకర్యం కోసం తీసుకున్న చర్యలు, భద్రత, నీట్ పీజీ 2026 కోసం ప్రవేశపెట్టిన సాంకేతిక ఆధార చర్యల గురించి సమావేశంలో మంత్రికి వివరించారు. పుకార్లు నమ్మి మోసపోవద్దని, కేవలం ఎన్బీఈఎంఎస్ ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జారీ చేసే అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని ఈ సందర్భంగా జేపీ నడ్డా అభ్యర్థులను కోరారు. పరీక్ష ప్రారంభానికి కొద్ది సమయం ముందు అత్యంత సురక్షితమైన ఎన్క్రిప్ట్ చేసిన ప్రక్రియ ద్వారా తుది ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేస్తారని, అంతవరకు దాని గోప్యతను కాపాడేందుకు బహుళ స్థాయిల సాంకేతిక రక్షణలున్నాయని నడ్డా చెప్పారు. నీట్ పీజీ 2026 కోసం 273,183 అభ్యర్థులు తమ పేరు నమోదు చేసుకున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఇది 12.5% పైగా పెరిగిందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 340 నగరాలు, 1300కు పైగా పరీక్షా కేంద్రాల్లో ఒకే షిఫ్ట్లో ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఉజ్బెకిస్తాన్ విదేశాంగ మంత్రి సైదోవ్ భక్తియార్ ఓదిలోవిచ్ ఈరోజు నుంచి 4వ తేదీ వరకు మన దేశంలో అధికారిక పర్యటన నిర్వహిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఓదిలోవిచ్ రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలుసుకుంటారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్తో కూడా ఆయన సమావేశం జరుపుతారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. కేరళలో తిరువనంతపురం, కొల్లం మినహా మిగిలిన 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. తీర ప్రాంతాల్లో చేపల వేటపై నిషేధం విధించగా 65 సహాయక శిబిరాల్లో 1465 మందికి ఆశ్రయం కల్పించారు. ఇప్పటి వరకు వర్షాలు, వరదలకు సంబంధించిన సంఘటనలో 6 మరణించారు, 4 గల్లంతయ్యారు. 17 పూర్తిగానూ, 120 పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఒడిశాలో మహానదీ పరివాహక ప్రాంతంలో వరద పరిస్థితి క్రమంగా మెరుగుపడుతున్నప్పటికీ కట్టక్లోని అన్సుపా సరస్సులోకి నీరు చేరడంతో కట్టక్ పూరి, జగత్సింగ్పూర్, కేంద్రపాడ, ఖుర్దాల్లో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. 4 మంత్రులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. జమ్మూకాశ్మీర్లో రాబోయే 7 రోజులు అక్కడక్కడా భారీ వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలియజేసింది. స్థానికంగా భారీ వర్షాలు, మేఘ విస్ఫోటనాలు, ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉన్న జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గుజరాత్లో మోర్బీ, సురేంద్రనగర్, రాజ్కోట్, అహ్మదాబాద్తో సహా 6 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాల కారణంగా భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య ఈరోజు న్యూఢిల్లీలో సండే జోన్ సైకిల్ 84వ సంచికలో పాల్గొన్నారు. న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి విద్యార్థులు, సైక్లిస్టులు, ఎన్సీసీ కేడెట్లు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా మాండవ్య మాట్లాడుతూ,
1: ప్రధాన మంత్రి జీ, ఆపే ప్రత్యేక జన ఆందోళన్ సిద్ధ కియా హే కి జబ్ నేతృత్వ స్పష్ట హో తబ్ సంకల్ప సిద్ధి మే పరివర్తిత్ హో జాతా హే. ఆప్ హీ కే నేతృత్వ మే ఇస్ దేశ్ నే స్వచ్ఛతా అభియాన్ కో జన ఆందోళన్ మే బదల్తే హుయే దేఖా. ఓపన్ డిఫికేషన్ ఫ్రీ భారత్ కా సపనా సాకార్ హోతే హుయే దేఖా. భారత్ కో నక్సల్వాద్ ముక్త హోతే హుయే భీ దేఖా ఔర్ ఫిట్ ఇండియా మూవ్మెంట్ సే యువాఓ కో ఖేల్ కే మైదాన్ మే భీ దేఖా హే. హమే పూరా విశ్వాస్ హే కి ఆప్కే నేతృత్వ మే హీ హమ్ నషా ముక్త భారత్ కా లక్ష్య భీ అవశ్య ప్రాప్త కరేంగే.
0: మన దేశానికి చెందిన తన్వీ శర్మ తన తొలి బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ టైటిల్ అయిన తైపే ఓపెన్ సూపర్ మహిళల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నారు. వియత్నాంకు చెందిన ఆరో సీడ్ నూయిన్ తూయి లిన్ పై 21-16 స్కోర్ తేడాతో విజయం సాధించి 17 ఏళ్ల తన్వీ శర్మ టైటిల్ గెలుచుకున్నారు. విశేషాలు మరొకసారి. వికసిత్ భారత్ సాధనకు శారీరకంగా మానసికంగా స్వస్థత కలిగిన యువజనుల అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు చెప్పారు. నీట్ పీజీ పరీక్ష నిర్వహణ సజావుగా జరిగేలా చూసేందుకు కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. దేశంలో అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాల వల్ల జనజీవనం అస్తవ్యస్తమైంది. మన దేశానికి చెందిన తన్వీ శర్మ తైపే ఓపెన్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ టైటిల్ను వియత్నాం ప్రత్యర్థిని ఓడించి గెలుచుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 12:40 దాటి 40 సెకండ్లు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఎస్, భారతీయ పురాణాల నుండి ఫ్రెండ్షిప్కి సంబంధించిన విషయాలు అండ్ దాంట్లోంచి మనం ఏం నేర్చుకోవచ్చు అని మాట్లాడుకుంటున్నాము. మరి రామాయణంలో ఇంకో ఫ్రెండ్షిప్ గురించి చెప్తానన్నాను కదా, అది రాముడు హనుమంతుడిది. హనుమనామం సంగతి తెలియదు కానీ రామనామం ఉన్న ప్రతి చోట హనుమంతుడు ఉంటాడు అని అంటారు. హనుమంతుడు రాముడికి నమ్మిన బండు. రావణాసురుడు సీతని అపహరించినప్పుడు సీతని వెతికే క్రమంలో రాముడు హనుమంతుడిని దక్షిణ దిశగా పంపిస్తాడు, అంటే సౌత్ డైరెక్షన్ అన్నమాట. మరి ఎంత వెతికినా సీత కనిపించకపోవడంతో హనుమంతుడు చాలా నిరాశగా ఒక చోట కూర్చొని ఉంటాడు. వెతకగా వెతకగా లంకలో సీత కనిపిస్తుంది. అప్పుడు హనుమంతుడి సంతోషానికి అంతే లేదు. ఇక్కడ రెండు విషయాలు నేర్చుకోవచ్చు మనం. రాముడి కష్టాన్ని తన కష్టంగా భావించాడు హనుమంతుడు. ఇంకోటి, సీత కనిపించగానే గంతులేశాడు, అంటే తన కష్టం తీరినట్టు తన సమస్యకి పరిష్కారం దొరికినంత సంతోషపడ్డాడు హనుమంతుడు. ఇదే మరి స్నేహం అంటే. అండ్ ఇదే మనం నేర్చుకోవాలి కూడా. మన ఫ్రెండ్కి సక్సెస్ వస్తే మనం కూడా సెలబ్రేట్ చేసుకోవాలి. వాళ్ళకి ఫెయిల్యూర్ ఎదురైతే మనం సపోర్ట్ ఇవ్వాలి. మన చేతుల్లో ఉన్నంత వరకు మనం హెల్ప్ చేయాలి. ఒక్క మాట చాలు తెలుసా, అరే పర్లేదురా ఈసారి సక్సెస్ అవుతావు, ఇలాంటి చిన్న మాటలు చాలు ఆ ఫ్రెండ్లో ధైర్యాన్ని నింపడానికి. పెద్దగా ఏం చేయక్కర్లేదు. ఇంకా మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

హనుమంతుడు జాంబవంతుడు ఈ బాండ్ నుండి కూడా మనం ఒక క్వాలిటీ గుర్తు చేసుకోవాలి. హనుమంతుడు సీతను వెతికే క్రమంలో సముద్రం దాటగలడా అని తన మీద తాను అనుమానంతో ఒక్కడే దీనంగా కూర్చుంటాడు. ఎస్, సెల్ఫ్ డౌట్ అంటారు దీన్ని. మరి అదే టైంలో జాంబవంతుడు చెప్తాడు, ఏంటి హనుమా, నీ శక్తిని నువ్వే అనుమానిస్తున్నావా? సెత్త యోజనాలు ఒకేసారి దాటగలవు నువ్వు, ముందుకు వెళ్ళు అని ఆ మాటలు హనుమంతుడికి తన శక్తిని మళ్ళీ కొత్తగా పరిచయం చేస్తాయి. ఇది కూడా మరి ఫ్రెండ్షిప్లో ఉండాల్సిన ఇంకో క్వాలిటీ ఏమో, మన ఫ్రెండ్స్కి సెల్ఫ్ డౌట్ అంటే వాళ్ళ మీద వాళ్ళకి సందేహం ఉన్నప్పుడు అడుగు ముందుకి వేయరు, భయపడుతూ ఉంటారు. మరి మనం ఆ టైంలో వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, ఎందుకంటే కొన్నిసార్లు మన చేతిలో లేని పరిస్థితుల్ని చూసి మనం భయపడుతూ ఉంటాం, కానీ మన దగ్గర ఉన్న బలాన్ని మనం మర్చిపోతాం, అవునా? సో ఆ సపోర్ట్ ఇచ్చే ఫ్రెండ్ మనం ఎందుకు అవ్వకూడదు? ఆలోచించండి, ఆలోచిస్తూ ఈ పాట వినండి.

బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670494944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

మహాభారతం ఎన్ని ఫ్రెండ్షిప్స్ కనిపిస్తాయో ఇందులో. కర్ణుడు, దుర్యోధనుడు, శ్రీకృష్ణుడు, అర్జునుడు కూడా. ఒకనొక సందర్భంలో కృష్ణుడు చేసిన హితబోధ ఒక భయపడుతున్న మంచా చెడా అని ఆలోచించి ముందుకి అడుగు వేయడానికి తడబడుతున్న స్నేహితుణ్ణి భలేగా ముందుకు నడిపిస్తుంది. నీ కర్మను ఆచరించడమే ముఖ్యం, మరి దాని ఫలితం మీద నీకు అసలు అధికారం లేదు అని మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తాడు కృష్ణుడు. ఇంకా చాలా చెప్తాడు అర్జునుడికి, ధైర్యాన్ని కూడా చెప్తాడు, తన బాధ్యత కూడా గుర్తు చేస్తాడు. మరి మనం ఇందులో నుండి కూడా మన ఫ్రెండ్స్కి తోడుగా ఉండాలి అన్న విషయాన్ని నేర్చుకోవచ్చు. కర్ణుడు, దుర్యోధనుడు, స్నేహానికి ధర్మం అధర్మంతో ఏంటి సంబంధం అన్న విషయం మనం నేర్చుకోవచ్చు. దుర్యోధనుడు కర్ణుడిని తనతో సమానంగా చూస్తాడు, అవునా? కానీ ఒక తక్కువ జాతి వాడిగా ఎప్పుడూ చూడడు. తన రాజ్యం కూడా ఇస్తాడు కర్ణుడికి. తిరిగి ఏం కావాలి అని కర్ణుడు అడిగితే ఈ స్నేహ బంధం ఇలానే ఉండాలి అని అడుగుతాడు తప్ప ఇంకేమీ చెప్పడు. ఇక్కడి వరకు చూస్తే మేబీ ఫ్రెండ్షిప్ అంటే అంతే కదా, ఒకటి ఆశించి మనం ఏదైనా ఇస్తే అది వ్యాపారమే అవుతుంది కానీ స్నేహం అవ్వదు. సో ఇది కూడా మనం నేర్చుకోవచ్చు. ఇంకా మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి, వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఎస్, మరి మన భారతీయ పురాణాలు ఫ్రెండ్షిప్ కి సంబంధించిన కొన్ని విషయాలు ఏం చెప్తున్నాయి అండ్ ఆ బాండ్స్ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అని మాట్లాడుకున్నాము. సో ఇవాళ రేపట్లో మరి నిజమైన ఫ్రెండ్షిప్స్ ఉన్నాయా అంటే దానికి సమాధానం ఎవరికి వాళ్లే చెప్పుకోవాలి. అందుకే ఏమాత్రం సమయం దొరికినా మన ఫ్రెండ్స్తో అలా ఒక టీ కాఫీ అరగంట నడుస్తూ ముచ్చట్లు చెప్పుకోవడం ఇలా కొంచెం టైం స్పెండ్ చేస్తే మనకున్న స్ట్రెస్ అంతా పోతుంది అండ్ ఆ బాండ్ ఇంకా ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. సో మాట్లాడదాం అనుకుంటూ పోస్ట్ పోన్ చేసిన కాల్ ని ఈ రోజే చేయండి. ఆ కలవడం ఏదో ఈ రోజే కలవండి, హ్యాపీగా నవ్వుకుంటూ ఉండండి. ఎస్, ఇది మరి ఇవాళ ఫ్రెండ్షిప్ డే స్పెషల్ చైతన్య స్ఫూర్తి. మీ అందరికీ కూడా హ్యాపీ హ్యాపీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్తుంది మీ ఆకాశవాణి వివిధ భారతి. స్టే ట్యూన్డ్, నేను మీ ఆర్జే భవానీ.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. మాదక ద్రవ్యరహిత సమాజంతోనే వికసిత్ భారత్ 2047 కల సాకారమవుతుందని గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఉద్ఘాటించారు. నషా ముక్త్ భారత్ ప్రచారాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ధరణి పోర్టల్ నుండి ప్రస్తుతం భూభారతి పోర్టల్ వరకు జరిగిన లావాదేవీలన్నింటినీ విశ్లేషించి అవకతవకల బాధ్యులపై చర్యలు తీసుకుంటామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట ప్రభుత్వం తరపున అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. రానున్న 3 రోజుల్లో రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. మాదక ద్రవ్య రహిత సమాజంతోనే వికసిత్ భారత్ 2047 కల నెరవేరుతుందని గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఉద్ఘాటించారు. మాదక ద్రవ్యాల మహమ్మారిని తరిమికొట్టడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నషా ముక్త్ భారత్ ప్రచారాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈరోజు హైదరాబాద్ గచ్చిబౌలిలోని శాంతి సరోవర్ గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో బ్రహ్మకుమారిస్ మై భారత్ సంయుక్తంగా నిర్వహించిన 10 కోట్ల వ్యసన ముక్తి ప్రతిజ్ఞ ఉద్యమం మెగా రక్తదాన ఉద్యమ కార్యక్రమంలో గవర్నర్ ప్రసంగించారు. దేశంలోని 65% ఉన్న యువతనే అసలైన శక్తి అని, వారు స్వాభిమానంతో ముందడుగు వేయాలని, స్వామి వివేకానంద స్ఫూర్తితో గమ్యం చేరేంతవరకు పోరాడాలని సూచించారు. అంతకుముందు ప్రధానమంత్రి నరేంద్రమోదీ న్యూఢిల్లీ నుంచి వర్చువల్ విధానంలో ఈ ఉద్యమాన్ని ప్రారంభించి దేశ ప్రజలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమం వికసిత్ భారత్ 2047 నిర్మాణానికి బలమైన పునాది అని గవర్నర్ అన్నారు. సభికులతో ఆయన నషా ముక్త్ భారత్ ప్రతిజ్ఞ చేయించారు. జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. త్రివర్ణ పతాకం రూపకల్పన ద్వారా భారత జాతి గౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహోన్నత దేశభక్తుడు పింగళి వెంకయ్య అని కొనియాడారు. ఆయన ఆలోచనలు, దేశభక్తి, త్యాగనిరతి ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమన్నారు. గత ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్ ఆసరాగా చేసుకుని భూములను ఆక్రమించుకున్నట్టు వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపిస్తామని, ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. నాటి ధరణి పోర్టల్ నుంచి ప్రస్తుత భూభారతి వరకు జరిగిన ప్రతి లావాదేవీని ఫాస్ట్ట్రాక్ విధానంలో ప్రభుత్వం విశ్లేషిస్తోందని ఆయన నిన్న హైదరాబాద్లో విలేకరుల సమావేశంలో చెప్పారు. తమ ప్రభుత్వం అంగుళం భూమిని కూడా నిషేధిత జాబితాలో చేర్చలేదని, హైకోర్టు ఆదేశాల ప్రకారమే ధరణి పోర్టల్లోని జాబితానే సమర్పించినట్టు వివరించారు. రాష్ట్రంలోని అసైన్డ్ భూములపై ప్రభుత్వం అన్ని కోణాల్లో విశ్లేషిస్తోందని, వాటిపై త్వరలో సమగ్ర విధానం నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రైతుల ప్రయోజనాలే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఉత్తర తెలంగాణ రైతులకు గరిష్టంగా సాగునీరు అందించేందుకు వివిధ ప్రాజెక్టుల నీటి లభ్యత, ప్రవాహ పరిస్థితులను సమగ్రంగా అధ్యయనం చేస్తున్నట్టు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఎల్లంపల్లి రిజర్వాయర్ అప్పటి ప్రాణహిత చేవళ్ల ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉండేదని, ఇక్కడి నీటిని కాళేశ్వరం నీరుగా ప్రచారం చేయడం సరికాదని అన్నారు. రాష్ట్రంలో హరిత పరిశ్రమలకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని, పరిశ్రమలను మరింత ప్రోత్సహించేందుకు త్వరలో నూతన విధానాలు వస్తాయని పరిశ్రమల శాఖ రాష్ట్ర డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తి చెప్పారు. ఇప్పటికే పరిశ్రమకైనా టీఎస్ ఐపాస్ ద్వారా 30 రోజుల్లోనే అనుమతులిస్తున్నామని, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, రైట్ టు డూ బిజినెస్ అనే కొత్త విధానాలను త్వరలో ప్రవేశపెడతామని వివరించారు. మానవ అక్రమ రవాణా ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన సంక్షోభాల్లో ఒకటని, ఇది వ్యవస్థీకృత నేరంగా మారిందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని నివారించేందుకు ఎన్ని చట్టాలున్నప్పటికీ వివిధ శాఖల మధ్య గల సమన్వయ లోపం కారణంగా సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ వేకువజామున మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వం తరపున అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. ప్రత్యేక పూజలు జరిపారు. బోనాలు సమర్పించేందుకు భక్తులు తెల్లవారుజాము నుంచే పోటెత్తారు. భక్తులతో సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో సందడి నెలకొంది. సాధారణ భక్తుల కోసం 3 క్యూలైన్లు, బోనాలు సమర్పించేందుకు వచ్చిన భక్తుల కోసం 2 క్యూలైన్లు దేవస్థానం అధికారులు ఏర్పాటు చేశారు. అమ్మవారి దర్శనానికి వచ్చే శివభక్తులకు మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు సమయాన్ని కేటాయించారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా జగిత్యాల జిల్లాలో గర్భిణులు, బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. తల్లిపాలు శిశువుకు సంపూర్ణ పోషకాహారంతో పాటు రోగ నిరోధక శక్తిని అందిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఆకాశవాణితో మాట్లాడుతూ ఆయన,
1: బ్రెస్ట్ ఫీడింగ్ యొక్క ఇంపార్టెన్స్ అనేది సబ్ సెంటర్స్ లో, పిఎస్సి లో, తర్వాత మెడికల్ కాలేజ్ లెవెల్ లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బ్రెస్ట్ ఫీడింగ్ అవేర్నెస్ అనేది పబ్లిక్ లో, ఇంకా పుట్టిన వెంటనే బిడ్డకి పాలు ఇవ్వడం, ఫీడింగ్ అవేర్నెస్ అనేది చెప్పడం, దాని ఇంపార్టెన్స్ అనేది పబ్లిక్ లో తెలియజేయడం.
0: రాజన్న సిరిసిల్ల జిల్లాలో తల్లిపాల వారోత్సవాలు జరుగుతున్నాయి. పుట్టిన వెంటనే పిల్లలకు తల్లిపాలు తాగించడం చాలా మంచిదని, దాని ద్వారా పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజన్ చెప్పారు.
2: ఆగస్టు 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. పుట్టిన వెంటనే పిల్లలకి తల్లిపాలు తాగించడం చాలా మంచిది. దాని ద్వారా పిల్లల లోపల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే పిల్లలకి టైం టేబుల్ పెట్టుకుని పాలు ఇవ్వడం కాకుండా ఎప్పుడైతే ఆకలి సంకేతాలు వస్తాయో అప్పుడు తప్పనిసరిగా ఇవ్వాలి.
0: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ గాయత్రి పంప్ హౌస్ నుంచి మిడ్ మానేర్ వరకు ఈరోజు 5వ రోజున కూడా నీటి విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు గాయత్రి పంప్ హౌస్ నుంచి 4 టీఎంసీల నీటిని విడుదల చేసినట్టు అధికారులు తెలిపారు. వరద కాలువ నిండుగా ప్రవహిస్తుండడం జలకళ సంతరించుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో శాంతి భద్రతల దృష్ట్యా ఈ నెలాఖరు వరకు పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే ఒక ప్రకటనలో తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా ఎటువంటి ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన ర్యాలీలు, బహిరంగ సమావేశాలు నిర్వహించరాదని ఆయన తెలిపారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. ఈరోజు ఆదివారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రానున్న 3 రోజుల్లో రాష్ట్రంలోని 18 జిల్లాల్లో 1 మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆయా జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ అయింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, సిద్దిపేట, జనగాం, నాగర్ కర్నూల్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. కాగా ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి వరద నీటి ఉధృతి కొనసాగుతోంది. కడపటి వార్తలు అందే సమయానికి భద్రాచలం వద్ద గోదావరి నదీ నీటి మట్టం 47 అడుగులుగా ఉంది. కృష్ణానదిలో వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో సోమశిల, సంగమేశ్వరం మధ్య బోటింగ్ సేవలను పూర్తిగా నిలిపివేసినట్టు జిల్లా పర్యాటక శాఖ అధికారి కల్వరాల నరసింహ ఒక ప్రకటనలో తెలిపారు. వరద నీటి మట్టం పెరుగుతున్నందున సంగమేశ్వర క్షేత్ర దర్శనం కోసం పర్యాటకులు రావద్దని ఆయన సూచించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. మాదక ద్రవ్యరహిత సమాజంతోనే వికసిత్ భారత్ 2047 కల సాకారమవుతుందని గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఉద్ఘాటించారు. నషాముక్త్ భారత్ ప్రచారాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ధరణి పోర్టల్ నుంచి ప్రస్తుత భూభారతి పోర్టల్ వరకు జరిగిన లావాదేవీలన్నింటినీ విశ్లేషించి అవకతవకల బాధ్యులపై చర్యలు తీసుకుంటామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట ప్రభుత్వం తరపున అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 1:20 దాటి 55 సెకండ్లు. మరి కాసేపట్లో షో టైం వింటారు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఎస్ షో టైం వింటున్నారు అని ఆకాశవాణి వివిధ భారతి విత్ మీ ఆర్జే భవాని. మరి షో టైం అంటే మీ అందరి ఫేవరెట్, అందుకే కదా వెల్కమ్ టు షో టైం అని మీరే నాకు వెల్కమ్ చెప్తున్నారు. ఎనీవేస్, సో షో టైం అంటే మరి తెలుసు కదా రూల్స్, నేను అడిగే క్వశ్చన్స్ కి వాట్సాప్ లో నాకు ఆన్సర్స్ పంపించవచ్చు. సో ప్రతిరోజు సినిమా, కరెంట్ అఫైర్స్, ఇలా వేరే వేరే క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్స్ పంపిస్తూ ఉంటారు. మరి ఇవాళ సండే కాబట్టి కొంచెం డిఫరెంట్ గా మీకోసం కొన్ని క్వశ్చన్స్ తో నేను రెడీగా ఉన్నాను. రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ అని కాంపిటీషన్ ఏం లేదు, జస్ట్ నేను అడిగే క్వశ్చన్స్ కి మీ ఒపీనియన్స్ ని, మీ ఎక్స్పీరియన్సెస్ ని షేర్ చేసుకోవచ్చు అనమాట. అంటే క్యాజువల్ గా మనం మాట్లాడుకోవచ్చు బేసిక్ గా. సో ఫోన్లతో రెడీగా ఉన్నారుగా, అయితే ఫస్ట్ నంబర్ సేవ్ చేసుకోండి. 040STD కోడ్ ని యాడ్ చేస్తూ 2324 0852 0402342 0852 ఇది నా వాట్సాప్ నంబర్. సో మీకోసం నేను అడుగుతున్న క్వశ్చన్, మనందరం చిన్నప్పుడు అనుకునే ఉంటాం కదా, నేను పెద్ద అయ్యాక వీళ్ళల్లా అవ్వాలి, వాళ్ళల్లా అవ్వాలి. కొంతమంది మా తల్లిదండ్రుల్లో అవ్వాలి అనుకుంటారు, కొంతమంది ఇష్టమైన టీచర్, ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రోల్ మోడల్ని పెట్టుకుంటూ ఉంటాము. మరి మీ చిన్నప్పుడు మీరు ఎవరు మీ రోల్ మోడల్ అని అనుకున్నారు, నేను పెద్ద అయ్యాక వీళ్ళల్లా అవ్వాలి అని ఎవరిని మీరు అనుకున్నారు నాతో షేర్ చేసుకోవచ్చు ఇందాక చెప్పిన నా వాట్సాప్ నెంబర్పై. అంతవరకు బాద్షా మూవీ నుంచి ఈ పాట మీకోసం వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఎస్ షో టైం వింటున్నారు అని ఆకాశవాణి వివిధ భారతి. అండ్ నేను అడిగిన క్వశ్చన్, మీ రోల్ మోడల్ ఎవరు ఉండేవారు మీ చిన్నప్పుడు అని అడిగాను. కానీ మన వండర్ఫుల్ శ్రోతలు ఏం చేశారు, మీరు నాకే ఇంకొక ఆప్షన్ ఇచ్చారు. మీరు ఏం అవుదాం అనుకున్నారో ఆ ఆన్సర్స్ పంపించారు నాకు. సరేనండి, మీకోసం నేను క్వశ్చన్ మార్చేస్తాను. ఇంజనీర్ అవుదాం అనుకున్నాను అని అంటున్నారు గీతానగర్ హైదరాబాద్ నుండి చోడవరపు నాగేశ్వరరావు. అలాగే డాక్టర్ అని దస్తగిరి సంధ్యా ప్రొదటూరు కడప జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు. టీచర్ అవ్వాలనుకున్నాను అని నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోదార్ మెసేజ్ చేశారు. అండ్ ఎస్ రమణి గారు సికింద్రాబాద్ నుంచి, మా మ్యాథ్స్ టీచర్ నా రోల్ మోడల్, నేను కూడా మ్యాథ్స్ టీచర్ అయ్యాను అంటున్నారు. ఓ థ్యాంక్స్ అండి, మీరు క్వశ్చన్ని చాలా బాగా అర్థం చేసుకున్నారు, సరిగా అర్థం చేసుకున్నారు. అండ్ హ్యాట్స్ ఆఫ్. యా, మ్యాథ్స్ అంటే నాకు పర్సనల్లీ చాలా భయము, సో మ్యాథ్స్ టీచర్స్ అంటే నాకు చాలా రెస్పెక్ట్ అనమాట. సో రమణి సికింద్రాబాద్ నుంచి మెసేజ్ చేస్తున్నారు ఇలాగా. తర్వాత నిజామాబాద్ ఆదర్శ్ నగర్ నుండి కీర్తి రాజ్ కుమార్ మెసేజ్ చేస్తున్నారు. నేను నా చిన్నతనంలో హీరోనే అయ్యి విలన్స్ భర్తం పట్టాలి అనుకునేవాడిని అని. ఎవరు కాదన్నారండి మీరు హీరో అని, మీరు ఇప్పుడు కూడా హీరోనే కదా. నల్గొండ జిల్లా నుంచి దమ్మోజ్ వెంకటచారి వరలక్ష్మి కృష్ణమ్మ ముగ్గురు అనుకున్నారా, మంచి డాక్టర్ అవ్వాలనుకున్నాను కానీ కాలేకపోయాను అని. ఇట్స్ ఓకే, ఏం పర్లేదు. పెడమ నుంచి అప్పలరాజు అబ్దుల్ కలాం గారు నా ఇన్స్పిరేషన్ అని అంటున్నారు. నాగ్నాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి మెసేజ్ చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని పట్టుదల ఉండేది, ఎస్ సాధించి 33 ఇయర్స్గా వాళ్ళు సర్వీస్ అందించి ప్రస్తుతం రిటైర్మెంట్ తీసుకుని 12 ఇయర్స్గా హాయిగా రేడియో వింటున్నాను అంటున్నారు. ఎస్ వెరీ గుడ్, టైం అలా అలా స్పెండ్ చేస్తే ఎంత బాగుంటుంది కదా, సరదాగా. పాలెం పోలయ్య అల్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు. టీచర్ అవ్వాలని నా కోరికగా ఉండేది, అందుకే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని నా రోల్ మోడల్గా నేను ఎంచుకున్నాను అన్నారు. ఎస్ వండర్ఫుల్ రోల్ మోడల్. తర్వాత నా చిన్ననాటి కోరిక డాక్టర్ అవ్వాలని నాకు ఉండేది అంటున్నారు. ఆర్మూర్ నుండి ఎం రాధాకుమారస్వామి. ఇంకా మైకేల్ జాక్సన్ ఇస్ మై ఇన్స్పిరేషన్ అంటున్నారు ఆడపు సంతోష్ కుమార్ బెల్లంపల్లి నుంచి. దివాకర్ ఉమ్మడి నుంచి ఇంకా ఏమీ టైప్ చేయలేదు. కలెక్టర్ అవ్వాలనుకున్నాను అంటున్నారు సుందర్ జగిత్యాల నుంచి. సో ఓకే, ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. గట్టన్న హుజూరాబాద్. ఓకే, మరి మీరేమవ్వాలనుకున్నారు, మీ రోల్ మోడల్ ఎవరు, మెసేజ్ చేయలేదు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం, మై రోల్ మోడల్ మా నాన్న. ఓ వెరీ గుడ్, వెరీ వెరీ పర్సనల్ ఇది. క్లర్క్ గ్రేడ్ అవ్వాలని కోరుకున్నాను, నేను క్లర్క్ గ్రేడ్ అయ్యాను. ఆర్మూర్ నుండి ప్రేమ్నాథ్ కళావతి, వెరీ గుడ్ అనుకున్నది సాధించారు. అండ్ మంచి రిథమ్ ప్లేయర్ అవ్వాలనుకున్నాను కానీ అకౌంట్స్ ఆఫీసర్గా రిటైర్ అయ్యాను అంటున్నారు. ఈస్ట్ మారేడ్పల్లి నుండి ఈశ్వర్ చంద్ర. తర్వాత ఎస్ రోల్ మోడల్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు నా రోల్ మోడల్ అని అంటున్నారు డాక్టర్ శ్రీపతి బాబు బెంగళూరు నుంచి. ఓకే, హైట్ తక్కువ అయినందుకు నేను పోలీస్ ఉద్యోగంలో సెలెక్ట్ అవ్వలేకపోయాను. బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి మెసేజ్ చేస్తున్నారు. డాక్టర్ ఇంజనీర్ ఈ రెండు అవ్వాలనుకున్నారంటే నందిపేట నుండి వెంకటేష్ గారు. సో ఇలా మరి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆన్సర్ పంపించారు. ఎస్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో 20 ఇయర్స్ సర్వీస్ చేశాను అంటున్నారు జ్ఞానేశ్వర్ అండ్ ప్రవీణ మహి సిరిమల్లి కాలనీ అత్తాపూర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు. ఓ వెరీ గుడ్, వావ్. మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుంచి, చాలా క్లారిటీతో ఉన్నారు మీరు. ఏదో కావాలనుకుంటున్నాను, టైలరింగ్ టైలర్ అయ్యాను అని అంటున్నారు. అదేమన్నా తక్కువ అనుకుంటున్నారా అండి బాబు, మెడల్ నొప్పెట్టేస్తాయి కుట్టి కుట్టి. ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. రోల్ మోడల్ కృష్ణ శాస్త్రి గారు, నేను ఆయనలా కవిని అవ్వాలనుకుంటున్నాను అంటున్నారు అరుణ ఇబ్రహీంపట్నం నుంచి. ఎస్ అవుతారు. అండ్ భగత్ సింగ్ వాజ్ మై ఇన్స్పిరేషన్ అంటున్నారు నాగరాజ్ సైనిక్పురి సికింద్రాబాద్ నుంచి. సో ఇలా మరి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆన్సర్ పంపించారు, మంచి మంచి ఆన్సర్స్ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ మరి షో టైంలో మీకోసం నెక్స్ట్ క్వశ్చన్. స్కూల్ కదా 15 సంవత్సరాలు, చాలా ఇంపార్టెంట్ ఒక స్టూడెంట్ లైఫ్లో, అవునా? చాలా విషయాలు నేర్పిస్తుంది కూడా స్కూల్, షేరింగ్, కేరింగ్, రెస్పెక్ట్, డిసిప్లిన్, ఇలా చాలా నేర్చుకోవచ్చు. కానీ కొన్నిసార్లు అనిపిస్తుంది మేబీ ఇది కూడా స్కూల్లో ఉన్నప్పుడే చిన్నపిల్లలకి నేర్పించి ఉండాల్సింది అని. అంటే ఇమోషనల్ కంట్రోల్, అంటే భావోద్వేగాల్ని ఎలా అదుపులో పెట్టుకోవాలి, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అంటే డబ్బును ఎలా ఖర్చు చేయాలి, ఎలా దాచుకోవాలి వంటి విషయాలు, ఇలా కొన్ని అనిపిస్తూ ఉంటాయి కదా, ఇది నాకు స్కూల్లోనే చెప్పుంటే బాగుంటుంది అని. మరి మీరు అలాంటి
చేసే విషయం ఏదైనా ఒకటి ఇప్పుడు స్కూల్ కరిక్యులంలో వాళ్ళ సిలబస్లో యాడ్ చేయాలి అని అనుకుంటే ఏది యాడ్ చేస్తారు? ఏ విషయం ఇప్పుడు పిల్లలు ఖచ్చితంగా స్కూల్లో నేర్చుకోవాలి అని మీరు అనుకుంటున్నారో నాతో పంచుకోవచ్చు నా వాట్సాప్ నెంబర్ మీద 0402324082. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: సహాయకం.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
2: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
3: ఎస్, షో టైంలో నేను మిమ్మల్ని అడిగాను స్కూల్ కరికులంలో యాడ్ చేయాల్సిన ఇంపార్టెంట్ విషయాలు ఏమైనా ఉన్నాయా ఇప్పటి స్కూల్లో అని అడిగాను. సో హనుమంతరావు పాపిరెడ్డి కాలనీ హైదరాబాద్ నుండి మెసేజ్ చేస్తున్నారు, క్రమశిక్షణ నేర్పించాలి అని. ఓకే, బడిలో పిల్లలు మంచి వృత్తి విద్యా కోర్సులను అభ్యసించి ప్రావీణ్యం సంపాదించాలని కోరుతున్నాను అని కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుంచి మెసేజ్ చేస్తున్నారు. ఇంకా స్నేహితుల దినోత్సవం, ఓకే ఓకే, మీకు కూడా స్నేహితుల దినోత్సవం అండి. నిజామాబాద్ జిల్లా నుంచి చిలుక నారాయణ మెసేజ్ చేస్తున్నారు, క్రమశిక్షణ అంటూ మెసేజ్ చేస్తున్నారు. దేవనూర్ నుంచి మురళీ రాధాకృష్ణయ్య, రాధమ్మ, ముఖేష్, హరీష్, ఎస్ కంప్యూటర్ స్కిల్స్ నేర్పించాలంటున్నారు హుజూరాబాద్ నుంచి మాధవ్ గారు. ఇంకా క్రమశిక్షణ అనే ఆన్సర్ వస్తుంది షాపల్లి నుంచి చింతా శ్రీనివాస్. అలాగే భగవద్గీత స్కూల్లో నేర్చుకోవాలి అని నేను అనుకుంటున్నాను అంటున్నారు మురహరి, యశోద, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు బ్రహ్మయ్య ఫ్రమ్ కర్నూల్. ఇంకా యోగా అయినా అండి, సూర్య నమస్కారాలు, యోగా ఇవన్నీ నేర్పించాలి అంటున్నారు సుందర్ జగిత్యాల నుంచి. ఓకే, క్రమశిక్షణకి ఇన్ని ఓట్లు వస్తున్నాయేంటి? సో క్రమశిక్షణ అంటున్నారు పుట్టపాక నుండి భవాని వెంకట్. ఇంకా ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఫైనాన్షియల్ లిటరసీ, ఓ నేను చెప్పింది నాకే చెప్తున్నారా సంతోష్ కుమార్ గారు? కొత్తగా ఏదైనా చెప్పండి, మీరు ఏమి ఇంక్లూడ్ చేయాలి, చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. వెంకటేష్ నందిపేట నుంచి ఇంటి నుంచి అన్ని వస్తువులు సిద్ధం చేసుకోవడం నేర్పించాలి అంటున్నారు. అండ్ బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్ అంటున్నారు, అమ్మ నాన్న డబ్బులు ఇస్తే బయటకి జంక్ ఫుడ్ తినడం ఆపి దాచుకుంటే సేవ్, ఇలాంటి అలవాట్లు నేర్పించాలిట. సో ఇప్పుడున్న స్కూల్లో అన్ని సదుపాయాలు ఉన్నాయి, మెయిన్ చదివే రోజుల్లో ఏమి ఉండేవి కావు అన్నారు. ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి దస్తగిరి సంధ్య. ఇంకా వస్తూనే ఉన్నాయి ఆన్సర్స్, యాక్చువల్లీ మంచి మంచి ఆన్సర్స్ వస్తున్నాయి కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఒక పాట ప్లే చేసేస్తాను, ఆ తర్వాత మిగతా ఆన్సర్స్ చదువుతాను. ఓకేనా, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: కాస్తి ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేదంతా గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఎస్, మీరు వింటున్నారు షో టైమ్ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి అండ్ నేను మీ ఆర్జే భవాని. మన స్టూడియో క్లాక్ లో టైం 1:44 క్రాస్ చేసి 4 సెకండ్స్ అవుతుంది. ఎస్, సో మరి షో టైంలో నేను అడిగాను స్కూల్ కరిక్యులంలో యాడ్ చేయాల్సిన కొన్ని విషయాలు ఏమైనా ఉన్నాయా, మీకు ఏదైనా అనిపిస్తుందా అని అడిగాను. సో మిగతా ఆన్సర్స్ చదువుతానని చెప్పాను కదా. సో పెడన నుంచి అప్పలరాజు మెసేజ్ చేస్తున్నారు, దుబారా ఖర్చులకు హంగులకు పోకుండా ఆర్భాటాలకు వీటికి దూరంగా ఉండి ఉన్న దాంట్లోనే సర్దుకునే అలవాటు నేర్పించాలి అని మెసేజ్ చేస్తున్నారు. ఎస్, మంచి విషయం ఇది. అండ్ క్రమశిక్షణ, గురువుల్ని పెద్దవారిని గౌరవించడం అంటూ మెసేజ్ చేస్తున్నారు. పేరు చెప్పలేదు, జస్ట్ వీళ్ళు ఎవరో అనుకుంటున్నారు. ఓకే, ఫస్ట్ పాఠాలు చెప్పాలి, తర్వాత కెరియరే నేర్పిస్తుంది అంటున్నారు. ఓకే, చూడవరపు సాయి మాన్విత, గీతానగర్ హైదరాబాద్ నుంచి. అండ్ స్పోర్ట్స్ని కూడా చాలా యాక్టివ్గా తీసుకోవాలి, బికాజ్ చదువుకుని హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, కొంచెం ఫిజికల్ యాక్టివిటీస్ కూడా ఉండాలి అంటున్నారు. ఈ గోల్ఫ్ కోచ్ ఎవరు అంటే దుబాయ్ నుంచి బబ్లు అండ్ రేణుక. చూసారా, మరి న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఉంటే ఎక్కడి నుంచి అయినా వినొచ్చు మన వివిధ భారతి ప్రోగ్రామ్స్. యా, అమ్మ నాన్నల్ని వయసు వీటిని గౌరవించుకోవాలి. ఓకే, వయసుకి తగ్గ పెద్దలకి మర్యాద ఇవ్వాలి అంటున్నారా, మేబీ ఇంకొంచెం బెటర్గా రాయచ్చేమో, నాకు అర్థం కాలేదు, సారీ అండి. గణేష్ వేదవతి గారు, తర్వాత రెస్పెక్ట్ టు ఎల్డర్స్ హెరిటేజ్ అండ్ కల్చర్ అంటున్నారు జ్ఞానేశ్వర్. సాయి సుమంత్ ఫ్రమ్ అత్తాపూర్ హైదరాబాద్. ఎస్, క్రమశిక్షణ అని అంటున్నారు మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మెడ నుంచి. మనం అనుకున్నది స్పష్టంగా చెప్పే జ్ఞానం ధైర్యం చిన్నతనం నుండి అలవాటు చేయాలి అంటున్నారు. వీళ్ళెవరో మరి మెసేజ్ పెట్టలేదు, బట్ హ్యాపీ ఫ్రెండ్షిప్ చెప్పారు, థ్యాంక్ యూ. క్రమశిక్షణ హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ నుంచి మౌనిక, బాలు, వినయ్ కుమార్ మెసేజ్ చేస్తున్నారు. ఇంకా చిలుక నారాయణ, అనసూయ, యమున, జానకంపేట నిజామాబాద్ నుంచి. అండ్ పాలెం పోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా. అండ్ ఆడెప్పు సంతోష్ కుమార్ బెల్లంపల్లి. ఇంకా దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కూడా వీళ్ళందరూ క్రమశిక్షణ అనే చెప్తున్నారు. నాగ్నాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి రెస్పెక్టింగ్ ఎల్డర్స్ అండ్ డిసిప్లిన్ స్పోర్ట్స్ యోగా స్పిరిచువల్ ప్రోగ్రామ్స్ అంటున్నారు. ఓకే, ఆర్మూర్ నుండి నాథ్ ప్రేమ్నాథ్ కళావతి కూడా క్రమశిక్షణ. లైఫ్ స్కిల్స్ నేర్పించాలి అంటున్నారు రమణి గారు సికింద్రాబాద్ నుంచి. ఎస్, ఓకే, సివిక్ సెన్స్, నీట్నెస్ ఆన్ రోడ్స్, నాన్ యూజ్ ఆఫ్ ప్లాస్టిక్ కవర్స్, ఇలాంటి విషయాలు చెప్తే బాగుంటుంది అని చాలామంది కూడా మెసేజ్ చేస్తున్నారు. ఎస్, సో మీకోసం మరి షో టైంలో నెక్స్ట్ క్వశ్చన్, రోజుకి మీ ఫోన్ 1 గంట మాత్రమే పనిచేస్తుంది అంటే మీరు ఆ గంటలో చేసే పని ఏంటి? అంటే ఆ గంట తర్వాత మీరు ఫోన్ వాడలేరన్నమాట, అండ్ ఇందులో ఆప్షన్స్ ఏమీ లేవు. మీరు ఎంత ఛార్జింగ్ పెట్టినా, ఎంత రీఛార్జ్ చేసినా 1 అవర్ తర్వాత ఫోన్ పనిచేయదు. డేలో, ఒక రోజులో 1 గంట మాత్రమే మీ ఫోన్ పనిచేస్తుంది అంటే ఆ గంటలో మీరు ఫోన్తో చేసే పని ఏంటి? నాకు నా వాట్సాప్ మీద పంపించవచ్చు. వింటుండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

ఎస్ షో టైం వింటున్నారు. మరి షో టైంలో నేను అడిగిన క్వశ్చన్, రోజుకి ఒక గంట మాత్రమే మీ ఫోన్ పనిచేస్తుంది అంటే మీరు చేసే పని ఏంటి అని అడిగాను. సూర్యారాం నుంచి సుప్రియా శ్రీహర్ష్ మెసేజ్ చేస్తున్నారు, మా పేరెంట్స్కి కాల్ చేసి మాట్లాడతాను అని. రేడియో వింటాను అంటున్నారు నాగనాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి. అత్యవసరపు పనులు ఏమైనా ఉంటే అవి త్వరగా ఫినిష్ చేసుకుంటానంటున్నారు మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మేడ నుంచి. ఫ్రెండ్స్తో మాట్లాడతానంటున్నారు సూర్యారాం హైదరాబాద్ నుంచి. ఎస్ఎన్ మూర్తి అండ్ రాణి, ఓ షో టైం మాత్రమే వింటాను అంటున్నారు. మూసాపేట్ మహబూబ్ నగర్ జిల్లా నుండి ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకర్, లక్ష్మి, నరసింహ. నా అనుకునే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాను, తత నేను ప్రశాంతంగా నా పనులు నేను చేసుకుంటాను అంటున్నారు లిల్లీ ఫ్రమ్ సీతాఫల్ మండి. వివిధ్ భారతి హైదరాబాద్ ఎఫ్ఎం వింటాము, షో టైం వింటాము అంటున్నారు. ప్రొద్దుటూరు నుంచి దస్తగిరి సంధ్య, అలాగే పాటలు వింటానంటున్నారు షాపలి నుంచి చింత శ్రీనివాస్. ముఖ్యమైన వాళ్ళకి కాల్ చేసుకుంటానంటున్నారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి, యశోద అండ్ ఆత్మీయులతో మాట్లాడతారంట చందనగర్ నుంచి విజయ్ కుమార్. అలాగే నల్గొండ జిల్లా నరసింహపురం నుంచి నరసింహ మెసేజ్ చేస్తున్నారు, ఫస్ట్ నా గర్ల్ ఫ్రెండ్కి కాల్ చేస్తాను, నెక్స్ట్ మా ఫ్రెండ్కి ఫోన్ చేసి డబ్బులు వేయించుకుంటాను, తర్వాత ఫుడ్ ఆర్డర్ పెడతాను అని. బాగా ప్లాన్ చేసుకున్నారు. తర్వాత మంచి సాంగ్స్ వింటాను, నాటకాలు అవి వింటూ ఉంటాను అంటున్నారు బ్రహ్మయ్య ఫ్రమ్ కర్నూల్. యా వివిధ్ భారతి అంటున్నారు మళ్ళీ. హంపాపురం నుంచి నారాయణ స్వామి, చిరంజీవి, నాగభూషణ అండ్ చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి కూడా అదే ఆన్సర్ మెసేజ్ చేస్తున్నారు. ఫోన్ ఆఫ్ చేసిన తర్వాత మార్కెట్కి వెళ్ళి కూరగాయలు, ఇంటికి సంబంధించిన కిరాణా షాప్ ఇవి తీసుకొస్తాను అంటున్నారు. ఓకే ఓకే, సో ఫోన్ పనిచేసే ఆ గంటలో ఇవి చేస్తారా? ఫోన్ ఆఫ్ చేసేస్తే ఏమో మరి నాకు అర్థం కాలేదు. ఆర్మూర్ నుండి ఎం రాధా కుమారస్వామి, ఇంకొంచెం క్లియర్గా మెసేజ్ చేయండి సార్. తర్వాత మెయిన్ ప్రోగ్రామ్స్ వింటాను అంటున్నారు రమాదేవి, గీతానగర్ హైదరాబాద్ నుంచి. గబగబా ఇష్టమైన వాళ్ళతో మాట్లాడేసి మంచి మంచి పాత పాటలను వింటూ హాయిగా ఎంజాయ్ చేస్తాను ఆ గంట సేపు అంటున్నారు సికింద్రాబాద్ నుంచి రమణి గారు. గంట సేపు సెల్ పనిచేస్తుందంటే గంటలో మనకి అర్జెంట్ కాల్స్ కానీ, అర్జెంట్ ఏదైనా ఫోన్ పే చేసుకోవడం కానీ, మనం వేయడం కానీ, ఇలా ముఖ్యమైన విషయాలు ఏమైనా ఉంటే వాటిని మాట్లాడి ఆ ఫోన్ ఇంకా స్విచ్ ఆఫ్ చేస్తానంటున్నారు పాలెంపోలయ్య ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి. ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్ఫామ్ చేస్తాను అండ్ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకుంటాను మొబైల్ ఇష్యూ ఉంది, లేకపోతే అందరూ భయపడతారు. ఆహా, రోజు పనిచేయకుండా ఉండదు, రోజు గంటకి మాత్రమే పనిచేస్తుంది. బబ్లు వేణుక మెసేజ్ చేస్తున్నారు దుబాయ్ నుంచి, పిల్లలతో మాట్లాడడానికి సరిపోతుంది ఒక గంట, తర్వాత అవసరం లేదు నాకు ఫోన్ అంటూ మెసేజ్ చేస్తున్నారు. పేరు పెట్టలేదు వీళ్ళెవరు, రాధా ఎమ్మట, మరి ఎక్కడి నుంచి మెసేజ్ చేస్తున్నారు. ఇంటి పనులు ఏమైనా ఉంటే అవి చేసుకుంటానంటున్నారు. న్యూస్ చూడడం, స్టేటస్ చూడడం, ముఖ్యమైన వాళ్ళకి ఫోన్ చేయడం, రీల్స్ చూడడం, సాంగ్స్ వినడం, పాడడం అంటున్నారు సుందరయ్య జగిత్యాల నుంచి. అవసరమైన కాల్స్ చేసుకుని బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఫినిష్ చేసుకుని ఆఫీస్ వాళ్ళతో వర్క్స్ కూడా ఫినిష్ చేసుకుంటానంటున్నారు ఆడపు సంతోష్. అండ్ ఇళయరాజా గారి పాటలను డౌన్లోడ్ చేసి పెట్టుకుంటాను పెడన నుంచి అప్పల్ రాజు. ఎస్, ఎల్లప్పుడూ మీ ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఉంటాను. వెంకటేష్ ఫ్రమ్ నందిపేట, ఓన్లీ 40 మినిట్సే అండి షో టైం. అవసరం అనుకునే వాళ్ళకి డబ్బు సాయం చేస్తానంటున్నారు ఏకలవ్య నగర్ నుండి వెంకటేష్, శ్యామల. సోషల్ సర్వీసెస్ అంటున్నారు, వీటి గురించి అవగాహన కల్పిస్తారట. ఫోన్ పే ఎంటీ చేసేస్తానంటున్నారు ప్రవీణ్ దుబాయ్ నుంచి. మరి నెక్స్ట్ డే పనిచేస్తుంది కదా ఫోన్. కొడుకు కోడలతో మాట్లాడతానంటున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. రాంపురం నుండి కట్ల సతీష్, సుమలత కూడా మెసేజ్ చేస్తున్నారు. అండ్ వివిధ్ భారతికి ఓట్లు వస్తున్నాయి మళ్ళీ నాగర్ కర్నూలు జిల్లా నుంచి నేదునూరి కళ్యాణ్ చారి. ఎస్, సో నాకు అర్థమైంది మీ పల్స్ అర్థమైంది, చాలా ఎక్సైటింగ్గా ఉన్నారు, చాలా చాలా ఆన్సర్స్ పంపించాలనుకుంటున్నారు, కానీ నేను అడిగిన టైంలోనే మరి మీరు పంపించాలి కదా, పాట అయిన తర్వాత కూడా పంపిస్తున్నారు, సో నేను వాళ్ళ ఆన్సర్స్ అసలు చదవలేను. సో యా, ఇది మరి 157 అవుతుంది కాబట్టి టైం ఇంకొక పాట మీకోసం ప్లే చేసి షో టైం ఈరోజు ముగిద్దాం. మరి ఆన్సర్స్ పంపించిన మా లిజనర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఫ్రెండ్షిప్ డే విషెస్ కూడా పంపిస్తూనే ఉన్నారు మీ అందరికీ, మీ ఫ్రెండ్స్కి కూడా హ్యాపీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 2 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో మిడ్ డే న్యూస్ ఆంగ్లంలో వార్తలు వింటారు. అనంతరం 2 గంటల 15 నిమిషాలకి శక్తి సీరి వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 2:15 దాటి 50 సెకండ్లు. మరి కాసేపట్లో శక్తిశీలి వింటారు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆవిడ మీలా నాలా మనందరిలా ఒక సాధారణ ఉన్నత ఆశయాలు ఉన్న మహిళ. చదువుకుని పెళ్లి చేసుకుని కుటుంబ బాధ్యతల్లో ఇరుతూ మనం కన్న కలల్ని కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటాం కదా. లేదా ఆ ఇంకిప్పుడు ఏం సాధిస్తానులే అని అనుకుని ఆరంభంలోనే ఆ కలల్ని అంతం చేసేస్తుంటాం. తప్పు కాదు, బంధాలు బాధ్యతలు అలాంటివి మరి మన లాగేస్తాయి కదా. కానీ ఆ బాధ్యతలు నిర్వర్తిస్తూ మన కలల్ని నెరవేర్చుకుంటే, కళలు నెరవేర్చుకోవడమే కాకుండా అందులో ఉన్నత శిఖరాలను అధిరోహించి నలుగురికి మనకి తెలిసిన విషయాల్ని పంచుతూ ఉంటే ఇంకా బాగుంటుంది కదా. ఎస్, మరి మనలా సాధారణ మహిళ ఇంట్లోనే ఉంటూ ఒక వ్యాపారం మొదలుపెట్టి ఏటా 60 లక్షలు సంపాదిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో తన వంతు సహాయం అందిస్తున్నారు ఢిల్లీకి చెందిన ఈ మహిళ. మరి ఎవరావిడ, ఏంటి ఆ వ్యాపారం, అసలు ఎలా మొదలైంది, విషయాలన్నీ మాట్లాడుకుందాం ఇవాళ శక్తిశీలిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఎస్, శక్తిశీలి వింటూ ఉన్నారు అండ్ మనం మాట్లాడుకుంటున్నాం ఢిల్లీకి చెందిన ఒక మహిళ స్టార్ట్ చేసిన ఒక బిజినెస్ గురించి. మరి తన పేరు సుమన్ సుఖిజా, పుట్టగొడుగుల వ్యాపారం చేస్తారు ఆవిడ. పుట్టగొడుగులు అంటే ఒక రకమైన ఫంగస్ అనమాట, కానీ ఇది చక్కటి ఆహారం కూడా. అంటే అన్ని రకాల పుట్టగొడుగులు ఒకే రకమైన ఫలితాన్ని ఇస్తాయని చెప్పలేం, కానీ కార్డీసెప్స్ మిలిటరీస్ అనే ఈ వెరైటీ మాత్రం మనుషులకి ఒక వరం అనే చెప్పాలి. చాలా అడ్వాంటేజెస్ ఉంటాయన్నమాట ఇవి తినడం వల్ల అని అంటున్నారు డాక్టర్స్ అండ్ న్యూట్రిషనిస్ట్ కూడా. అంటే ఇది మంచి ఇమ్యూనిటీ బూస్టర్, అలాగే యాంటీ ఏజింగ్ సోర్స్ అని కూడా అంటారు. అంటే వయసుతో పాటు వచ్చే మెడికల్ కండిషన్స్ ని కంట్రోల్లో ఉంచుతుంది అనమాట. ఎస్, సో ఈ కార్డిసెప్స్ మిలిటరీస్ అనే వెరైటీని ఇండోర్ ఫార్మింగ్ ద్వారా పెంచుతూ ఉంటారు సుమన్ సుఖిజా. మొదట్లో ఇంటి పనులన్నీ అయిపోయాక ఇంకా ఖాళీగా ఉండే సమయం బాగా వృధా చేస్తున్నాను అని అనిపించి ఏదో చెయ్యాలి కానీ ఏం చేద్దామని అనుకున్నట్టు ఆవిడ. మరి ఢిల్లీ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన సుమన్ మొదట్లో బటన్ మష్రూమ్స్ గురించి తెలుసుకుందామని ఒక కోర్సులో జాయిన్ అయ్యారు. కానీ మధ్యలో ఈ కార్డిసెప్స్ మిలిటరీస్ అనే మష్రూమ్స్ ఆవిడని బాగా ఆకర్షించాయి. అలా ఆ వ్యాపారం చేద్దామని ఐడియా వచ్చిందంట. మరి తర్వాత ప్రయాణం ఎలా సాగింది మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670494944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి, రేడియో ఐకాన్ క్లిక్ చేయండి, వీబీ తెలుగు సెలెక్ట్ చేయండి, వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: శక్తిశీలి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. అండ్ స్టూడియో క్లాక్ లో టైం 2:31 దాటి 12 సెకండ్లు. నేల, మట్టి, పంటలు ఇవేవి పెద్దగా తెలియని పదాలు సుమన్కి. కానీ ఈ మెడిసినల్ మష్రూమ్స్ ని కల్టివేట్ చేసి నలుగురికి వాటి ప్రాముఖ్యతని తెలియజేయాలి అన్న ఉద్దేశం మాత్రం బలంగా ఉంది ఆవిడలో. ఒక 10x10 విస్తీర్ణం గల రూమ్ లో, అంటే 10x10 విస్తీర్ణం గల రూమ్ లో ఫార్మింగ్ మొదలు పెట్టారు ఆవిడ. ఆ మష్రూమ్స్ ని పెంచడానికి కావాల్సిన ఏసీ మెషిన్స్ ఇవన్నీ కలిపి దాదాపు 10 లక్షల దాకా పెట్టుబడి పెట్టారు. మరి పుట్టుకతోనే అన్ని వచ్చాయి కదా, తప్పులు చేస్తూ ఉంటాం, కింద పడుతూ ఉంటాం, కానీ మళ్ళీ లేచి నిలబడతాం కదా. మరి అలా ఆవిడ కూడా కొన్ని తప్పులు చేసి ఫలితాలు రాక మళ్ళీ మళ్ళీ ప్రయత్నించారు. గైడ్ చేయడానికి కూడా ఆవిడతో ఎవరూ లేరు, చాలా రీసెర్చ్ చేశారు, బుక్స్ చదివారు, ప్రాక్టికల్ గా ఆ టెంపరేచర్, హ్యూమిడిటీ అవన్నీ మెయింటైన్ చేసి ఆఖరికి ఆ క్రాప్ సైకిల్ అంతా అర్థం చేసుకున్నారు ఆవిడ. అప్పుడు వచ్చింది ఆవిడ చేతికి మొట్టమొదటి పంట. ఇదంతా ఒక 2.5 నుండి 3 నెలల సమయం పట్టిందిట ఈ క్రాప్ సైకిల్ అంతా అర్థం చేసుకోవడానికి అండ్ అది చేతికి రావడానికి. పంట రాగానే పెద్దగా అమ్మకాలు లేవు, మళ్ళీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి శాంపిల్స్ గా డిస్ట్రిబ్యూట్ చేశారు. సో వాళ్ళంతా వాళ్ళ ఆహార అలవాట్లకి మష్రూమ్స్ ని కూడా యాడ్ చేసి తిని డిఫరెన్స్ ఏంటో తెలుసుకున్నారట. అంటే హెల్తీగా ఫీల్ అయ్యారు, ఎక్కువసేపు యాక్టివ్ గా ఉండగలిగారు. దాంతో ఇంకా కొనడం స్టార్ట్ చేశారు ఈ పుట్టగొడుగుల్ని. మొదట్లో మరి 5 కిలోగ్రాముల పుట్టగొడుగుల్ని అమ్మేవారు. అండ్ అలా ఆర్డర్స్ పెరగడంతో 2018 అంటే 2018లో ఆరెంజ్ హర్బ్ అనే బ్రాండ్ ని స్టార్ట్ చేశారు. మరి దాని గురించి కూడా మాట్లాడుకుందాం ఈ సూపర్ హిట్ ట్రాక్ తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మధురిమ.
1: 5 కిలోగ్రాముల పుట్టగొడుగుల పంటతో స్టార్ట్ అయ్యి ఒక బ్రాండ్ ని స్థాపించారు ఢిల్లీకి చెందిన సుమన్ సుఖీజా అని చెప్తున్నాను కదా. అయితే ఆ నంబర్స్ ఇంకా అలా అలా పెరుగుతూనే ఉన్నాయి. 2019లో 5 కిలోగ్రాములు అండ్ అలా 2024లో 20 కిలోగ్రాముల పంటని పండిస్తూ వచ్చారు ఆవిడ. ఇప్పుడు మాత్రం 1 కిలోగ్రామ్ సుమారు కొన్ని వేలకి అమ్ముతుంటారట. సో అలా నంబర్స్ పెరగగానే ఆరెంజ్ హర్బ్ కూడా బాగా పేరు తెచ్చుకుంది. ఈ మష్రూమ్సే కాకుండా ఇంకా ఎన్నో హెల్త్ సప్లిమెంట్స్ కూడా అందిస్తారు ఈ బ్రాండ్ కింద. సంవత్సరం ఆదాయం సగటున 5 లక్షలు ఉండేదిట. మెల్లిగా ఉత్పత్తులు పెంచి పెద్ద పెద్ద ఈ కామర్స్ వెబ్సైట్స్ లో కూడా అమ్మకాలు చేసి ఇప్పుడు ఏటా సుమారు 40 లక్షలు కేవలం మష్రూమ్స్ మీదనే సంపాదిస్తోంది ఈ బ్రాండ్. మరి అంతటితో ఆగలేదు వ్యాపారం, ఇంకో ప్రోడక్ట్ వైపు అడుగులు వేశారు ఆవిడ. మరి అదేంటో కూడా చెప్పేస్తాను ఈ పాట తర్వాత.

ఎస్, శక్తిశీలిలో సుమన్ సుఖిజా గురించి మాట్లాడుకుంటున్నాం. ఎస్, సో ఏటా 40 లక్షల ఆదాయం దగ్గర ఆగిపోకుండా ఇంకో బిజినెస్ కూడా స్టార్ట్ చేసి రావడానికి చెప్తున్నాను కదా, మరి ఆ బిజినెస్ ఏంటంటే కుంకుమ పువ్వు బిజినెస్, సాఫ్రన్ అనమాట. సో దీన్ని ఆహార పదార్థాల్లో, పర్ఫ్యూమ్స్లో, కొన్ని మందుల్లో, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా వాడుతూ ఉంటారు. అయితే స్వచ్ఛమైన కుంకుమ పువ్వుకి కొంచెం భారతదేశంలో కాస్త డిమాండ్ ఎక్కువగా ఉంది అని గ్రహించి ఆ వ్యాపారం వైపు అడుగులు వేశారు సుమన్ సుఖిజ. మరి 7 లక్షల పెట్టుబడితో ప్రారంభమైంది అండ్ 3 లక్షల ఆదాయం వచ్చింది మొదట్లో ఈ బిజినెస్ నుంచి. సో ఇప్పుడు మాత్రం ప్రతి ఏటా ఆగస్ట్ నుండి నవంబర్ నెలలో 2 కిలోగ్రాముల కుంకుమ పువ్వుని పెంచుతారు అండ్ ల్యాబ్ లో కూడా టెస్ట్ చేసి ఇంత స్థాయిలో వ్యాపారాన్ని నడిపిస్తున్న సుమన్, రానున్న కాలంలో ఎలాంటి ప్లాన్స్ తో ముందుకు వెళ్దాం అనుకుంటున్నారు కూడా మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి,

ఎస్, మెడిసినల్ మష్రూమ్స్ ఇంకా సాఫ్రన్ బిజినెస్ లో దూసుకుపోతున్నారు సుమన్ సుఖీజా అని చెప్పాను. అండ్ ఆవిడ మరి నెక్స్ట్ ఆన్లైన్ బిజినెస్ ఏ కాకుండా ఆఫ్లైన్ బిజినెస్ వైపు కూడా అడుగులు వేద్దాం అనుకుంటున్నారు. సో హోల్సేల్ మార్కెట్ సూపర్ మార్కెట్స్ లో కూడా వాళ్ళ ప్రోడక్ట్స్ ని అమ్ముతూ ఏడాదికి కోటి రూపాయల ఆదాయం సంపాదించాలని ఆ దిశగా ప్రయాణిస్తున్నట్ట. మరి విద్యంతా తనలోనే ఉంచుకోకుండా నలుగురికి పంచాలి అన్న గొప్ప ఆలోచన ఆవిడది. అందుకే ఇండోర్ ఫార్మింగ్ లో సుమారు 500 మందికి పైగా శిక్షణ ఇచ్చారు. అండ్ ప్రతి చిన్న డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎవరికి వాళ్ళు ఇంట్లోనే మష్రూమ్స్ ని ఎలా పెంచుకోవచ్చో అని శిక్షణ ఇస్తూ ఉంటారన్నమాట. ఎంత మంచి ఆలోచన కదా. ఎస్, మరి ఇది తన ఒక్కదాని వల్లే కాదు, కుటుంబ సహకారం కూడా చాలా ఉంది అని చెప్తూ ఆశయాన్ని మాత్రం వదులుకోకూడదు, ప్రయత్నిస్తూనే ముందుకు సాగాలి అంటున్నారు సుమన్ సుఖీజా. ఇది మరి ఈనాటి శక్తిశీలి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం సరిగ్గా 3 గంటలు. మరికొద్ది క్షణాల్లో ముంబై కేంద్రం నుండి రీలే. నేను మీ ఆజే భవాని సైనింగ్ ఆఫ్.
1: సంపన్న కర్ణికి నేహా అగర్కర్ దేశాయ్ కో దీజే ఆజ్ఞా. నమస్కారం.

0: आपकी दादी जो ना।
1: మనమే దుడ్లు లేవు, మా వల్ల కాదు అని మాత్రం అనొద్దు.
2: అమ్మమ్మ ఎలా అంటామండి, ఇన్నాళ్ళకి ఈ విషయం ముడిపడింది, కాదు అనం లేదు అనం. ఏది మరి కాస్త
3: కుటుంబరావు
4: పోలీసులు ఇదేంటి ఈ సమయంలో? సార్ రండి రండి సార్, కూర్చోండి సార్.
3: రాంగ్ టైంలో వచ్చినట్టున్నాం కదూ.
4: నో నో సార్. పాపం పుష్పలత గారు, అన్యాయంగా సార్. సార్ ఏమైనా తెలిసిందా సార్? ఎవరో తెలిసిందా? ఆ కేసు కోసమేనా మీరు వచ్చింది?
3: ఎస్, తెలియకుండా ఎలా ఉంటుందండి. చాలా చాలా క్లియర్గా ఈజీగా తేలిపోయింది.
4: ఈజీగా తేలిపోయిందా? ఎవరు సార్? వాచ్మెన్ గారేనా?
1: అంతే సార్, పైసల కోసం ప్రాణాలు తీసే పాపులు సార్ వాళ్ళు.
3: రైట్ సైడ్, ప్రాణాలు పొట్టన పెట్టుకునే వాళ్ళు పాపులే, వారికి శిక్ష పడటమే ధర్మం.
4: లేడీ ఇన్స్పెక్టర్ గారు, అమ్మా ఇంత చీకట్లో మీరు కూడా?
5: డ్యూటీ ఇస్ గాడ్ కదా, పోలీస్ అంటే అర్థం తెలుసా? ఇప్పుడు మీరు మాకు అతిథి.
4: నేనా అమ్మా? నన్నా? నన్నా మీరు అరెస్ట్ చేసేది?
5: ఎస్, పదండి
4: సార్. ఎక్కడ పొరపాటు జరిగింది సార్? ఇది అన్యాయం సార్. నేను హత్య చేస్తానా? నాకు అంత ధైర్యం ఉందా సార్? అవసరం కూడా లేదు సార్. చూడండి, పబ్లిక్ సర్వెంట్గా ఉద్యోగం చేసి రిటైర్డ్ అయినా ఈ 10 ఏళ్ల నుంచి కృష్ణారామ అనుకుంటూ బతుకుతున్నాను సార్. నన్నా సార్ మీరు అరెస్ట్ చేసేది?
3: మిస్ రవళి.
5: ఎస్ సార్.
3: కస్టడీలోకి తీసుకోండి. కుటుంబరావు గారు, ఎక్కువ నటించకండి, చూడడానికి అంత బాగోలేదు. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, జరగండి జరగండి. ఎవరైనా సంతకం చేయండి ఇందులో.
4: ఏమిటయ్యా, ఎవరు అడగరేమిటి? ఎందుకు అని ప్రశ్నించరేమిటి? మీకోసం నేను ఇంతగా శ్రమపడి ఈ ఫ్లాట్స్ స్థానంలో రాజమహల్ కట్టించబోతుంటే ఇలా చూస్తూ ఊరుకుంటా? అడగండి, ఇది అన్యాయం అని అరవండి.
5: మాకు రుజువులు చూపించండి.
2: మాకు తెలియాలి, ఏ పాపం తెలియని పెద్ద మనిషి కుటుంబరావు గారు పిల్ల పాప కలవాడని ఇలా అన్యాయం చేస్తారా? మేము ఒప్పుకోం.
6: అవును మేము ఒప్పుకోము సార్. తోలుకొచ్చిన సార్ ఇళ్ళను
7: సార్. మేము నిజంగా మాకేం తెలియదు సార్.
3: మీకు ఈ హత్యలో భాగం లేదు, కానీ హత్య జరిగిన నేపథ్యం మాత్రం మీ ఇరువురిదే.
5: న్యాయానికి ధర్మానికి మరింత స్వేచ్ఛ ఉండుంటే స్వార్థ మనస్తత్వానికి లోపత్వానికి తగిన శిక్ష పడవలసింది, అది మీకే. కనీస సానుభూతి, ఏ కాస్తైనా మానవత్వం ఉండుంటే ఈ హత్య జరిగేది కాదు. మీ అదృష్టం బాగుంది కనుకనే కల్ప్రిట్ ఇంత త్వరగా దొరికాడు, మీరు బయటపడ్డారు. కుటుంబరావు గారు,
8: మేడం
5: మీ కుటుంబ సభ్యులందరూ ఇక్కడే ఉన్నారా?
8: ఉన్నారు మేడం.
5: వీడ్కోలు చెప్పేయండి, వెళ్దాం.
8: అమ్మా ఇన్స్పెక్టర్ గారు, మీరెక్కడో పొరపడుతున్నారు. ఏ రకంగానూ నాకు ఈ హత్యతో సంబంధం లేదు, ప్రయోజనము లేదు. సొసైటీలో నాకున్న పరపతి మీకు ఇంకా తెలిసినట్లు లేదు.
3: ఇజ్ ఇట్ ఓకే మిస్టర్ కుటుంబరావు?
8: సార్.
3: మీ వాళ్ళందరూ వచ్చినట్టేనా?
8: సార్. ఏ ఆధారంతో అరెస్ట్ చేస్తున్నారు నన్ను? వారెంట్ ఉందా? నా ఒక్కగానొక్క కొడుకు ప్రవీణ్ బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు, ఒక్కసారి వాడికి కాల్ చేస్తాను. వాడు ఈ సిచ్యుయేషన్ని ఊహించడం కూడా ఊహించలేడు.
3: ఇజ్ ఇట్ నో వరీస్, తండ్రి కొడుకులు ఇద్దరు ఒకే బంధనంలో, సారీ బందీలుగా బతకొచ్చు. పదండి.
7: నిజంగా మాకు అర్థం కావటం లేదు, ఇంతకీ మా అమ్మని చంపింది ఎవరు? ఎందుకు చంపారు? ఏ మోటివ్?
5: అవన్నీ కోర్టులో తెలుస్తాయి. లెట్ అస్ స్టార్ట్.
6: మేడం ప్రవీణ్ గురించి ఏదో అన్నారు, ఏమిటది?
8: ఇది చాలా అన్యాయం. ఎక్కడో బెంగళూరులో

0: నా కుమారుడికి ఇందులో ఏ సంబంధం లేదు. వాడు వెల్ ఎడ్యుకేటెడ్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, పెద్ద కార్పొరేట్ కన్సర్న్. ఏ ఆధారంతో వాడిని నేరస్తుడు అంటున్నారు?
1: ముందా సెల్ఫోన్ అటీ కానిస్టేబుల్, దీన్ని జాగ్రత్త చేయి. చూడండి కుటుంబరావు, యూఆర్ అండర్ అరెస్ట్. మీరే కదా అడిగారు ప్రవీణ్కి ఈ కేసుతో ఏమిటి సంబంధం అని.
2: అవునండి.
1: వినండి, ప్రవీణ్కి ఈ హత్యకు ఉన్న సంబంధాన్ని తెలియజేసినవి ఈ రెండు: పులిగోరు గొలుసు, తర్వాత డెంచూర్ ముందు కట్టుడు పళ్ళు. చూడండి కుటుంబరావు, ఇవి ఎవరో గుర్తుపట్టారా? నేను చెప్తాను. ఈ పులిగోరున్న బంగారు గొలుసు నీ ముద్దుల కొడుకు ప్రవీణ్కి మీ అత్తమామలు, అదే ప్రొద్దుటూరులో ఉంటారే వాళ్ళు, అతని పసితనంలో చేయించింది. ఇక ఈ రెండు కట్టుడు పళ్ళు మీ వాడు ఆటల్లో కింద పడ్డప్పుడు మీరు కట్టించిన కట్టుడు పళ్ళు. పెద్దావిడిని చంపే ప్రక్రియలో ఆవిడ ఆత్మరక్షణ కోసం పెనుగులాడినప్పుడు ఆ స్పాట్లో కింద పడిపోయినాయి. హంతకుడు ఏదో ఒక ఆధారం వదలకుండా వెళ్ళడు. మిస్ రవళి,
3: yes sir,
1: కంగ్రాచులేషన్స్ టు యూ, మంచి క్లూస్ ఇవి.
0: నో నో, అబద్ధం, ఇదంతా అబద్ధం. మా వాడికి ఈ కేసుతో ఏ సంబంధం లేదు. వాడుండేది బెంగళూరు, ఆ ముసల్దాన్తో ఏ వైరమూ మాకు లేదు. ఫ్రెండ్స్, ఇదేదో పోలీసుల ఎత్తుగడ. మా అబ్బాయికి మాకు ఈ హత్యతో ఎలాంటి కనెక్షను లేదు లేదు లేదు.
4: నాకు మీరు చెప్పేది ఏమీ అర్థం కావడం లేదు.
1: కథ మొత్తం వినకుండా అడ్డం పడితే ఎలా సార్? వాడు కంచికి వెళ్ళాలంటే చాలా మంది నీళ్ళు ఉంటాయి. ఈ అపార్ట్మెంట్ కట్టి 30 సంవత్సరాలు దాటింది. మీ అందరికీ వీటి స్థానంలో ఇదే ప్రదేశంలో ఒక్కొక్కరికి 2 అపార్ట్మెంట్ కట్టిస్తానన్న ఈ బిల్డర్తో ఏకీభావం కలిగింది. పాత 16 ఫ్లాట్స్ స్థానంలో 50 ఫ్లాట్స్ కట్టిస్తానని అతను ఆఫర్ ఇచ్చాడు. మీ అందరి ఆశలపై అడ్డం మిస్టర్ అండ్ మిస్సెస్ శ్రవణ్.
4: నో, నేనెప్పుడు కాదు అనలేదే.
1: కాదు అనడానికి కానీ అవును అనడానికి కానీ 203 ఫ్లాట్ మీ పేరు మీద లేదే. పుష్పలత గారికి తన ఫ్లాట్ను వదిలి ఎక్కడుండాలో తెలియలేదు. మీ శ్రీమతి ఆమెను ఫుట్పాత్ మీదకి పంపుతుందే తప్ప మీ వసారాలకు కూడా రానియదు.
5: సార్, మీరు నాపై పర్సనల్ రిమార్క్స్ చేస్తున్నారు.
3: ప్రాపర్టీ కోసం జరిగిన ఈ క్లాష్లో జరిగింది, ఇంప్రాపర్ కాబట్టే ఇంత విషాదం జరిగింది.
1: లెట్ మీ కన్క్లూడ్. అసోసియేషన్ జరిపే మీటింగ్స్లో మీరు ఎప్పుడూ పాల్గొనలేదు. వాళ్ళు పంపిన సమాచారాన్ని మీ నుండి సమాధానం లేదు. కారణం, సమాధానం మీ వద్ద లేదు గనక. అందుకే మిస్టర్ కుటుంబరావు ద ప్రెసిడెంట్ ఆఫ్ అపురూప అపార్ట్మెంట్స్ తనంతట తానుగా క్లీనర్ సర్టిఫికెట్ ఇచ్చుకోదలిచాడు. పెద్దావిడిని మట్టు పెట్టడమే పరిష్కారం అన్న దురాలోచనతో తన కొడుకును సంప్రదించాడు. 27వ తేదీ రాత్రి పుష్పలత గారి చావుకి ముహూర్తం పెట్టాడు. కుటుంబరావు కొడుకు ప్రవీణు తనతో పాటు 10 దాకా చదివి ఆ తర్వాత చదువు మానేసి చిన్న చితగా పనులు చేసుకుని బతికే వేణుగోపాల్తో కలిసి అతి క్రూరంగా చంపాడు. అయితే ఆ స్నేహితులిద్దరి మధ్య అప్పుడే డీల్ చెడిపోయింది. ప్రవీణ్ ఇస్తానన్న దానికన్నా మరింత ఎక్కువ కావాలని అడిగిన వేణుగోపాల్ అభ్యర్థుడిని ప్రవీణ్ ఒప్పుకోలేదు. ఘర్షణలో ఊడిపోయిన పళ్ళను కట్టించుకునేందుకు మరో 2 రోజులు ప్రవీణ్ ఇదే నగరంలో ఉండాల్సి వచ్చింది. ఫ్లాట్ నెంబర్ 203కి వెళ్ళి వెతుక్కోవడానికి అతనికి ధైర్యం చాలలేదు. సాధ్యమైనంత వరకు ఇంట్లోనే ఉండిపోయిన ప్రవీణ్ పళ్ళు కట్టించుకునేందుకు డెంటిస్ట్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని ఆ మర్నాడు పళ్ళను అమ్ముచ్చుకోవడం జరిగింది. ఆ 2 రోజుల్లో దిక్కులేని చావుకు గురైన పుష్పలత గారి శవం కుళ్ళిపోయింది. ప్రవీణ్ తప్పుకున్నాడు. కుటుంబరావు గారు ఆ ఫ్లాట్లోకి అడుగు కూడా పెట్టకుండా అమాయకుళ్ళగా నటించాడు. ఇది సంగతి
0: సార్. ఇది అబద్ధం సార్. నా కుటుంబానికి ఇందులో ఏమాత్రమూ సంబంధం లేదు. నమ్మండి సార్, నన్ను నమ్మండి.
1: గుడ్ పర్ఫార్మెన్స్ కుటుంబరావు గారు. ఇంతకీ ఈ విషయం ఎలా తెలిసిందో చెప్పనివ్వండి. ప్రవీణ్కి ఈ హత్యాకాండలో సాయం చేసిన వేణుగోపాల్ టెలిఫోన్ కాల్స్కి ప్రవీణ్ రెస్పాండ్ అవ్వలేదు. ఆ కసితో ఆకాశరామన్నగా మారి ఇన్ఫర్మేషన్ అందించాడు. ఆకాశరామన్న ఆనుపోను తెలుసుకోవడం మా పోలీస్ డిపార్ట్మెంట్కి డిలీట్ చేసినంత తేలిక. సో కుటుంబరావు గారు, అనుకో మీ 70 సంవత్సరాల జీవితంలో ఇలాంటి ఉత్కంఠభరిత సన్నివేశం చూసి ఉన్నారనుకోను.
6: అమ్మా, ఇన్స్పెక్టర్ అమ్మా, దండాలు తల్లి, కూటికి గూటికి గుడ్డకి నోచుకొని బక్కోళ్ళు, చదువు రానోళ్ళం, ఈ సావు మా సావు కొత్తదని భయపడినాం. మమ్మల్ని అన్యాయం కాకుండా కాసినవు తల్లి, నీ కాలు మొక్కుతామయ్యమ్మా.
7: చ
3: చదువుకున్న వాళ్ళకి సంస్కారం రావాలి. కానీ నేటి పరిస్థితి చదువు కొందరిలో స్వార్థాన్ని, మోసాన్ని, డబ్బు కోసం గడ్డి తినే నీచత్వాన్ని నేర్పుతోంది. చదువుకోకపోవడమే మీరు చేసిన మంచి పని యాదమ్మా. నిజానికి మిమ్మల్ని ఇందులో ఇరికించే ప్రయత్నం చేశాడు ఈయన. సైదుల దగ్గరికి మనుషుల్ని పంపి మీ మీద అనుమానం కలిగేలా చేశాడు. అందుకే సైదుల్ని హంతకుడిగా కాకపోయినా అనుమానితుడిగా విచారించవలసి వచ్చింది. వీఆర్ సారీ. ఓకే సార్, లెట్ అస్ మూవ్. మా పేరెంట్స్ కంగారు పడతారు.
1: మొత్తానికి ఏ పొజిషన్లో ఉన్నా ఆడపిల్ల ఆడపిల్ల అనిపించవరావళి.
3: ఎస్ సార్, ఐ టేక్ ఇట్ యాజ్ ఎ కాంప్లిమెంట్.

మీరింతవరకు ఎవ్వరిది పాపం నాటకం విన్నారు. ఇందులో పాల్గొన్న కళాకారులు డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, శ్రీమతి ముళ్లపూడి రాజేశ్వరి, శ్రీ కృష్ణార్జునరావు వెన్న, శ్రీ కె మురళీకృష్ణారెడ్డి, కుమారి ఎంబి హిమచంద్రిక, శ్రీ కేతోజు భానుప్రకాష్, శ్రీమతి సాయిలక్ష్మి చాగంటి. రచన శ్రీమతి నందిరాజు పద్మలతా జయరాం. నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. సహకారం శ్రీ జంగా అనిల్ కుమార్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనో
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగా

0: ఫ్రెండు ఫ్రెండు తను లవ్లో పడేయడానికి ఓ మంచి ఐడియా చెప్పు ఫ్రెండు.
1: రోజు ఫ్లవర్స్ పంపించరా, ఫిదా అయిపోద్ది, పడిపోద్దు.
0: ఏంటి ఫ్లవర్సా? తను ఏమైనా ఫ్లవర్ షాప్ పెడుతుందా?
1: ఏయ్ షాప్ లో కాదు, తలలో పెట్టుకోవడానికి.
0: అబ్బా తను పూలకి ఈలకి పడిపోయే రకం కాదు ఫ్రెండు. హై ఎండు ఈ వాడిపైన ఐడియాలు వదిలేసి ఫ్రెష్ ఐడియా చెప్పా.
1: ఓకే

0: పడేసిన హెయిర్ పిన్లు, పడేసిన చాక్లెట్ ర్యాపర్లు, ఇసిరేసిన ఐస్ పుల్లలు భద్రంగా దాచుకోరా.
1: లైఫ్ లాంగ్ ఇదే లవ్ మెయింటైన్ చేయాలంటే కొంప మున్సిపాలిటీ డంప్ యార్డ్ అయిపోతుంది. అందుకని ఇంకో ఐడియా చెప్పు ఫ్రెండ్.
0: తను ప్రేమించాలని గుళ్ళో నూటొక్క టెంకాయలు కొట్టు, ఆ దెబ్బతో చూడు ఫ్రెండు, అయిపోద్ది నీ లైఫ్ సెట్.
1: నూటొక్క టెంకాయలు కొడితే ఆ కొట్టుడు లైఫ్ అవుద్ది సెట్. నీ ఐడియా ఫాలో చేస్తే నా లైఫ్ కన్ఫర్మ్ గా ఫస్ట్.

0: ఊళ్ళో తను చూస్తుండగా ఆరుతున్న దీపానికి చేతులడ్డం పెట్టు. కానట్టయిపోద్ది చచ్చినట్టు.
1: ఆరుతున్న దీపానికి చేతులడ్డం పెట్టడానికి ఉన్నదిగా ఎల్ఐసి. ఇదో ఐడియానా.

0: తన గురించి ఒక కవిత రాయనాయనా. పడడం ఖాయం ఏ అమ్మాయినా.
1: ఇది బాగుంది అను, నువ్వంటే నాకు ప్రాణం. ఫ్రెండ్ ఎంతకి రావద్దు, పా కింద పెట్టాలా రా కింద పెట్టాలా?
0: నా కింద పెట్టరా. అబ్బాయిల్లో అమ్మాయిలకు నచ్చేది సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఫ్రెండ్.
1: తక్కేం కాదు, అలా అయితే మన బ్రహ్మి కంటే లవర్ బాయ్.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 4 గంటలు. ఈ పూట ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 5 గంటలకు మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై మా సాయంకాలం ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు, మరి నమస్కారం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. మాదక ద్రవ్యరహిత సమాజంతోనే వికసిత్ భారత్ 2047 కల నెరవేరుతుందని గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఉద్ఘాటించారు. మాదక ద్రవ్యాల మహమ్మారిని తరిమికొట్టడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నషాముక్త్ భారత్ ప్రచారాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈరోజు హైదరాబాద్ గచ్చిబౌలిలోని శాంతి సరోవర్ గ్లోబల్

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 5 గంటలు. శ్రోతలందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ అభిరుచి కార్యక్రమం మొదలు పెడదాం. ముందుగా కోరుతున్న శ్రోతలు, ఆర్మూర్ మండలం పిపిలి గ్రామం నుంచి కోరుతున్న శ్రోతలు సాయికృష్ణ, గోపి, నర్సయ్య, నరేందర్, సదానంద్, నరసయ్య, భోజారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్ వారి మిత్రబృందం, వీరందరి కోరికపై ఓ మై ఫ్రెండ్ సినిమా నుండి ఈ పాట విందాం.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: అబ్బా, ఈవిడ అన్ని రివర్స్ లోనే మాట్లాడుతుంది. ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
3: బిఏఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ జిల్లా న్యూ ఎన్జిఓస్ కాల్ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, శ్రీహిత, ఋషికేష్, అక్షయ్ వారి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై చెల్లెలి కాపురం సినిమా నుండి ఈ పాట విందాం.

0: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
1: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
0: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
1: 24 గంటలు అత్యవసర సేవలు.
0: NABH గుర్తింపు.
1: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత BLOలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ జిల్లా తిమ్మాపూర్ గ్రామం నుండి కోరుతున్న శ్రోతలు, దాసరి లలిత, అనన్య, రాజేశ్వర్, వేదవతి, వినోద్, భూమేశ్వర్, భూలక్ష్మి, వారి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై మేజర్ చంద్రకాంత్ సినిమా నుండి ఈ పాట విందాం.

శ్రోతలను 3.2 MHz పై అభిరుచి కార్యక్రమం వింటున్నారు. తర్వాత పాట కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా పవన్ నగర్ నుండి కోరుతున్న శ్రోతలు స్వామి రవి రాజు శ్రీనివాస్ వారి మిత్రబృందం వీరందరి కోరికపై చిన్ననాటి స్నేహితులు సినిమా నుండి ఈ పాట విందాం.

అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాఠం పోతున్న శ్రోతలు, కర్ణాటక రాష్ట్రం నుండి చిన్న తిరుపతి గ్రామం నుండి కోరుతున్న శ్రోతలు ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మాన్విత వారి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై గ్యాంగ్ లీడర్ సినిమా నుండి ఈ పాట విందాం.

పాటతో ఈనాటి అభిరుచి కార్యక్రమం సమాప్తం. తిరిగి 5:45 సినీ రంజని కార్యక్రమంలో మరికొన్ని పాటలు విందాం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, ఇప్పుడు సమయం 5:30. ఇప్పుడు వినండి జానపద గీతాలు.

0: నేను నేహ. ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్
2: కొత్త కార్గిల్ చికెన్ అవకాశమా? వావ్, నానాకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపల్స్ ఉంది.
3: ఆగు మొద్దు.
2: ఏంటి
3: ఇలాంటి పాపాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు.
4: నీకు అర్థమైంది కదా, రిలాక్స్.
2: కానీ కార్గిల్ చికెన్ ఉంటే నానా హోంవర్క్ చేయమని వరు కాదు.
3: ఆర్బిఐ అంటుంది స్మార్ట్ అవ్వండి,
2: కూల్ గా ఉండండి.
5: హలో
6: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
5: మళ్ళీ
6: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
7: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
5: సార్ అంత డబ్బా?
7: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
5: సార్ 2 లక్షలు?
8: ఏమైంది నాన్న?
5: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
6: అరే
5: కట్ చేసావా?
8: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
5: మోసమా?
8: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
5: డబ్బుని పోగొట్టుకుంటారు.
9: ఆర్బిఐ అంటుంది
1: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
10: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
11: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్. స్త్రీలలో ప్రసవం తర్వాత వయసు పెరిగాక జననేంద్రియాలు వదులుగా అవటం, దగ్గినా తుమ్మినా మూత్రం లీకేజీ కావటం, మూత్రం ఆపుకోలేకపోవటం, యోని పొడిబారిపోవటం, ఇన్ఫెక్షన్ రావటం మొదలైన సమస్యలకు కుట్టు కోత మత్తుమందు అవసరం లేకుండా
12: అత్యాధునిక జర్మన్ లేజర్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ కుర్చీ ద్వారా సులభమైన లేజర్ చికిత్స.
11: కేవలం 30 నిమిషాలలో 4 నుండి 6 సెషన్స్ లో ఎలాంటి నొప్పి లేకుండా చికిత్స అందించబడుతుంది.
12: సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా కలిలివాడి, నిజామాబాద్. ఫోన్ 0846225334.
13: PM జయ్ అబ్ గరీబో కే జయ్ బన్ గయి హై. దేశ్

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆ ಕಿಂದ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೂ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನಿ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా
3: సైబాల్
2: నడుగుల తామరా
3: సైబాల్
2: గొర్రెద పుల్లా
3: సైబాల్
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
5: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జిస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరి

0: గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మ లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
2: మరికొన్ని జానపద గీతాలు విందాం.

ఆ పాటతో ఈనాటి జానపద గీతాలు సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు వినండి సినీరంజని కార్యక్రమం. సినీరంజని కార్యక్రమంలో ప్రాణ స్నేహితులు సినిమా నుండి ఈ పాట విందాం.

0: కార్యక్రమంలో ఒక ప్రకటన విందాం.
1: జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: in high frequency indicators during the April-June quarter. SBI Research also noted that the global environment remains uncertain amid the West Asia crisis, but India's domestic economy has shown resilience. India's coal production has witnessed a growth of 7.51% in July 2026 compared to the same period last year. Overall coal production in the country during July this year has reached 69.75 million tons as per provisional data. Coal dispatch during the last month showed a growth of 17.34% year-on-year in July. In the United States, Washington Governor Bob Ferguson has declared a statewide emergency, imposed a burn ban as fast-spreading wildfires driven by strong winds scorched nearly 3,000 acres and forced thousands of people to evacuate. The National Weather Service issued Washington's first ever particularly dangerous situation red flag warning for parts of central and eastern Washington, citing extreme winds and low humidity. The rapidly spreading Old Trail fire in Spokane County has threatened around 4,000 buildings. Premier pacer Jasprit Bumrah is set to miss India's two-test tour of Sri Lanka after failing to recover fully from a knee injury. The Sri Lanka series begins from 15th of this month in Galle. The swelling in cricketer's knee seems to be more serious than it initially looked, and the sports science team at Bengaluru's Centre for Excellence doesn't want to rush the seasoned pacer to the grind of international cricket, keeping in mind a packed calendar ahead. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి సమయం 6:10 ప్రకటన అనంతరం తెలుగులో ప్రాంతీయ వార్తలు విందాం.
2: వినండి, మీరు పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన గురించి విన్నారా?
3: భారత్ సర్కార్ కా లక్ష్య సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
2: దీంతో మీ ఇల్లు సూర్య ఘర్ అవుతుంది, అంటే కరెంటు బిల్ సున్నా. ఇంకా ఎక్కువ కరెంటు ఉత్పత్తి అయితే విద్యుత్ గ్రేడ్ కు అమ్మి డబ్బు సంపాదించవచ్చు. అయితే ఎందుకు ఆలస్యం? ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి పిఎం సూర్యఘర్ .gov.in లో.

ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. మేరా యువభారత్ ఆధ్వర్యంలో బ్రహ్మకుమారిల సహకారంతో హైదరాబాద్ లో నిర్వహించిన నషాముక్త్ యువభారత్ సంకల్ప్ అభియాన్లో సుమారు 1500 మంది యువత ప్రతిజ్ఞ చేశారు. కీటో మోటార్స్ సంస్థ తొలి కమర్షియల్ ఎలక్ట్రిక్ బస్సును ఈరోజు కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆవిష్కరించారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్లో భాగంగా రాష్ట ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అమెరికాలో జరిగిన ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సమావేశంలో తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంజనీరింగ్ విద్యార్థులు ఇంజనీర్లను అవమానించేలా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాశారు. సికింద్రాబాద్ లో లష్కర్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మేరా యువభారత్ ఆధ్వర్యంలో బ్రహ్మకుమారీస్ సహకారంతో హైదరాబాద్ లో నిర్వహించిన నషాముక్త్ యువ భారత్ సంకల్ప్ అభియాన్లో సుమారు 1500 మంది యువత పాల్గొన్నారు. ప్రధానమంత్రి వర్చువల్ సందేశాన్ని ప్రసారం చేయగా అనంతరం పాల్గొన్న యువత నషాముక్త్ యువ భారత్ ప్రతిజ్ఞ చేశారు. తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరై మాదక ద్రవ్యరహిత సమాజ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని బేగంపేట ఐఏఎస్ అధికారుల సంఘం క్లబ్లో ఈరోజు కీటో మోటార్స్ సంస్థ తొలి కమర్షియల్ ఎలక్ట్రిక్ బస్సు ఆవిష్కరణ అధికారిక ఫ్లీట్ హ్యాండోవర్ కార్యక్రమం జరిగింది. కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఎలక్ట్రిక్ బస్సును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పరిశుభ్రమైన పర్యావరణ హిత రవాణా వ్యవస్థకు విస్తరణకు ఎలక్ట్రిక్ వాహనాలు కీలకమని ఆయన పేర్కొన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సమావేశంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రాష్ట్రాభివృద్ది ప్రణాళికలను వివరించారు. 2047 నాటికి తెలంగాణను

0: $3 trillion ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్లో భాగంగా ఫ్యూచర్ సిటీ, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, ప్రభుత్వ ఐటీఐల ఆధునీకరణ, 27 లక్షల మంది విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ పర్యాటక అభివృద్దిలో ప్రవాస భారతీయులు భాగస్వాములు కావాలని రాష్ట పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. అమెరికాలో జరుగుతున్న 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ మహాసభల్లో ప్రసంగిస్తూ ఆయన రాష్టంలోని పర్యాటక ప్రాంతాలు, వారసత్వ కట్టడాలను ఎన్ఆర్ఐలు దత్తత తీసుకుని అభివృద్దికి తోడ్పడాలని కోరారు. హైదరాబాద్లో 10 కోట్ల రూపాయలతో ఎన్ఆర్ఐ భవన్ నిర్మాణానికి కృషి చేస్తానని తెలిపారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ను అభివృద్దిలో అగ్రగామిగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం నుంచి నగరాభివృద్దికి అధిక నిధులు తీసుకురావడానికి కృషి చేస్తున్నట్టు తెలిపారు. నగరంలో యుఐడిఎఫ్ నిధులతో చేపట్టిన సిసి రోడ్డు, డ్రైనేజీ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం కిసాన్ నగర్లోని పోచమ్మ ఆలయంలో పూజలు నిర్వహించి బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు. రాష్ట ప్రభుత్వం మత్స్యకారుల జీవనోపాధి అభివృద్దిలో భాగంగా ఉచిత చేపలు, రొయ్యల పెంపకం పథకానికి 116 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. త్వరలో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి రాష్ట వ్యాప్తంగా చెరువులు, జలాశయాల్లో చేపలు, రొయ్య పిల్లలను ఉచితంగా విడుదల చేయనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం వికసిత్ భారత్ దిశగా వేగంగా ముందుకు సాగుతోందని తెలంగాణ బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు అన్నారు. అమెరికాలోని బాల్టిమోర్లో అమెరికన్ తెలుగు అసోసియేషన్ సమాపేశాల సందర్భంగా ప్రవాస భారతీయులతో ఆయన మాట్లాడారు. మౌలిక సదుపాయాల అభివృద్ది, స్టార్టప్ల ప్రోత్సాహం, స్వదేశీ రక్షణ రంగం బలోపేతంతో భారత్కు ప్రపంచవ్యాప్తంగా గౌరవం పెరిగిందని చెప్పారు. తెలంగాణలో బీజేపీ ప్రజలకు విశ్వసనీయ ప్రత్యామ్నాయంగా ఎదుగుతోందన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంజనీరింగ్ విద్యార్థులు, ఇంజనీర్లపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు తారక రామారావు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాశారు. ఇంజనీర్లను అవమానించేలా వ్యాఖ్యానించడం సరికాదని ఆయన పేర్కొన్నారు. ఈ అంశంపై స్పందించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ యువతకు, విద్యార్థులకు, ఇంజనీర్లకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ మౌనం ఈ వ్యాఖ్యలను సమర్థించినట్టేనని ఆయన ఆరోపించారు. ప్రాణహిత జలాల వినియోగం, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణ, లక్ష్మీ బ్యారేజీ మరమ్మతులపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని బీఆర్ఎస్ రాష్ట ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా కోటిలింగాల వద్ద గోదావరి బ్యాక్ వాటర్తో పాటు నంది మేడారం, లక్ష్మీపూర్ గాయత్రి పంప్ హౌస్ ను పలువురు నాయకులతో కలిసి పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ ఆయన,
1: కన్నపల్లి పంప్ హౌస్ ఏదైతుందో 93.5 మీటర్ లెవెల్ నుండి మనం పైకి ఎత్తిపోసుకునేటువంటి అవకాశం, చిన్న పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తున్నప్పుడు కాఫర్ డ్యామ్ నిర్మాణం చేసి అక్కడ నీటిని నిలుపుదల చేయటము ఇట్స్ రొటీన్ ఇంజనీరింగ్ ప్రాక్టీస్ అందరూ డిమాండ్ చేసిన అన్నారు. కన్నపల్లి పంప్ హౌస్ నీటి తరలిపి చేసే అవకాశాన్ని చూపెట్టడానికి పర్యటన చేపట్టింది. ఇంతవరకు ఏదైతుందో ఉత్తమ్ రెడ్డి ఆ కన్నపల్లి పంప్ హౌస్ సందర్శించాలి.
0: సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ తెల్లవారుజామున మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వం తరపున అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. మధ్యాహ్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు కొండ సురేఖ, పొన్నం ప్రభాకర్, సీతక్కతో సహా పలువురు మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మరోవైపు బోనాలు సమర్పించేందుకు భక్తులు తెల్లవారుజాము నుంచే పోటెత్తారు. భక్తులతో సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో సందడి నెలకొంది. సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి అమెరికా కాన్సుల్ జనరల్ లారా ఈ విలియమ్స్ బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే టీపీసీసీ అధ్యకుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు తారక రామారావు, రాజ్యసభలో బీఆర్ఎస్ పక్షనేత వద్దిరాజు రవిచంద్ర తదితరులు ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాబోయే 3 రోజుల పాటు రాష్ట్రంలో 1-2 చోట్ల తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ

0: తెలిపింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పోచమ్మ, ఉజ్జయిని, మహంకాళి అమ్మవారి బోనాల పండుగ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో ఆషాఢ బోనాల వేడుకలు భక్తి శ్రద్దలతో కొనసాగుతున్నాయి. కాగజ్ నగర్ లోని మహంకాళి అమ్మవారిని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు దంపతులు దర్శించుకుని బోనం సమర్పించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నెల 17న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ జరుగుతుందని, సెప్టెంబర్ 16 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నట్టు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ ఒక ప్రకటనలో తెలిపారు. క్లెయిమ్స్, అభ్యంతరాలపై నోటీసుల జారీ, పరిష్కార ప్రక్రియ ఈ నెల 17 నుంచి అక్టోబర్ 15 వరకు కొనసాగుతుందని, అక్టోబర్ 19న తుది ఓటర్ల జాబితా ప్రచురించనున్నట్టు తెలియజేశారు. రాష్ట హోంశాఖలో ఖాళీగా ఉన్న 7437 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయ్యింది. అభ్యర్థులు ఈ నెల 19వ తేదీ నుంచి సెప్టెంబర్ 9వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి హామీ పథకం ఉద్యోగులు చేస్తున్న సమ్మె 2వ రోజు కొనసాగింది. ఉద్యోగుల సంఘం జేఏసీ జిల్లా చైర్మన్ రమేష్ మాట్లాడుతూ 20 ఏళ్లకు పైగా ఉపాధి హామీలో పనిచేసి ఇప్పుడు వివిజీరామ్జీలో పనిచేస్తున్న ఉద్యోగులను ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయాలన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. మేరా యువ భారత్ ఆధ్వర్యంలో బ్రహ్మకుమారీల సహకారంతో హైదరాబాద్ లో నిర్వహించిన నషా ముక్త్ యువ భారత్ సంకల్ప అభియాన్లో సుమారు 1500 మంది యువత ప్రతిజ్ఞ చేశారు. కీటో మోటార్స్ సంస్థ తొలి కమర్షియల్ ఎలక్ట్రిక్ బస్సును ఈరోజు కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆవిష్కరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: మోదీ హర్ పరివార్ కో ఘర్ మే బిజ్లీ బనాకర్ వహీ బిజ్లీ బేచ్కర్ కమాయి కా ఏక్ ఔర్ సాధన్ దేనా చాహతా.
2: భారత ప్రధానమంత్రి భారతదేశంలో ప్రారంభించిన సౌర విప్లవం, దాని ప్రభావం ఇప్పుడు కనిపిస్తుంది. భారతదేశంలో ఒక్కొక్కటిగా 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాల పైకప్పులపై సోలార్ ప్యానెళ్లు పెట్టబడ్డాయి. మీరు కూడా ఈ శక్తి విప్లవంలో భాగమవ్వండి. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.
3: వికసిత భారతస్య లక్ష్యం సాధయితుం వికసిత భారత సంకల్పాభియానాయ నషా ముక్తి యువా ఇతి కార్యక్రమమపి ఉద్ఘాటితవాన్. కేరళ రాజ్య ప్రచండ వృష్టిః నిరంతరం వినాశం జనయతి. 8 జనాః మృతాః ఇత్యుచ్యతే. సహస్రశః జనాః సాహాయ్య శిబిరాన్ ప్రతి స్థానాంతరితాశ్చ. అసమ రాజ్యే 27,000తమవర్షస్య జనగణనార్థం స్వగణనా సమారబ్ధా. గృహసూచీకరణ ప్రక్రియాయాః ప్రాక్ అగస్త మాసస్య 16 దినాంకపర్యంతం అంతర్జాల సువిధ ఉద్ఘాటితాస్తి. ఇండోనేషియా దేశే మదురా ద్వీపే నౌకాయానస్య అగ్ని ప్రకోపాత్ 5 జనాః మృతాః, 41 జనాశ్చ లుప్తాః సంతి. అపి చ బ్యాడ్మింటన్ క్రీడాయాం తన్వీ శర్మా ఇత్యేషా తైపే ఓపెన్ ఇతి క్రీడాయాం ప్రథమవారం BWF వరల్డ్ టూర్ ఇతి ఉపాధిం ప్రాప్తవతీ. అథ వార్తాః విస్తరేణ. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అద్య అవదత్ యత్ భారతం యావత్ వికసిత భారతం భవితుం ప్రావర్తతే తదా రాష్ట్రస్య యువకాః శారీరికరూపేణ స్వస్థాః, మానసికరూపేణ సుదృఢాః, ఆత్మవిశ్వాసయుక్తాశ్చ భవేయుః. అద్య నవదిల్ల్యాం ఆభాసీయ మాధ్యమేన నషా ముక్త యువా వికసిత భారత సంకల్పాభియానస్య ఉద్ఘాటనే భాషణం కురవన్ శ్రీమోదీ అవదత్ యత్ యువజనాః సర్వదా మాదకద్రవ్యేభ్యః దూరీభూయ స్వస్థ జీవనశైలీం స్వీకర్తుం శక్నువంత్వీతి.
1: नशा केवल शरीर को नुकसान नहीं पहुंचाता, नशा एक मां की मुस्कान छीन लेता है, नशा एक पिता के सपनों को चूर चूर कर देता है. और जब परिवार में समाज में ऐसा होता है और कहीं ना कहीं राष्ट्र की शक्ति भी कमजोर पड़ जाती है. और इसलिए हमें हर एक युवा को नशे के चुंगल में फंसने से बचाना है.
3: శ్రీమోదీ ఇత్యయం అవదత్ యత్ అయం ఉపక్రమః మాదక ద్రవ్యాణాం దురుపయోగం విరుద్ధ్య శత సప్తాహస్య రాష్ట్రవ్యాపి జనసహభాగ అభియానస్య ఆరంభం కరిష్యతి ఇతి. శ్రీమోదీ

0: వేదగీతం విన్నారు. ఇప్పుడు వినండి ఒక ప్రకటన విందాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు వినండి సినీరంగిణి కార్యక్రమంలో మరి బంగారు రాజు సినిమా నుండి ఈ పాట విందాం.

ఈ పాటతో ఈనాటి సినీ రంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం శ్రోతలకు గమనిక, ఈరోజు 8 గంటలకు అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు ప్రసారమవుతాయి. గమనిక విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 6:50 కావస్తుంది. కొద్ది క్షణాలు

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు సోయా చిక్కుడులో చీడపీడలను సమగ్రంగా ఎలా నిర్వహించుకోవాలి అనే వివరాలు అందజేస్తున్నారు. ఈ విధంగా చీడపీడల నివారణలో పురుగు మందులు అనివార్య భాగమైపోయాయి. అవి కేవలం చీడపీడల నివారణకే కాక ప్రత్యక్షంగా, పరోక్షంగా పర్యావరణం మానవాళిపై కలగజేస్తున్న దుష్ప్రభావాలపై ఇప్పుడిప్పుడే అవగాహన పెరుగుతుంది. రసాయన పురుగుల మందుల వాడకం గత శతాబ్ద కాలంగా పెరుగుతూ వచ్చింది. సస్యరక్షణలో వాడుతున్న మందుల వాటా చూస్తే పురుగు మందులు 60%, తెగుళ్ళు మందులు 18%, కలుపు మందులు 16%, జీవకీటక నాశనలు 3% ఉన్నాయి. అంటే అత్యధికంగా పురుగుల నివారణలోనే మందుల వాడకం అధికంగా ఉంది. అయితే పురుగు మందులే పరిష్కారమా అని చూస్తే రాను రాను మేలు చేసే కీటకాలు అంటే మిత్ర పురుగులు, పక్షులు, జీవాలు ఉనికికి నష్టం వాటిల్లి పురుగుల ఉధృతి గణనీయంగా పెరిగే అవకాశము ఉంది. మనం ఉపయోగిస్తున్న పురుగు మందుల్లో 1-2% మందు మాత్రమే ఉద్దేశించిన లక్ష్యాన్ని చేరుతుండగా మిగతాది మన జలవనరులు, వృక్ష జంతుజాలాలు మనుషులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. అలాగే మొక్కలలో పరాగ సంపర్కానికి దోహదపడే తేనెటీగలు, సీతాకొక చిలుకలు, అనేక మిత్ర కీటకాలు కూడా చనిపోతున్నాయి. సమగ్ర సస్యరక్షణ పద్ధతులను రైతులు విధిగా ఆచరిస్తూ ఉంటే క్రిమి సంహారకాలను గణనీయంగా తగ్గించవచ్చు. ఎంత తీవ్రమైన క్రిమి సంహారకాలను వాడినప్పటికీ చీడపీడలను పూర్తి స్థాయిలో అరికట్టలేం. క్రిమి సంహారకాలను విచక్షణారహితంగా వాడటం వలన చీడపీడల రోగ నిరోధక శక్తిని పెంచుకొని సమస్యగా మారుతున్నాయి. సమస్య కంటే ముందుగానే సాగులో సమగ్ర సస్యరక్షణ పద్ధతులను విధిగా ఆచరిస్తే అధిక దిగుబడులు పొందవచ్చని మన శాస్త్రవేత్తలు సిఫారసు చేస్తున్నారు, నొక్కి ఒక్కానిస్తున్నారు. మరి ఈ సేద్య పద్ధతులు ఏ విధంగా ఉండాలి? వేసవిలో లోతు దుక్కులు చేయడం వల్ల భూమిలో దాగి ఉన్న చీడపీడలు, అవశేషాలు, కోశస్థ దశలు బయటపడి ఎండ వేడిమికి నశించిపోవడమే కాక పక్షులు ఏరుకుని తినడం వలన కూడా వీటిని నిర్మూలించవచ్చు. ఇక విత్తన శుద్ధి ఏ విధంగా చేసుకోవాలి? అలాగే విత్తన శుద్ధి కార్యక్రమం గురించి ఈ విధంగా: ఇమిడాక్లోప్రిడ్ 48% ఎఫ్ఎస్ 1.5 ml కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేయటం వల్ల దాదాపు 30 రోజుల వరకు రసం పీల్చే పురుగులను అరికట్టవచ్చు. సోయా చిక్కుడును మొక్కజొన్న లేదా జొన్న పంటలతో 1:1 నిష్పత్తిలో అంతర పంటగా వేసుకున్నట్లయితే మిత్ర పురుగులు బాగా వృద్ధి చెందుతాయి. ఆముదం పంటను పొగాకు లద్దె పురుగుకు, జీలుగ పంటను పెంకు పురుగుకు ఎరపంటగా వేసుకోవాలి. జూన్ 2-4 వారాలలోపు సకాలంలో విత్తనం విత్తుకున్నట్లయితే కాండం తొలిచే ఈగ, చెవిలు పరువుధృతి తక్కువగా ఉంటుంది. మొక్కల సంఖ్య చదరపు మీటర్కు కేవలం 40 ఉండేలా విత్తుకోవాలి. ఇక ఈ సమగ్ర నిర్వహణలో యాంత్రిక పద్ధతులు ఏ విధంగా పాటించాలి? పెంకు పురుగు ఆశించిన మొక్క భాగాలను, పొగాకు లద్దె పురుగు గుడ్ల సముదాయము లార్వాలను ఏరి నాశనం చేయాలి. బీహారీ గొంగలి పురుగు ఉధృతిని తగ్గించడానికి దీపపు ఎర్రలను సాయంత్రం వేళల్లో 6-7 గంటల మధ్య హెక్టార్కు 1 చొప్పున ఏర్పాటు చేయాలి. గ్రీజు, ఆముదం లాంటి జిగురు పూసిన పసుపు రంగు డబ్బాలను కానీ, అట్టలను కానీ 1 ఎకరాకు 10 చొప్పున ఏర్పాటు చేసినట్లయితే రసం పీల్చే పురుగులు వీటికి అంటుకొని నశిస్తాయి. లింగాకర్షక బుట్టలను 1 ఎకరానికి 4 ఏర్పాటు చేసి పొగాకు లద్దె పురుగు ఉధృతిని గమనించవచ్చు. ఎకరంలో సుమారు 10 వరకు పక్షి స్థావరాలను ఏర్పాటు చేయాలి. చేను పొలం చుట్టూ కందకం త్రవ్వితే ఒక ప్రాంతం నుండి వలన వచ్చే పురుగులను అరికట్టవచ్చు. ఇక ఈ సమగ్ర సస్యరక్షణలో భాగంగా జీవ నియంత్రణ పద్ధతులు ఈ విధంగా పాటించాలి. పరాన్న జీవులైన ట్రైకోగ్రామా, బ్రాకాన్, పరాన్న బుక్కులైన తూనీగలు, సాలీళ్ళు, కందిరీగలు, అక్షింతల పురుగులను సంరక్షించాలి. ఈ మిత్ర పురుగులు పంటకు హాని చేసే గుడ్లు, చిన్న లార్వాలను వేటాడి తిని నిర్మూలన చేస్తాయి. సోయా చిక్కుడు పంటలో పరాన్న జీవులు, పరాన్న బుక్కులను ఏ విధంగా నివారించుకోవాలి అన్న వివరాలు ఈ విధంగా: అక్షింతల పురుగు, తల్లి అక్షింతల పురుగు రోజుకు 50 పేరుబంక పిల్ల తల్లి పురుగులను, లెప్టోపరా జాతికి చెందిన పురుగుల గుడ్లను తింటుంది. అల్లికరెక్కల పురుగు, దీని లార్వాలు 100 పేరుబంక పిల్ల తల్లి పురుగులను, 200 పచ్చదోమ పిల్ల పురుగులను,
లెప్టోటెరా జాతికి చెందిన పురుగుల గుడ్లను తింటుంది. ప్రాకాన్ గ్రుడ్ పరాన జీవి గుడ్డు పెట్టే సామర్థ్యం 100 నుండి 200 గుడ్లు ఉంటుంది. ట్రైకోగ్రామా గుడ్డు పరాన జీవి గుడ్లు పెట్టే సామర్థ్యం 20 నుండి 200 గుడ్లు. న్యూక్లియర్ పాలీహైడ్రోసిస్ వైరస్ 250 LE ద్రావణాన్ని సాయంత్రం చల్లని సమయంలో పిచికారి చేయడం వలన పొగాకు లద్దె పురుగులు క్రమేణా జబ్బుపడి మరణిస్తాయి. తర్వాత ఈ సోయా చిక్కుడులో బ్యాసిల్లస్ తురంజెన్సిస్ కుర్సాటాకి 1 కిలో హెక్టార్కి పిచికారి చేయడం ద్వారా సెమిలూపర్ను నివారించవచ్చు. గుడ్డు పరాన జీవి టెలినోమాస్ రిమాస్ 50,000 హెక్టార్కి విడుదల చేయడం ద్వారా తొలిదశ లార్వాలు రసం పీల్చే పురుగులను నివారించవచ్చు. ఇక సోయా చిక్కుడులో సహజ క్రిమి సంహారకాలు ఏ విధంగా వాడాలి? SSKE వేప గింజల కషాయము 5% పిచికారి చేయడం ద్వారా తొలిదశ లార్వాలు రసం పీల్చే పురుగులను నివారించవచ్చు. ఇక రసాయన మందులను ఈ సోయా చిక్కుడులో వాడి ఏ విధంగా నివారించుకోవాలి పురుగులను అన్న వివరాలు తెలియజేస్తున్నారు. ఈ విధంగా కార్బోప్యూరాన్ 3G గుళికలను ఎకరానికి 10 కిలోలు విత్తుకునే సమయంలో వేయాలి. పేనుబంక, పచ్చదోమ, తెల్లదోమ పురుగుల ఉధృతిని తగ్గించడానికి ఎసిటామిప్రిడ్ లేదా థయామిథాక్సామ్ 0.2 గ్రాములు, ట్రైజోపాస్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. తామర పురుగుల ఉధృతిని తగ్గించడానికి పిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు లేదా స్పైనోసాడ్ 0.4 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. కాండం తొలిచే ఈగ నివారణకు థయామిథాక్సామ్ ఇంకా లామ్డా సైలోత్రిన్ 0.5 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1 గ్రాము లేదా క్లోరాంట్రో నిలిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. పెంకు పురుగు నివారణకు క్లోరీపైరిపాస్ 2.5 మిల్లీలీటర్లు, ఫ్లూ బెండమైడ్ 0.2 గ్రాములు లేదా క్లోరాంట్రో నిలిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు లేదా లామ్డా సైలోత్రిన్ 1 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. పొగాకు లద్దె పురుగు ఉధృతిని తగ్గించడానికి తొలిదశలో క్లోరీపైరిపాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా స్పైనోటోరం 0.75 మిల్లీలీటర్లు లేదా ఐసిఫేట్ 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. పురుగు ఉధృతిని బట్టి ఇనోవాలిరాన్ 1 మిల్లీలీటర్లు లేదా ఫ్లూ బెండమైడ్ 0.2 గ్రాములు లేదా ఇమామెక్టిమ్ బెంజోయేట్ 0.4 మిల్లీలీటర్లు లేదా ఇండాక్సా కార్బో 1 మిల్లీలీటరు లేదా క్లోరాంట్రో నిలిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి పిచికారి చేయాలి. ఆకుగూడు పురుగు నివారణకు ఎసిఫేట్ 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. బీహార్

ఈ గొంగళి పురుగు నివారణకు క్లోరిపైరిపాస్ 2.5 మిల్లీలీటర్లు, ట్రైజోపాస్ 2 మిల్లీలీటర్లు లేదా క్వినాల్ పాస్ 2.5 మిల్లీలీటర్లు లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలి. హరిత గృహాలలో సాగు చేసే కూరగాయలు ముఖ్యంగా వంగ, టమోటా, కీరదోష, క్యాప్సికం, బెర్రీ టమాటా ఆకుకూరగాయలను నీటిని నిల్వ చేసే ట్యాంకులను శుభ్రంగా ఉంచుకోవాలి. కాలుష్యమైన నీటిని పంటకు వాడరాదు. నీటికి ప్రతి సంవత్సరం పిహెచ్ఈసి పరీక్ష చేయించాలి.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రము. ఇప్పుడు సమయం 7 గంటలు. ఇప్పుడు వినండి ప్రసార వివరాలు.

0: ముందుగా కార్యక్రమంలో ఒక ప్రకటన విందాం.
1: ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ప్రసార వివరాల్లో ఈ సాయంత్రము మరియు రేపటి ప్రభాత ప్రసారంలో ప్రసారమయ్యే కొన్ని ముఖ్య అంశాలు.

ఈ సాయంత్రం 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 ఇల్లు వాకిలి, 7:45 సినిమా పాటలు, 8:00 అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు, 8:30 ललित गीता, 8:45 హిందీలో వార్తలు.

9 గంటలకు ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైటు, 9:30 న్యాయ చట్ట మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం 4వ భాగం ప్రసారమవుతుంది. పది గంటలకు అఖిల భారత రవివాసరియ సంగీత సభ కార్యక్రమం ప్రసారమవుతుంది. 11 గంటలకు హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు.

7:30 అన్లీస్ డయాబెటీస్ కేర్ సెంటర్ ఖలీల్వాడి వారి ప్రాజెక్ట్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో షుగర్ వ్యాధి రావడానికి కారణాలు, జాగ్రత్తల గురించి డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు తెలియజేస్తారు. బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాజెక్ట్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్ గారు తెలియజేస్తారు. రేపు 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాజెక్ట్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ప్రసార వివరాలు విన్నారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపటి నుండి ఒడిశాలో 3 రోజుల పాటు పర్యటిస్తారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఎబోలా వ్యాధి వ్యాప్తి ఇంకా అదుపులోకి రాలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. కర్ణాటక, కేరళ, మాహే, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఈరోజు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుపుతూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాష్టపతి ద్రౌపది ముర్ము రేపటి నుండి ఒడిశాలో 3 రోజుల పాటు పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా రాష్టపతి కటక్, భువనేశ్వర్, బ్రహ్మపూర్, గంజాం జిల్లాల్లోని తప్తపానిలో జరిగే పలు విద్యా, సాంస్కృతిక, అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పర్యటన మొదటి రోజున కటక్లో జగద్గురు కృపాలు విశ్వవిద్యాలయాన్ని రాష్ట్రపతి ప్రారంభిస్తారు. మంగళవారం ఆమె దక్షిణ ఒడిశాకు వెళ్లి తప్తపానీ సమీపంలోని మా కాంధునీ దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఇతర అధికారిక కార్యక్రమాలకు హాజరవుతారు. ఈ పర్యటన కోసం విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రపతి కార్యక్రమాలు సజావుగా సాగేందుకు భువనేశ్వర్, కటక్లలో సుమారు 40 ప్లాటూన్ల పోలీసులను మోహరించడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణ, నిఘా, ఇతర భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు. వికసిత్ భారత్ దిశగా ముందుకు సాగుతున్న ప్రస్తుత తరుణంలో దేశ యువత శారీరకంగా దృఢంగా, మానసికంగా బలంగా, ఆత్మవిశ్వాసంతో ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు నిర్వహించిన నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప అభియాన్ ప్రారంభ కార్యక్రమంలో వర్చువల్గా పాల్గొని ప్రసంగించారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవాలని మోదీ పిలుపునిచ్చారు. యువతను ఈ సామాజిక ముప్పు నుంచి కాపాడవలసిన అవసరం ఉందని, వ్యసనం వల్ల కలిగే తీవ్రమైన పరిణామాలను ప్రతి యువకుడు అర్థం చేసుకోవాలని సూచించారు. మాదక ద్రవ్యాల అలవాటు చివరికి విద్య, ఉద్యోగ అవకాశాలను దెబ్బతీసి కుటుంబ జీవితాన్ని అస్తవ్యస్తం చేసి వ్యక్తుల భవిష్యత్తును నాశనం చేస్తుందని మోదీ హెచ్చరించారు.
1: నషా కేవల్ శరీర్ కో నుక్సాన్ నహీ పహుంచాతా, నషా ఏక్ మా కీ ముస్కాన్ ఛీన్ లేతా హై, నషా ఏక్ పితా కే సపనో కో చూర్ చూర్ కర్ దేతా హై, ఔర్ జబ్ పరివార్ మే సమాజ్ మే ఐసా హోతా హై ఔర్ కహీ నా కహీ రాష్ట్ర కీ శక్తి భీ కమ్జోర్ పడ్ జాతీ హై, ఔర్ ఇస్లీ హమే హర్ ఏక్ యువా కో నషే కే చుంగల్ మే ఫంస్నే సే బచానా హై.
0: దేశవ్యాప్తంగా 28,000 ప్రాంతాల నుంచి నిర్వహించిన ఈ కార్యక్రమంలో 1,00,000 మందికి పైగా యువత పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, మై భారత్, జాతీయ సేవా పథకం, స్వచ్ఛంద సేవకులు, అలాగే పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ఆధ్యాత్మిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈరోజు సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమం 84వ ఎడిషన్ నిర్వహించారు. నషా ముక్త్ భారత్ కార్యక్రమానికి మద్దతుగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు

ఫిట్నెస్ అభిమానులు, సైక్లిస్టులు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భారతదేశానికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ జీఐ ట్యాగ్ పొందిన చేతిమగ్గం, హస్తకళల ఉత్పత్తులు ప్రదర్శించేందుకు కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ వచ్చే బుధవారం న్యూఢిల్లీలో జీఐ అండ్ బియాండ్ 2.0 సదస్సు నిర్వహిస్తుంది. జీఐ ట్యాగ్ ఉత్పత్తులను ప్రోత్సహించడం, దేశీయ అంతర్జాతీయ మార్కెట్లలో వాటి స్థాయిని మరింత బలోపేతం చేయడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం. కేంద్ర జౌళి శాఖ సహాయ మంత్రి పవిత్ర మార్గరేటా ఈ సదస్సును ప్రారంభిస్తారు. సుమారు 10 దేశాల నుంచి విదేశీ కొనుగోలుదారులు, దేశవ్యాప్తంగా ఉన్న ఎగుమతిదారులు, బహుళ జాతి సంస్థల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 100కు పైగా జీఐ నమోదిత చేతిమగ్గం, హస్తకళల ఉత్పత్తులను ఈ సందర్భంగా ప్రదర్శిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ప్రపంచ ఆర్థిక పరిస్థితులు అనిశ్చితంగా ఉన్నప్పటికీ భారత జాతీయ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దాదాపు 7% వృద్ది చెందే అవకాశం ఉందని ఎస్బీఐ రీసెర్చ్ తెలిపింది. మెరుగైన ఆర్థిక సూచీలు, పారిశ్రామిక కార్యకలాపాల్లో వృద్ది, ఎగుమతుల పునరుద్దరణ వంటి అంశాలు ఈ వృద్దికి తోడ్పడుతున్నాయని పేర్కొంది. నిన్న విడుదల చేసిన ఎస్బీఐ రీసెర్చ్ ప్రీ మానిటరీ పాలసీ కమిటీ ఎంపీసీ నివేదికలో ఈ వృద్ది అంచనా గతంలో అంచనా వేసిన దానికంటే మెరుగ్గా ఉందని తెలిపింది. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల కారణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గతంలో వృద్ది అంచనాలను తగ్గించినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో మెరుగైన సూచనలు కనిపిస్తున్నాయని నివేదిక పేర్కొంది. ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో అధిక ఫ్రీక్వెన్సీ ఆర్థిక సూచీలు విస్తృత స్థాయిలో పుంజుకోవడం వల్ల వృద్ది అవకాశాలు మెరుగుపడ్డాయని ఎస్బీఐ రీసెర్చ్ తెలిపింది. భారతదేశ బొగ్గు ఉత్పత్తి ఈ ఏడాది జూలైలో 7.51% వృద్ధిని నమోదు చేసింది. తాత్కాలిక గణాంకాల ప్రకారం ఈ ఏడాది జూలైలో దేశవ్యాప్తంగా మొత్తం బొగ్గు ఉత్పత్తి 69.75 మిలియన్ టన్నులకు చేరుకుంది. గత నెలలో బొగ్గు రవాణా కూడా వార్షిక ప్రాతిపదికన 17.34% వృద్ధిని నమోదు చేసినట్టు అధికారులు తెలియజేశారు. మన దేశానికి స్వాతంత్ర్యం లభించి 79 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జాతీయ కేడెట్ దళం ఎన్సీసీ ఈరోజు న్యూఢిల్లీలో సైక్లోథాన్ 2026 నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రారంభించగా కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్ జెండా ఊపి సైక్లోథాన్ ను ప్రారంభించారు. భారత జాతీయ పతాక రూపకర్త, స్వాతంత్ర సమరయోధుడు పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. సామాజిక మాధ్యమం ద్వారా చేసిన పోస్టులో ఉపరాష్టపతి పింగళి వెంకయ్య ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, నిజమైన గాంధేయవాది అని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ దేశానికి త్రివర్ణ పతాకాన్ని అందించడంలో పింగళి వెంకయ్య అందించిన అమూల్యమైన సేవలను దేశం ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటుందన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఎబోలా వ్యాధి వ్యాప్తి ఇంకా అదుపులోకి రాలేదని హెచ్చరించింది. కాంగోలో ఎబోలా కేసులు పెరుగుతున్నాయని, వ్యాప్తి చెందుతున్న ప్రాంతాలు విస్తరిస్తున్నాయని, పొరుగు దేశాలకు సరిహద్దులు దాటి వ్యాధి వ్యాప్తి చెందే ప్రమాదం పెరుగుతోందని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ఇది ఇప్పటివరకు ఆ దేశంలోనే అతిపెద్ద ఎబోలా వ్యాప్తిగా నమోదైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. గురువారం నాటికి 3605 నిర్ధారిత కేసులు, 1587 మరణాలు నమోదయ్యాయి. మరణాల రేటు 44% ఉంది. భద్రతా సమస్యలు, ప్రజల వలసలు, రాకపోకలు ఎబోలా నియంత్రణ చర్యలకు ఆటంకంగా మారుతున్నాయని, దీనివల్ల వ్యాధి మరింత వ్యాప్తి చెందే ప్రమాదం పెరుగుతోందని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. కర్ణాటక, కేరళ, మాహే, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఈరోజు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుపుతూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అదేవిధంగా హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, కొంకణ్, గోవాతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ వెల్లడించింది. రాబోయే 2 రోజుల పాటు జమ్మూకశ్మీర్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, తెలంగాణ, విదర్భ, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని

0: ఐఎండీ పేర్కొంది. ఇండోనేషియాలోని మధురా ద్వీపం సమీపంలో సముద్రంలో ప్రయాణిస్తున్న ఒక ఫెర్రీ నౌకలో ఈరోజు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 5 ప్రాణాలు కోల్పోగా మరో 41 గల్లంతయ్యారు. ఈ ఫెర్రీలో ప్రయాణికులు, సిబ్బందితో కలిపి మొత్తం 271 ఉన్నారు. ఇప్పటి వరకు 225 రక్షించినట్టు ఇండోనేషియా సెర్చ్ అండ్ రెస్క్యూ ఏజెన్సీ వెల్లడించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్టపతి ద్రౌపది ముర్ము రేపటి నుండి ఒడిశాలో 3 పాటు పర్యటిస్తారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఎబోలా వ్యాధి వ్యాప్తి ఇంకా అదుపులోకి రాలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. కర్ణాటక, కేరళ, మాహే, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఈరోజు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుపుతూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:15. ఇప్పుడు విందాం ఇల్లు వాకిలి.

0: మమత గారు, ఇప్పుడు పంట వేసినటువంటి పంట నష్టపోయిన పరిస్థితుల్లో రైతులు ఒకవేళ ఏ పంటలు వేసుకోవాలి, ఏం చేయాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ భూమిని దున్నాలా లేకపోతే ఏ విధంగా సారవంతం చేసుకోవాలా, ఆ వివరాలు ఒకసారి తెలియజేయండి మన రైతు సోదరులకు.
1: ముందస్తుగా వేసుకున్న పంటలు ఎప్పుడైతే నష్టపోతామో అప్పుడు మనం అవకాశం ఉన్నట్లయితే ప్రత్యామ్నాయ పంటలు, ఒకవేళ ప్రత్యామ్నాయ పంటలకు అవకాశం లేనట్లయితే ఇది ఒక నేల ఆరోగ్యాన్ని పెంపొందించుకునే ఒక అవకాశంగా మనం తీసుకుంటూ పచ్చి రొట్టె పంటల్ని సాగు చేసి యాసంగి కొరకు మన పంటను సంసిద్ధం చేసుకోవాలి.
0: చాలా చక్కగా మీరు పచ్చి రొట్టె యొక్క ప్రాధాన్యత కూడా వివరించారు ఈ సందర్భంగా. అయితే ఇప్పుడు నేలల ఆధారంగా ఈ సందర్భంలో ఎటువంటి పంటలను ఎంపిక చేసుకుంటే చక్కటి ఆదాయాన్ని ఫలసాయాన్ని మన రైతు సోదరులు పొందగలరంటారు?
1: ఇప్పటి ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక ఏదైతే మనం చెప్పబోతున్నామో అందులో పంటలను నేలల ఆధారంగా తీసుకోవాలి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కుసుమ పంట. కుసుమ పంట నల్లరేగడి భూముల్లోనే చాలా మంచి ఆదాయాన్ని ఇస్తుంది, దిగుబడినిస్తుంది. అదేవిధంగా తేలికపాటి నేలల్లో గనక కుసుమ పంటను తీసుకున్నట్లయితే చాలా తక్కువ ఆదాయం ఉంటుంది, పంట అనేది సరిగ్గా పెరుగుదల లేకపోవడం గమనించవచ్చు. ఇంకొక పంట చూసుకున్నట్లయితే వేరుశనగ. వేరుశనగ పంట అనేది తేలికపాటి భూముల్లో మాత్రమే మంచి దిగుబడినిస్తుంది, దానిని బరువైన నల్లరేగడి నీళ్ళల్లో వేసుకున్నట్లయితే దిగుబడి రాదు. ఈ అంశాలని చూసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా నేల రకాన్ని బట్టి మనం వరుసల మధ్యలో ఎంత దూరం ఉండాలి, మొక్కల మధ్యలో ఎంత దూరం ఉండాలని నిర్ణయించుకోవాల్సి వస్తుంది. సాధారణంగా చూసుకున్నట్లయితే తేలికపాటి నీళ్ళల్లో వరుసల మధ్య దూరం తక్కువగా, బరువైన నీళ్ళల్లో వరుసల మధ్య దూరం ఎక్కువగా ఉంచవలసిన అవసరం ఉంటుంది.
0: మరి ఈ ప్రతి పంట కూడా సాగు చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాము, మీరు పరిశీలిస్తున్నారు క్షేత్ర పరిశీలనలో. మరి ఈ పత్తి పంటను ఏ విధంగా మనం విత్తుకోవాల్సి ఉంటుంది, ఒకవేళ విత్తుకోవాలంటే?
1: పత్తి పంటను చూసుకున్నట్లయితే సాధారణంగా తేలికపాటి నీళ్ళల్లో 90 సెంటీమీటర్ల దూరం వరుసకు వరుసకు మధ్యన, 30 సెంటీమీటర్ల దూరం మొక్కలకు మొక్కలకు మధ్యన ఉంచి విత్తుకోవడం జరుగుతుంది. అదేవిధంగా అధిక సాంద్రత పత్తి సాగులో చూసుకున్నట్లయితే వరుసల మధ్య దూరం ఇంకొంచెం తక్కువగా పెట్టుకొని ఎక్కువ సాంద్రత మనం అంటే ఎక్కువ మొక్కలని మనం ఒక ఎకరం పొలంలో ఉంచుతాం, కాబట్టి మనకు దిగుబడి కూడా అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది.
0: మరి మొక్కజొన్న పంట అయితే?
1: మొక్కజొన్న పంట అనేది సాధారణంగా రైతులు 90 సెంటీమీటర్ల దూరంలో మరియు 60

0: సెంటీమీటర్ల మొక్కకు మొక్కకు మధ్య దూరంతో పెంచుకోవడం జరుగుతుంది. మనం వేసుకునే పంటను బట్టి వరుసల మధ్య దూరం మొక్కల మధ్య దూరం మారుతూ ఉంటుంది. వేరుశనగ పంట చూసుకున్నట్లయితే మనకు వరుసకు వరుసకు మధ్యలో 30 సెంటీమీటర్లు, మొక్కకు మొక్కకు మధ్య 10 సెంటీమీటర్ల దూరం. అదేవిధంగా నువ్వుల పంట చూసుకున్నట్లయితే వరుసకు వరుసకు మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కకు మొక్కకు మధ్య 15 సెంటీమీటర్ల దూరంతో. ఈ విధంగా పంటను బట్టి మనం విత్తే దూరాలు మారుతూ ఉంటాయి.
1: ఈ వేరుశనగ మొక్కజొన్నలో పంట పండించాలంటే ఏ నేలలు బాగుంటాయి, తర్వాత ఈ సాంద్రత దేంట్లో ఎక్కువ విత్తుకోవాల్సి ఉంటుంది, ఆ వివరాలు ఒకసారి.
0: వేరుశనగ చూసుకున్నట్లయితే తేలికపాటి ఇసుక నేలలో వేరుశనగ దిగుబడి అనేది చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. మొక్కజొన్న పంట తేలికపాటి నేలల నుండి బరువైన నేలల వరకు ఏ నేలలైనా అనుకూలమే. కాబట్టి మనకు ఉండే సహజ వనరులను బట్టి మనం పంటను ఎంచుకోవాల్సి వస్తుంది.
1: ముందుగా మీరు మొక్కజొన్న పంట గురించి తెలియజేసిన సందర్భంలో ఈ తేమ సంరక్షణ పద్ధతులు ఈ యొక్క దున్నడం వలన ఈ తేమ సంరక్షించుకోవచ్చని వివరించారు. అయితే మరి ఈ తేమ సంరక్షణ పద్ధతులు మిగతా పంటల్లో కూడా చేసుకోవచ్చా? ఎందుకంటే రైతులు ఈ ప్రత్తిని, మొక్కజొన్న, కంది వీటిని విత్తుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి విత్తుకున్నటువంటి పరిస్థితుల్లో నుంచి మనం కాపాడుకోవాలంటే ఈ తేమ సంరక్షణ పద్ధతులు వలన కాపాడుకోవాలంటే మరి ఏ విధంగా ఈ రైతులు సంరక్షించుకోవాలి ఈ పంటలని ఒకసారి చెప్పండి.
0: ముందుగా ఇక్కడ రెండు విషయాలు, విత్తుకున్న పంటలు, విత్తబోయే పంటలు. విత్తుకున్న పంటల్లో చూసుకున్నట్లయితే మల్చింగ్ లేదా ఆచ్ఛాదన, అది మనం అంతర సేద్యం చేయడం ద్వారా లేదంటే ఇంతకు ముందు ఉన్న పంట యొక్క రెసిడ్యూస్, ఏదైతే మిగిలి ఉన్న పంట అవశేషాలు ఉంటాయో వాటిని వరుసల మధ్యలో వేయడం ద్వారా, అంటే ఒక లేయర్ లాగా వేయడం ద్వారా మనకు నీటి నష్టం అనేది తగ్గించవచ్చు.
1: అంటే మీరు అన్నట్టు మల్చింగ్ పద్ధతి అనుకోవచ్చు అంటారా? ఈ మధ్య కాలంలో మీలాంటి శాస్త్రవేత్తలు ప్రకృతి మల్చింగ్ పద్ధతి అంటారు, తర్వాత ప్లాస్టిక్ మల్చింగ్ పద్ధతి కూడా అంటున్నారు. మీరు చెప్పే విధానాన్ని బట్టి మల్చింగ్ పద్ధతి అనుకోవచ్చు అంటారా?
0: అవునండి, దీన్ని మల్చింగ్ అంటాము. ఇది జీవ ఆచ్ఛాదన. ఏదైతే మనం సహజంగా దొరికే వాటితో మల్చింగ్ చేసుకుంటే జీవ ఆచ్ఛాదన అంటాము, లేదంటే ప్లాస్టిక్ లాంటి మెటీరియల్ వాడినట్లయితే ప్లాస్టిక్ మల్చ్ అని అంటాము. ప్లాస్టిక్ మల్చ్లు సాధారణంగా కమర్షియల్ క్రాప్స్, ఏదైతే మనకు పుచ్చకాయ లేదనంటే కూరగాయ పంటలని, ఎక్కువ వాల్యూ ఉన్న కూరగాయ పంటలను ఎప్పుడైతే పండిస్తామో అప్పుడు మనం ఈ ప్లాస్టిక్ మల్చ్లను వాడుతున్నాం సాధారణంగా.
1: మామూలుగా ముందస్తు జాగ్రత్తలుగా రైతులు ఇటువంటి వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొనేటువంటి ఆలోచన ఉన్న రైతులు ఏమైనా వాళ్ళ పొలంలో నీటి కుంటలు ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అంటారా? ఒకవేళ నీటి కుంటల ద్వారా వారు నీరు అందించాలంటే మరి ఎటువంటి నీటి కుంటలు వాళ్ళు నిర్మించుకోవాలి, ఆ వివరాలు తర్వాత ప్రాముఖ్యత గురించి చెప్పండి.
0: నీటి కుంటలు అనేవి మామూలుగా ఉద్యానవన పంటల్లో ఎక్కువగా ప్రోత్సహిస్తున్నాం, కానీ ఈసారి వర్షాభావ పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే నీటి కుంటలు ఉండడం చాలా అవసరం అని మనకు అర్థమవుతున్నది. ఎందుకంటే నీటి కుంటలు మే నెలలో లేదంటే వేసవి కాలంలో వచ్చే వర్షాలని నీటి కుంటల్లో నిల్వ చేసుకొని వాటిని మొక్కలను సంరక్షించడానికి, బెట్ట పరిస్థితుల్లో ఒక్క రక్షక నీటి తడిని ఇవ్వడానికి చాలా ఉపయోగపడతాయి అవి. అయితే ఇవి ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి అంటే, ఎక్కడైతే పొలంలో వాలు తక్కువగా ఉంటుందో అక్కడ ఈ నీటి కుంటల్ని ఏర్పాటు చేసుకోవడం వల్ల ఎప్పుడైతే వర్షం మనకు పడుతుందో ఆ వర్షం వాలుతో మనకు చేరి ఈ నీటి కుంటల్లో చేరుతుంది. ఇలా చేరడం వల్ల రెండు లాభాలు, ఒకవేళ లైనింగ్ గనక వేసుకోకపోయినట్లయితే భూగర్భ జలాల పరిరక్షణ, లైనింగ్ వేసుకున్నట్లయితే అవి రాబోయే పంటకాలానికి రక్షక నీటి తడికి చాలా బాగా పనికొస్తాయి.
1: మరి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వము ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలుగా మనకు చక్కటి నీటిపారుదల వసతి కూడా ఏర్పడింది. ఈ సందర్భంలో ఈ నీటిపారుదల క్రింద నీటి సంరక్షణ పద్ధతులు ఏమైనా ఉన్నాయా? మరి ఉంటే ఏ విధంగా రైతులు అవలంబించాలి, ఆ వివరాలు అందచేయండి.
0: రైతు యొక్క సహజ స్వభావం ఏమిటంటే మనకి ఎప్పుడైతే నీరు ఎక్కువగా అందుబాటులో ఉంటుందో వరి పంట వేయడం అనే ఆలోచన వస్తూ ఉంటుంది. కానీ అదే నీటిని మనం చూసుకున్నట్లయితే ఒక ఎకరం వరి పంట పండించే నీటితోని 4 నుంచి 5 ఎకరాల చిరుధాన్యాలు పండించవచ్చును, 3 నుంచి 4 ఎకరాల అపరాలు పండించవచ్చు. ఇలా చూసుకున్నట్లయితే మనం వరి పంటకు బదులుగా ఆరుతడి పంటల్ని పండిస్తే ఒక ఎకరం విస్తీర్ణంలో పండించే వరితో మనము 4-5 ఎకరాలలో అపరాలను పండించి అధిక దిగుబడులను అదేవిధంగా ఆహార భద్రతను కూడా కాపాడిన వాళ్ళం అవుతాం.
1: మీరు చాలా శాస్త్రీయంగా శాస్త్రబద్ధంగా మీరు రైతు సోదరులకు వివరిస్తున్నారు, బాగుంది. అయితే ఇంతకు మునుపు మీరు పచ్చి రొట్టె పంటలు కూడా సాగు చేసుకుంటే బాగుందన్నారు. ఈ పచ్చి రొట్టె పంటలే కాకుండా అపరాల సాగు కూడా ఏమైనా వేసుకోవచ్చు అంటారా? ఎందుకంటే పచ్చి రొట్టె ఎరువుగా వాడుకోవచ్చు, లేదంటే కాలం కలిసి వస్తే మన వర్షం వస్తే కూడా ఈ అపరాల సాగు కూడా మనకు ఆదాయాన్ని ఇచ్చే అవకాశాలు ఉంటాయి. మరి ఇటువంటి అవకాశాలు రైతులకు ఏ విధంగా మీరు వివరిస్తారు?
0: అయితే పచ్చి రొట్టె పంటలు లేదా అపరాల సాగు అనేది చేపట్టవచ్చును. పచ్చి రొట్టె పంటల సాగు ఎప్పుడైతే మనం యాసంగిలో వరి పంటను పండించుకోవాలనుకుంటున్నా, లేదనంటే వేరే పంటలు పండించే అవకాశం లేకపోయినప్పుడు మనం, లేదంటే భూమి ఆరోగ్యాన్ని మనం మెరుగుపరుచుకోవాలనుకుంటున్నప్పుడు పచ్చి రొట్టె పంటలు, ఇలా కాకుండా ఉండాలంటే మనం పెసర లేదా మినుము పంటల్ని పండించుకోవచ్చు. అన్ని అపరాలను పండించుకోలేము కానీ పెసర లేదా మినుము పంటల్ని పండించుకోవచ్చు. ఇవి మనకు 60 రోజుల్లో పంట చేతికొస్తుంది. ఒకవేళ బెట్ట పరిస్థితులు ఎదురై పంట చేతికి రాకపోయినప్పటికీ మిగతా పచ్చి రొట్టె ఎరువులు ఏ విధంగా అయితే భూమిలో కలియదున్నుతామో వీటిని కూడా భూమిలో కలియదున్నడం వల్ల నేల యొక్క ఆరోగ్యం అనేది పెరుగుతుంది.
1: మమత గారు, ఈ జీవన ఎరువులను కూడా ఉపయోగించండి అంటుంటారు మీలాంటి శాస్త్రవేత్తలు. మరి ఈ ఎల్నినో ప్రభావం బెట్ట పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. మరి ఈ బెట్టను తట్టుకోవడానికి ఏవైనా జీవన ఎరువులలాగా సూక్ష్మజీవులను అభివృద్ధి చేశారా మన శాస్త్రవేత్తలు? ఒకవేళ ఆ అభివృద్ధి చేసిన ఎడల ఈ యొక్క జీవన ఎరువులలాగా సూక్ష్మజీవులను ఈ పంటల్లో భూమిలో ప్రవేశపెట్టి ఈ యొక్క పంటలను రక్షించుకోవచ్చు అంటారా? మరి ఆ వివరాలు ఏమైనా ఉంటే మన రైతు సోదరులకు వివరించండి.
0: మామూలుగా జీవన ఎరువులు అనేవి మొక్క యొక్క వేరు చుట్టూ ఉంటూ మొక్కకి కావలసిన పోషకాలను అందిస్తూ ఉంటాయి. అయితే సూక్ష్మజీవులు, కొన్ని రకాల సూక్ష్మజీవులు కూడా మన శాస్త్రవేత్తలు వాటిని గుర్తించారు. ఇవి మొక్క యొక్క వేర్లలో లేదంటే వేరు దగ్గర కాకుండా మొక్క లోపలికి ఎంటర్ అయ్యి మనకు ఎప్పుడైతే మనకు బెట్ట పరిస్థితులు వస్తాయో ఆ పరిస్థితుల్లో మొక్క యొక్క రసాయన భౌతిక తత్వాలను కంట్రోల్ చేస్తూ కొన్ని రకాలైన హార్మోన్లను విడుదల చేస్తూ వాటిని ఫైటో హార్మోన్స్ అంటాము. బెట్టను తట్టుకోవడానికి ఇవి విడుదల చేయబడ్డాయి. ఇంకా కూడా చాలా వరకు పరిశోధన అనేది పురోగతిలో ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ ఉప్పు నీళ్ళను తట్టుకొని మరియు బెట్టను తట్టుకొని లేదంటే మురుగునీరు ఉన్నప్పుడు ఆ సిచ్యువేషన్స్ని తట్టుకుని సూక్ష్మజీవులను తయారీ జరుగుతుంది, రైతులకు అందిస్తున్నారు, మరియు ప్రయోగశాలలో కూడా మరింత పరిశోధన కూడా పురోగతిలో ఉంది.
1: మమత గారు, ఈ బెట్ట తట్టుకోవడానికి ఈ జీవన ఎరువులలాగా సూక్ష్మజీవులను మీరు ప్రయోగశాలలో ఉత్పత్తి చేయడం జరుగుతుందన్నారు. కొంత రైతులకు కూడా అందజేస్తున్నారంటున్నారు. తర్వాత మరింత ప్రయోగశాలలో మీరు విజయం సాధించి రైతులకు చక్కటి ఈ యొక్క సూక్ష్మజీవులు త్వరలో అందించగలరని ఆశిస్తూ ఈరోజు చక్కటి వివరాలు వర్షాభావ పరిస్థితులు అనుకూల పంటల సాగు గురించి సవివరమైన సమగ్రమైన సమాచారాన్ని అందజేశారు. మీకు ధన్యవాదాలు మమత గారు.
0: ధన్యవాదాలు.

0: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: మరింతవరకు ఇల్లు వాకిలీ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

చిత్రసీమలో ఇప్పుడు వినండి సఖీ చిత్రం కోసం శ్రీనివాస్ సాధనా సర్గం పాడిన పాట, వేటూరి రచన ఏఆర్ రహమాన్ సంగీతం.

0: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: ఏం మాయ చేసే విచిత్రం కోసం కార్తిక్ శ్రేయా ఘోషల్ పాడిన పాట విందాం. గీత రచన అనంత్ శ్రీరామ్, సంగీతం ఏఆర్ రెహమాన్.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 8 గంటలు. ఇప్పుడు తెలుగులో
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, ఇప్పుడు సమయం 8 గంటలు. ఇప్పుడు వినండి, అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. మరి కార్యక్రమంలో ముందుగా కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం ఫతేపూర్ గ్రామం నుండి కోరుతున్న శ్రోతలు సదానందు, ఎం రాజేశ్వర్, ప్రతాప్ రెడ్డి, రాజేశ్వర్, చిన్న రాజేశ్వర్, కె గంగాధర్, సాయి కృష్ణ, వి శ్రీనివాస్, నరేందర్, బి శ్రీనివాస్, నరేష్ కుమార్, టి శ్రీనివాస్, బి రాజేందర్, వారి మిత్రబృందం, వీరందరి కోరికపై పెండ్లి పందిరి సినిమా నుండి ఈ పాట విందాం. స్నేహితుల దినోత్సవం పురస్కరించుకొని ఈరోజు ఈ పాటలు ప్రసారం చేయడం జరుగుతుంది.

0: డాక్టర్ బలరాం జాదవ్.
1: ఎత్తు వంకర బెల్లకు క్లిప్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్ ఒక రోజులో అమర్చబడును.
0: రాష్ట్ర ప్రభుత్వం మరియు విద్యుత్ శాఖ వారికి ఫీ రియంబర్స్మెంట్ సౌకర్యము కలదు.
1: డాక్టర్ బలరాం జాదవ్,
0: బాబుజీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్,
1: ఖలీల్వాడి, నిజామాబాద్.
2: శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 5వ తేదీ బుధవారం ఉదయం 8 గంటలకు ఎస్వి స్మైల్ 32 సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో అన్ని రకాల దంతాలు, చిగుల సమస్యల నివారణ గురించి దంత వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ కె అమర్నాథ్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు.
0: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల.
1: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
0: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ.
1: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
0: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
1: ద్వారకా నగర్, నిజామాబాద్.
0: సెల్ 9032323258.
2: శ్రోతలకు గమనిక. ఈ నెల 5వ తేదీ బుధవారం ఉదయం 7:30 శ్రీ హర్ష కిడ్నీ మరియు యూరో కేర్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కిడ్నీ మరియు అన్ని రకాల మూత్ర సంబంధ వ్యాధులు నివారణ మార్గాల గురించి యూరాలజిస్ట్ మరియు ఆండ్రాలజిస్ట్ డాక్టర్ ఎం ఆనంద్ కుమార్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, జైత్యాల జిల్లా వెల్లిట్ల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూమేశ్వర్, భూలక్ష్మి, పారిపల్లి శ్రీశాంక్, జోగ అద్వైత్, దాసరి రాజేశ్వర్, లలిత, అక్షర, బండి శివాజీ, చంద్రకళ, సహస్ర, జోగ నర్సయ్య, పద్మ, శ్రీహర్షిణి, బాస నరేందర్, శ్యామల, భారతి, గుజ్జేటి ఆనంద్, సరోజిని, భార్గవి, బండి కిషోర్, హరిప్రియ, జోగ ప్రమోద్, విజయరాణి వారి మిత్రబృందం వీరందరి కోరికపై సోగ్గాడు సినిమా నుండి ఈ పాటను వినిపించమని కోరుతున్నారు. వీరందరి కోసం, మరి శ్రోతల కోసం.
3: ఏడు కొండలవాడ వెంకటేశ, ఒరయు ఎంత పని చేశావు తిరుమలేశ, చెట్టు మీద కాయను సముద్రంలో ఉప్పును కలిపినట్టే కలితావు శ్రీనివాస. ఏడు కొండలవాడ వెంకటేశ, ఒరయు

శ్రోతలకు ఒక గమనిక. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాల కోసం ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణ 13 August 2026 వరకు కొనసాగుతుంది. బీఎస్సి అగ్రికల్చర్, బీఎస్సి ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు బీఎస్సి హార్టికల్చర్స్ కోర్సుల్లో ప్రవేశం పొందదలిచిన విద్యార్థులు విశ్వవిద్యాలయం అధికారిక వెబ్సైట్ www.pjtau.edu.in సందర్శించి ఆన్లైన్ దరఖాస్తు ఫారము ద్వారా తమ దరఖాస్తును సమర్పించవలసి ఉంటుందని తెలిపారు. శ్రోతలకు మరో గమనిక. రేపు ఉదయం 8 గంటలకు బృందావన హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు జైత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ గ్రామం నుండి కోరుతున్న శ్రోతలు అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, ఆసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర మరి వారి కుటుంబ సభ్యులు అందరి కోరిక మేరకు కోరింటాకు సినిమా నుండి ఈ పాట విందాం.

శ్రోతలకు గమనిక. ఈ నెల 4వ తేదీ మంగళవారం ఉదయం 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో వివిధ రకాల కంటి సమస్యలు, గ్లోమా, మోతిబిందు, రెటినా, శుక్ల గురించి ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల గారు తగిన సలహాలు ఇస్తారు. గమనిక విన్నారు. శ్రోతలకు మరో గమనిక. రేపు ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గుండె ఆరోగ్యానికి మంచి ఆహారం గురించి ప్రముఖ గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ కెంచి గోపి కృష్ణ గారు తగిన సలహాలు ఇస్తారు. గమనిక విన్నారు. అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పులూరు గ్రామం నుంచి కోరుతున్న శ్రోతలు, గణవరపు మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్ వారి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై మనం సినిమా నుండి ఈ పాట విందాం.

అభిరుచి కార్యక్రమంలో చివరగా కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యామనంది గ్రామం నుంచి కోరుతున్న శ్రోతలు, శ్రీరామ్ వసంత, శ్రీరామ్ భారతి, లాస్య, సాత్విక, శ్రీరామ్ హనుమాన్లు, హరీష్, అరుణ్, అజయ్, శ్రీకాంత్ చారి, శ్రీనివాస చారి, సన్నీ చారి వారి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై గాజుల కిష్టయ్య సినిమా నుండి ఈ పాట విందాం.

ఆ పాటతో ఈనాటి అభిరుచి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 8:30. ఇప్పుడు వినండి లలిత గీతాలు.

0: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी।
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన బిఐఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్ నాణ్యతకు నమ్మకానికి హామీ.
2: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.

నూట 3.2 MHz పై మీరు వింటున్నారు సినిమా పాటలు. మరో సినిమా పాట బద్రీనాథ్ సినిమా నుండి ఈ పాట విందాం.